శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ మీద 102.4 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 5వ తేదీ శుక్రవారం. శ్రోతలకు శుభోదయం.

0: దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుండి.
1: This is Akashwani. The news read by Ajay Kumar. Prime Minister Narendra Modi will visit Gujarat and Daman today. He will dedicate and lay the foundation stone of multi

మరింతవరకు బేబీ కల్పన పి సునంద ఆలపించిన మహాలక్ష్మి వైభవం భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నాత్యా కలాం. ఇప్పుడు వినండి అటల్ అలీ బృందం ఆలపించిన ఉర్దూ భక్తిగీతాలు.

0: మీరింతవరకు నాత్యా కలం అటల్ అలీ బృందం ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ డాక్టర్ షేక్ సలీం బాషా గారి హితోక్తులు వింటారు.
1: ఈరోజు మనం అల్లాహ్ దయామయుడు క్షమాశీలుడు అనే అంశం గురించి కొంత తెలుసుకుందాం. దివ్యమైన క్షమాగుణం, దయాగుణం మరియు కృపాగుణం కూడా మానవజాతి సృష్టిలోని భాగమే. మంచి చెడుల సహజ పరిజ్ఞానంతో మానవులు ఉత్తములుగా మరియు స్వచ్ఛమైన వారుగా సృష్టింపబడినారు. అల్లాహ్ ఇంకా మానవులలో కోరికలను కూడా సృష్టించి వాటిని దైవాజ్ఞలను అనుసరించి అదుపు చేసుకునే విధంగా మరియు తెలివిగా లొంగిపోయి వాటిని గుడ్డిగా అనుసరించే విధంగా నిర్ణయించుకునే శక్తి సామర్థ్యాలను కూడా సృష్టించాడు. తనకు అవిధేయత చూపుతారని ముందుగా గ్రహించే సృష్టికర్త మనిషిని సృష్టించాడు. ఫలితంగా ఆది మానవుడైన ఆదంతో మొదలు మానవులు తమ పాపాల నుండి ఎలా పశ్చాత్తాప పడాలో మరియు ఎలా తమను తాము పరిశుద్ధపరుచుకోవాలో అల్లాహ్ ఉపదేశించారు. ఆదం మరియు ఈవుల మానవజాతి మొత్తం అనుసరించడానికి సరిపడే జీవిత విధానాన్ని వదిలి వెళ్లారు. వారు అల్లాహ్ ఆదేశాన్ని మరిచిపోయారు మరియు సైతాను వారి కోరికలతో మనోవాంఛలతో ఆడుకున్నాడు. అల్లాహ్కు అవిధేయత చూపిన తర్వాత చేసిన తప్పును గ్రహించి వెంటనే వారు ఆయన వైపుకు పశ్చాత్తాపంతో మరలినారు మరియు అల్లాహ్ వారిని క్షమించారు. ఇక్కడ అల్లాహ్ యొక్క సంపూర్ణ క్షమాగుణం, అంతులేని దయాగుణం అనే దివ్య లక్షణాలు తప్పక కనబడతాయి. ఈ విషయాన్నే అంతిమ సందేశహరుడు ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సహచరులతో, ఒకవేళ మీరు ఎటువంటి పాపాలు చేయక క్షమాభిక్ష అర్థిస్తూ అల్లాహ్ వైపునకు మరలుతున్నట్లయితే

0: అయితే ఆయన మీకు బదులుగా పాపాలు చేస్తూ క్షమాపణ అర్పించే వేరే ప్రజలను ప్రపంచంలోని పంపేవాడు మరియు వారిని క్షమించేవాడు అని అన్నారు. అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక అధ్యాయం తప్ప మిగిలిన అధ్యాయాలన్నీ బిస్మిల్లా ఇర్రహమాన్ ఇర్రహీం అంటే అనంత కరుణామయుడు అపార కృపాసురుడైన అల్లాహ్ పేరుతో అనే పవిత్ర వచనాలతో ఆరంభమవుతాయి. మానవులు నిరాశ నిస్పృహకు గురి కాకుండా ఉండటానికి అల్లాహ్ యొక్క దయాగుణం మరియు క్షమాగుణాలపై ఎక్కువగా ఆధారపడటాన్ని ప్రోత్సహించబడింది. చేసిన పాపాలు ఎంతటి ఘోరమైనా వైనా సరే మానవులు గనక మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి అల్లాహ్ను క్షమాపణ వేడుకుంటే ఆయన వాటిని క్షమించి వేయగలడు. మహాప్రవక్త తన అనుచరులతో అల్లాహ్ అమిత దయాగుణాన్ని 100 భాగాలుగా విభజించారు. దానిలో నుండి ఒక భాగాన్ని జిన్నాతులు, మానవులు మరియు ఇతర సృష్టి జీవాలపై అవతరింపజేసినాడు. దీని కారణంగానే మనం పరస్పర ప్రేమాభిమానాలు, దయాదాక్షిణ్యాలు చూపుకుంటున్నాం. ఇంకా పశుపక్షాదులు, జంతు జీవాలు తమ సంతానాన్ని ప్రేమతో పెంచుతున్నాయి. అయితే మిగిలిన 99 భాగాలను మాత్రం అల్లాహ్ తన యొక్క అసలైన సత్యమైన ఆరాధ్యుల కోసం తీర్పు దినాన ఉపయోగించడానికి భద్రపరిచి ఉన్నాడు అని అన్నారు. అల్లాహ్ తలుచుకుంటే ఎటువంటి పాపాలు అస్సలు చేయలేని దైవదూతల వలె మానవులను కూడా సృష్టించి ఉండేవాడు. కాని ఆయన దైవదూతలను ముందుగానే సృష్టించి ఉండటం వల్ల మానవ జాతిని కూడా వారిలా సృష్టించడం ఆయన ఇష్టపడలేదు. కాబట్టి మానవులు తమ జీవిత పరీక్షలో భాగంగా తప్పులు పాపాలు చేయగలిగే విధంగా సృష్టించబడినారు. ఎప్పుడైతే తాము చేసిన తప్పులను గ్రహించి అల్లాహ్ యొక్క క్షమాభిక్ష వేడుకుంటారో అప్పుడు అల్లాహ్ యొక్క దయాదాక్షిణ్యాల దివ్య గుణం ఉప్పొంగి ఆయన వారిని క్షమించివేయును. అల్లాహ్ మనందరి పాపాలను క్షమించుగాక. ఆమీన్.
1: డాక్టర్ షేక్ సలీం బాషా గారి హితోక్తులు విన్నారు ఈనాటి సూక్తి సుధలో. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి పొలం పనులు.

0: సార్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలనే స్పృహ పెరిగాక పుట్టగొడుగుల వాడకం అధికమైంది. పూర్వం పుట్టగొడుగులను రోగులకు ఉపశమనం ఇచ్చే ఆహారంగా పరిగణించేవారు. పుట్టగొడుగులు క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్టరాల్ను నియంత్రించడమే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ని కూడా నివారిస్తాయని ఇటీవల పరిశోధనల్లో వెల్లడైందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. బూజు జాతికి చెందిన పుట్టగొడుగుల్లో తేలికగా జీర్ణమయ్యే మాంసకృతులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఎంజైమ్లు ఉన్నాయి. వీటిలో కొవ్వు పదార్థాలు లేవు, చక్కెర శాతం చాలా తక్కువ. అందువల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు, ఇతరత్ర అనారోగ్యాలు ఉన్న వారు కూడా తీసుకోదగ్గ మంచి ఆహారం పుట్టగొడుగులు. ఇక పుట్టగొడుగులు పెంచదగిన రకాలను చూసినట్లయితే మన దేశంలో వైట్ బటన్, ముత్యపు చిప్ప, ఎండుగడ్డి రకాలను శాస్త్రీయ పద్ధతిలో పెంచుతున్నారు. వైట్ బటన్ రకం ముఖ్యమైనదైనప్పటికీ మన ప్రాంత వాతావరణం ఎండిగడ్డి రకం పుట్టగొడుగులు పెంపకానికి అనుకూలం. వైట్ బటన్ రకం పెంపకానికి చాలా తక్కువ ఉష్ణోగ్రతలు అవసరం. ఇక పుట్టగొడుగులు పెంచడానికి కావలసినవి చూసినట్లయితే స్పాన్, ఎండుగడ్డి, పాలిథిన్ కవర్లు, రబ్బరు బ్యాన్లు, చెక్క అరలు, డెట్టాల్, గోనె సంచులు. పుట్టగొడుగుల విత్తనాన్ని స్పాన్ అంటారు. పెంపకానికి వినియోగించే స్పాన్ పైనే పుట్టగొడుగుల నాణ్యత

ఆధారపడి ఉంటుంది. స్పాన్ ఎప్పుడూ సిల్క్లా ఉండాలి. తెల్లగా ఉండి పెరిగే కొద్దీ గోధుమ రంగుకు మారే తాజా స్పాన్ అధిక దిగుబడినిస్తుంది. స్పాన్ ఉన్న సీసాలో ఆకుపచ్చ లేదా నల్ల చుక్కలు గాని పసుపు రంగులో చిక్కటి ద్రావణం గాని ఉంటే చెడిపోయినట్లు గుర్తించి కొనుగోలు చేయకూడదు. ఇక పుట్టగొడుగుల పెంచే విధానం గురించి చూసినట్లయితే, మంచి స్పాన్ను సేకరించుకున్నాక ఎండుగడ్డిని 3 నుంచి 4 సెంటీమీటర్ల పొడవు ముక్కలుగా కత్తిరించి మంచి నీటిలో 12 నుంచి 14 గంటలు నానబెట్టాలి. తర్వాత నీటిని తీసివేసి గడ్డి ముక్కలను నీడలో ఆరబెట్టాలి. పాలిథిన్ సంచుల్లో 5 సెంటీమీటర్లు ఎత్తున శుద్ధి చేసిన గడ్డిని పరిచి దానిపై పిడికెడు విత్తనాన్ని చల్లాలి. ఈ విధంగా 4-5 వరుసల్లో గడ్డి ముక్కలను విత్తనాన్ని చల్లాక సంచిమూతిని దారంతో కట్టాలి. ఈ దశలో సంచులను బెడ్స్ అంటారు. ఈ బెడ్స్ను చెక్క అరల్లో అమర్చాలి. గదిలో ఉష్ణోగ్రత తేమ సరిపడినంత ఉండేలా గది గోడల చుట్టూ గోతాలను వేలాడదీసి వాటిని క్రమం తప్పకుండా నీటితో తడుపుతూ ఉండాలి. బెడ్లు తయారు చేసిన 12 నుంచి 15 రోజుల్లో బూజు బెడ్డు నిండా అల్లుకొని తెల్లటి ముద్దలు కనిపిస్తాయి. ఈ దశలో పాలిథిన్ సంచులను తొలగించాలి. 3-4 రోజుల్లో ముద్ద నుంచి గుండు సూది తలలాగా పుట్టగొడుగులు బయటకు వచ్చి 2-3 రోజుల్లో పెరుగుతాయి. ఒక్కొక్క బెడ్డు నుంచి 1.5 కిలోల పుట్టగొడుగులు లభిస్తాయి. ఇక ఔషధ విలువలు. ఎక్కువగా సోడియం పొటాసియం వంటి లవణాలు ఉండటం వల్ల స్థూలకాయం తగ్గించటానికి ఎక్కువగా వాడవచ్చు. చక్కెర తక్కువ, ప్రోటీన్లు ఎక్కువ కనుక మధుమేహ రోగగ్రస్తులకు ఇవి మంచి ఆహారం. వీటిలో అధిక పీచు పదార్థం ఉంటుంది. ఎసిడిటీ, మలబద్ధకం వంటి వ్యాధులున్నవారు వీటిని ఎక్కువగా వినియోగించవచ్చు. ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను అదుపు చేసుకునేందుకు దోహదపడతాయి. మూత్రపిండ సంబంధిత వ్యాధుల నివారణకు వీటి వినియోగం ప్రయోజనం చేకూరుస్తుంది. పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఇటు ఉపాధి కల్పనతో పాటు అటు ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చు. ప్రస్తుతం పుట్టగొడుగుల ధర అధికంగా ఉండటం వల్ల అవి సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. ఈ కారణంగా దిగుబడులను పెంచడం ద్వారా ధరను అదుపులోకి తేవచ్చు. ఇక వరి నారుమడుల్లో సస్యరక్షణ చూసినట్లయితే, ఆరోగ్యమైన నారుతోనే వరి సాగులో అధికోత్పత్తి సాధించవచ్చని వ్యవసాయాధికారులు తెలియజేస్తున్నారు. వరి నారుమడుల్లో చేపట్టాల్సిన చర్యలు. నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 దఫాలు దమ్ము చేసి చదును చేసుకోవాలి. నీరు పెట్టుకునేందుకు వెళ్లబెట్టడానికి వీలుగా కాల్వలను ఏర్పాటు చేసుకోవాలి. 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని, అంటే 1 కిలో విత్తనం చల్లే ముందు మరో 1 కిలో విత్తనం చల్లిన 12 నుంచి 14 రోజులకు, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్నిచ్చే ఎరువులను దమ్ములో వేసుకోవాలి. మొలక కట్టిన విత్తనాలను సెంటుకి 5 కిలోల చొప్పున చల్లుకోవాలి. నారు 1 ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు 6 తడులు ఇచ్చి తర్వాత పల్చగా నీరు కట్టుకోవాలి. నారుమడిలో జింక్ లోపాన్ని గమనిస్తే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని మొక్కలు తడిచేలా పిచికారీ చేసుకోవాలి. నారుమడుల్లో విత్తనాలు చల్లిన 10 రోజులకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేసుకోవాలి. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి విత్తిన 10 రోజులకు ఒకసారి, 17 రోజులకు మరోసారి నారుమడిలో పిచికారీ చేసుకోవాలి.

0: పొలం పనులు విన్నారు. ఈ రోజు రాత్రి 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి జూపోడు బంగ్లా ఏఈఓ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం సాంప్రదాయ వ్యవసాయం గురించిన సంభాషణ, జానపద గీతాలు ఉంటాయి.
1: అయ్యా డాక్టర్ గారు, మా లక్ష్మీదేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
2: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
1: లక్ష్మీదేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరమొచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
2: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
3: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
4: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.
0: మానవత్వం అనేది ఒక మహాసముద్రం లాంటిది. సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రం అంతా మురికిగా ఉందనుకోవటం పొరపాటు. అందుచేత మానవత్వంపై నమ్మకం వదులుకోవద్దు అంటారు మహాత్మా గాంధీ. ఏదైనా మాట ఇచ్చేటప్పుడు తొందరపడకండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంత సులభం కాదు. మాట బాణలాంటిది. మహిళల చదువు మహికే వెలుగు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికు దక్షిణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈరోజు జరిగే ప్రారంభ సమావేశానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొక్కను నాటనున్నారు. అనంతరం మధ్యాహ్నం విశాఖ ఆర్థిక ప్రాంతం వీఈఆర్పై సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేసి నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ జలాశయం వరకు కృష్ణా జలాలు చేరేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, మిగిలిన పునరావాస పనులను 2 నుంచి 3 నెలల్లో

0: ను పూర్తి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న రాష్ట మంత్రివర్గ సమాపేశం జరిగింది. ఆ సమాపేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. తిరుపతిలోని శ్రీ సిటీలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరిట నూతన ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కింద స్థాపించడానికి వీలుగా ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2016 షెడ్యూల్ ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ ఉన్న ఏదైతే మంచి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో దాంట్లో పనిచేయడానికి కూడా అవకాశం, అంటే వాళ్ళు చదువుకుంటూనే హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కిల్స్ నేర్చుకుంటానికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఆ శ్రీ సిటీ వాళ్లే ఈ యూనివర్సిటీని ప్లాన్ చేశారని చెప్పేసి మనం చేస్తాం.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం. ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం మన భవిష్యత్తు కోసం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత పట్ల ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. అడవుల నరికివేత, వాహనాలను ప్లాస్టిక్ను ఎక్కువగా వినియోగించడం, పంట భూముల్లో ఎరువుల వాడకం వంటి కారణాల వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణ సమతూకం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను విరివిగా పెంచి, వాహనాలను, విద్యుత్ను పరిమితంగా వినియోగించి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని, ఈ దిశగా అందరూ కృషి చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ సంకల్పబద్దంగా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు సైకిళ్లు, ఈ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు. భూమి ప్రకృతి జీవనాధారమని పేర్కొన్న ముఖ్యమంత్రి పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పచ్చదనం పెంపుతో పాటు ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం అవసరమని చెప్పారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి పర్యావరణ హిత కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2026 కి థీమ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అని, UNEP అని.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిన్న సమీక్ష జరిగింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడిస్తూ,
4: ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ది మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా ఒక కార్యాచరణ సిద్దం చేయమని చెప్పడం జరిగింది. 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు, 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆసుపత్రుల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని నిన్న ఒక ప్రకటనలో సూచించారు. సిబ్బంది, విద్యార్థులు, రోగులు, సందర్శకులకు మొక్కలను పంపిణీ చేయాలని కూడా సూచించారు.

0: తెలంగాణలో రిజిస్టేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజలకు వేగవంతమైన పారదర్శకమైన సేవలు అందించేందుకు రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేపడుతున్నామని తెలిపారు. భూముల విలువలను శాస్త్రీయ విధానంలో సవరించామని, ప్రజలపై అదనపు భారం పడకుండా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. భూముల విలువలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788, వాట్సాప్ నంబర్ 8247619983ను సంప్రదించాలని సూచించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అలాగే రాష్టంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని, మార్కాపురం జిల్లా నందనమారెల్లలో నిన్న అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోని పశ్చిమ, దక్షిణ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు.

రోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన పర్యావరణం మన చేతుల్లో డాక్టర్ గంధం అరుణ గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం మన భూమి మన భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణే సుస్థిర అభివృద్దికి మార్గం. ఈ అంశం గురించి జంతు శాస్త్ర అధ్యాపకులు శ్రీ కాకర్ల చంద్రమోహన్ గారి ప్రసంగం వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత పాటలు ప్రకటనలు ఉంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:35 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు, 9:30 చిత్రాంజలి, 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. 11:00 నుండి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. ఇక మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. ఇక సాయంత్రం 5:00 చెమ్మ చెక్క చారడేసి మొగ్గ నాటకం ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతమాలిక. సాయంత్రం 6:00 ప్రసార వివరాలుంటాయి. 6:05 ఢిల్లీ కేంద్రం

0: అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం సాయంత్రం 6:25 7:00 కుటుంబ సంక్షేమ గీతం. తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి 7:05. ఇక రాత్రి 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన గురించి జూపోడ్ బంగ్లా ఏఈఓ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం సాంప్రదాయ వ్యవసాయం గురించిన సంభాషణ, ఇక జింగిల్స్ అలాగే జానపద గీతాలు వింటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:00 జానపద సంగీతం. ఇవాళ్టి కార్యక్రమంలో శ్రీ రవినాథ్ బృందం ఆలపించిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. ఇక రాత్రి 8:40 లలిత గీతం. రాత్రి 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఆంగ్ల కార్యక్రమం. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రాత్రి 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రాత్రి 10:00 ఏకచిత్రగానంలో సీను చిత్రం నుండి పాటలు వింటారు. రాత్రి 10:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రాత్రి 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసే ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. శ్రోతలింతవరకు నేటి ప్రసార వివరాలు విన్నారు. ఇక ఇప్పుడు విందాం ఒక లలిత గీతం. వినే ముందు ఈ ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ కర్ణాటక రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో జరిగిన ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పోటీలకే పరిమితం కాకుండా యోగాపై విస్తృత అవగాహన కల్పించడంలో సహాయపడాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను ప్రధానమంత్రి కోరారు.
1: హర్ బడా స్పోర్ట్ అప్నే సాత్ ఏక్ పూరా ఇకోసిస్టమ్ లేకర్ ఆతా జైసే జైసే యోగాసనా స్పోర్ట్స్ కా విస్తార్ హోగా వైసే వైసే ఇస్సే జుడీ నయీ సంభావనాయే భీ బడేగీ యే ఖిలాడియో కే లియే నయీ కెరియర్ ఆపర్చునిటీస్ లేకర్ ఆయేగా.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఈవేళ నుంచి 8వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమం యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేసేందుకు ఒక మైలురాయని పరిగణిస్తున్నారు. యోగా ఆకర్షణ కేవలం శారీరక దృఢత్వానికి పరిమితం కాదని, అది ముందస్తు ఆరోగ్య రక్షణకు ఒక ఆచరణాత్మక విధానమని మోదీ అన్నారు. ఈ ఛాంపియన్షిప్ కేవలం ఒక క్రీడా పోటీగా మాత్రమే చూడకుండా యోగా విస్తృత సందేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి గొప్ప అవకాశంగా భావించాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా

0: కూడా యోగా విస్తరించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలను ప్రోత్సహిస్తున్న క్రీడా అధికారులు, నిర్వాహక సంస్థలతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ కు పూర్తి మద్దతు లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లోని సూరత్ లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక, మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఈ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీగా ఉతమిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు దేశానికి అంకితం చేస్తారు. గుజరాత్, మహారాష్టాల మధ్య రవాణా అనుసంధానాన్ని ఈ ఎక్స్ప్రెస్ వే గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ఉదయం వెల్లడిస్తారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, రూపాయి విలువ తగ్గడం, బలహీనమైన రుతుపవనాల వంటి సవాళ్లు ఎదుర్కోవడానికి రెపో రేటు పెంచడం సరికాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక తెలియజేసింది. మార్కెట్ అస్థిరతను సరిచేసేందుకు ఆర్థిక స్థిరత్వానికి మద్దతుగా ఆర్బీఐ స్వల్పకాలిక వడ్డీ రేటు సాధనాలను లిక్విడిటీ చర్యలకు ఉపయోగించవచ్చునని నివేదికలో సూచించారు. భారత్ ఇప్పటికే ఇతర దేశాలతో పోలిస్తే బలమైన స్థూల ఆర్థిక పునాదులు కలిగి ఉందని, ప్రస్తుతం ద్రవ్యోల్బణం సవాళ్లు ప్రధానంగా అంతర్జాతీయ కారణాల వల్ల, ప్రత్యేకించి పశ్చిమాసియాలో రాజకీయ ఉధృతకరణ వల్ల పెరుగుతున్న ముడి చమురుల వల్ల సంభవిస్తోందని స్టేట్ బ్యాంక్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యూకే విదేశాంగ మంత్రి వైవిట్ కూపర్ తో నిన్న న్యూఢిల్లీలో ఇండియా యూకే విజన్ 2035 పురోగతిని సమీక్షించేందుకు మొదటి వార్షిక సమాపేశాన్ని నిర్వహించారు. అభివృద్ది, సాంకేతిక ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, స్వచ్ఛమైన ఇంధనం, విద్యతో సహా ఇండియా యూకే విజన్ 2035లోని మొత్తం 5 మూల స్తంభాల కింద సాధించిన ప్రగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను కూడా మంత్రులు స్వాగతిస్తూ ఇది త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
1: Our relationship has moved from being a historical and perhaps cultural connection, forward-looking highway of shared economic ambitions and high technology, the India-UK Vision 2035 and all the five pillars of growth, technology and innovation, defense and security, climate and clean energy, as well as education.
0: కృత్రిమ మేధస్సు, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా ఇండియా యూకే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో సాధించిన ప్రగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా 1987 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తరుణ్ కపూర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ప్రధానమంత్రి కార్యాలయంలో తరుణ్ కపూర్ పొడిగించిన పదవీ కాలం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, ఇది 1 సంవత్సరం పాటు కొనసాగుతుందని తెలియజేసింది. అలాగే వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకంఠ మిశ్రాను 3 ఏళ్ల కాల పరిమితికి నియమిస్తూ కూడా కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. భూమిపై జీవాన్ని రక్షించేందుకు అవగాహన పెంచే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపీలో భాగంగా 1973 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతిని, భూగ్రహాన్ని రక్షించడానికి సానుకూల పర్యావరణ చర్యలు చేపట్టేలాగా అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని

ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలోని మైదాన్గఢ్ లో ఉన్న నమో ఆక్సిజన్ పార్క్ లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట స్థాయిలో జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి కశ్యప్ నిన్న న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయసు 97 సంవత్సరాలు. దేశంలో జమిలి ఎన్నికలపై చట్టపరమైన ముసాదాను రూపొందించేందుకు మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీలో డాక్టర్ కశ్యప్ సభ్యుడిగా ఉన్నారు. 100కు పైగా పుస్తకాలు రచించిన డాక్టర్ సుభాష్ కశ్యప్ 1983 నుండి 1990 వరకు లోక్సభ సెక్రటరీ జనరల్ గా సేవలందించారు. డాక్టర్ సుభాష్ కశ్యప్ మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళను తాకాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జపాన్ లో ఈ రోజు జరగనున్న పురుషుల అండర్ 18 ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడుతుంది. మహిళల అండర్ 18 ఏషియా కప్ లో గ్రూప్ దశలో అజయంగా నిలిచిన భారత జట్టు సెమీఫైనల్స్ లోకి ప్రవేశించింది. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈ రోజు కేరళ, కర్ణాటక రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా దేశంలో వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కాంతరేఖల కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన పర్యావరణం మన చేతుల్లో డాక్టర్ గంధం అరుణ గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం మన భూమి మన భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణే సుస్థిర అభివృద్దికి మార్గం ఈ అంశం గురించి జంతుశాస్త్ర అధ్యాపకులు శ్రీ కాకర్ల చంద్రమోహన్ గారి ప్రసంగం. చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. ముందుగా ఈ ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ముఖాన మొటిమలా
3: సై బాత్,
2: గజ్జా బబలా
3: సై బాత్,
2: నడుగుల కామరా
3: సై బాత్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు వినండి పత్రికా సమాచారం. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ జీవీ రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఉదయం 10 గంటలకు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రులతో పాటు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్, విద్యాశాఖలపై చర్చ ఉంటుందని వివరించారు. సమావేశానికి ఉమ్మడి జిల్లాల జెడ్పీటీసీలు, ఎంపీలు తప్పక హాజరు కావాలన్నారు. శ్రీశైల

దేవస్థానం డిప్యూటీ ఈవోగా చంద్రశేఖర్ను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రశేఖర్ ప్రస్తుతం ప్రకాశం జిల్లా మాలకొండకు చెందిన మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండగా, శ్రీశైల దేవస్థానం డిప్యూటీ ఈవోగా పదవీ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట ప్రభుత్వ ఎక్స్ అఫిషియో సెక్రటరీ హరి జవహర్లాల్ గురువారం జీవో నంబర్ 941 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. మే 31వ తేదీన శ్రీశైలం దేవస్థానం డిప్యూటీ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ కమిషనర్ సంయుక్త కార్యనిర్వహణ అధికారిగా ఆర్ రమణమ్మ పదవీ విరమణ పొందడంతో ఆ స్థానంలో చంద్రశేఖర్ను దేవస్థానం పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీ చేసినట్లు అధికారులు తెలియజేశారు. జిల్లాలో యూరియాతో పాటు డీఏపీ ఇతర ఎరువులను దారి మళ్లించినా, అధిక ధరలు వసూలు చేసినా డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి హెచ్చరించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలపై వివరాలు వెల్లడించారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసే అన్ని పంటలకు అవసరమైన

జిల్లాలో యూరియాతో పాటు డీఏపీ ఇతర ఎరువులను దారి మళ్లించినా అధిక ధరలు వసూలు చేసినా డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి హెచ్చరించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలపై వివరాలు వెల్లడించారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసే అన్ని పంటలకు అవసరమైన 45,599 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేసేందుకు ప్రణాళికను సిద్దం చేశామన్నారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కర్నూలు జిల్లాకు మొత్తం 45,599 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని, ఇప్పటికే 26,630 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. జూన్4 నుండి ఈ నెలాఖరు వరకు అవసరమైన యూరియా 20,395 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, రైతు సేవ కేంద్రాలు, అలాగే మార్క్ఫెడ్ గోదాముల్లో హోల్సేల్ రీటైలర్లతో పాటు ఎరువుల కంపెనీ గోదాముల్లో రైతులకు సిద్దంగా ఉంచడం జరిగిందని తెలిపారు. మహిళా రక్షణ కోసం ఆపరేషన్ దండయాన ఉందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. స్థానిక వాసవి కళ్యాణ మండపం కోడుమూరులో మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ భద్రతా చట్టాలపై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. యువతకు పోక్సో చట్టం, వివిధ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఎక్కడైనా నేరం జరిగినా లేదా నేరం జరిగే అవకాశం ఉందని భావించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించిన వాళ్ల పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. డీఎస్పీ బాబుప్రసాద్ మాట్లాడుతూ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలన్నారు. కోడుమూరు మండలం గోరంట్లలో ఒక ఉపాధ్యాయుడు స్కూల్లోని ఆడపిల్లలను ఇబ్బందులకు గురిచేస్తే విచారణ జరిపి ఆ ఉపాధ్యాయుడిని జైలుకు పంపడం జరిగిందని గుర్తు చేశారు. 10లో మంచి మార్కులు సాధించిన విద్యార్థినులకు ఎస్పీ చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతులను అందించారు. కార్యక్రమంలో సీఐ దబ్రేస్, కోడుమూరు సి బెళగల్ ఎస్ఐలు, డివై స్వామి, వేణుగోపాల్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని వార్తలు వినే ముందు ఓ ప్రకటన.

0: ಶ್ರೀ ಚೈತನ್ಯ ವಿದ್ಯಾಸಂಸ್ಥಲೇ
1: ಪ್ರಕಟಣೆ ವಿನ್ನಾರು ಪತ್ರಿಕಾ ಸಮಾಚಾರಂ ವಿಂಟುನಾರು. ಜಿಲ್ಲಾಲೋನಿ ಪಾಠಶಾಲಲು, ವಸತಿ ಗೃಹಾಲು, ಆಶ್ರಮ ಪಾಠಶಾಲಲು, గురుకులాల్లో మరుగుదొడ్ల మరమ్మతులు, నీటి సౌకర్యం కోసం కలెక్టర్ డీఈఏఎఫ్ నిధులు 2.23 కోట్లు విడుదల చేశారు. గ్రామీణ పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు వెనుకబడిన సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు ముందస్తుగా ప్రతిపాదనలు సిద్దం చేశారు. వాటికి అనుగుణంగా జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారుల అంచనాల ప్రకారం కలెక్టర్ నిధులను మంజూరు చేశారు. ఇందులో తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల మరమ్మతులకు పెద్దపీట వేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 పనులను గుర్తించారు. ఇందులో బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 27 పనులను, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 16 పనులు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 5 పనులకు ఆమోదముద్ర లభించింది. కర్నూలు డివిజన్ పరంగా 33 పనులకు 1.25 కోట్లు, ఆదోని డివిజన్ పరిధిలో 15 పనులకు గాను 98 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులు పురోగతి దశలో ఉండగా సకాలంలో వీటిని పూర్తి చేసి పాఠశాలల పునఃప్రారంభ సమయానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు కృషి చేస్తున్నారు. ఎరువులను పక్కదారి పట్టించే డీలర్లు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల దుకాణాలపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ వ్యవసాయ అధికారి విశ్వనాథ్, కల్లూరు మండల వ్యవసాయ అధికారి విష్ణువర్దన్ రెడ్డి తెలిపారు. కల్లూరు మండలంలోని రాయలసీమ సీడ్స్, లక్ష్మీ సీడ్స్, కామధేను ట్రేడర్స్ విత్తన దుకాణాలపై విజిలెన్స్ అధికారులు, వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విత్తన అమ్మకాలు నిల్వలపై సరైన ధృవపత్రాలు చూపకపోవడం వల్ల 100,000 రూపాయలు విలువ చేసే విత్తనాల అమ్మకాలపై నిషేధం విధించారు. ఈ తనిఖీలో విజిలెన్స్ సీఐ పవన్ కుమార్, విజిలెన్స్ వ్యవసాయ అధికారి విశ్వనాథ్, కల్లూరు మండల వ్యవసాయ అధికారి విష్ణువర్దన్ రెడ్డి పాల్గొన్నారు. వాతావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటు

0: పడాలి. ప్రస్తుతం సంభవిస్తున్న ప్రకృతి వినాశకానికి అడవులు క్షీణించటమే ప్రధాన కారణం. ఇప్పటికైనా ప్రపంచం మేల్కొని అడవులను విస్తారంగా పెంచినప్పుడే రాబో తరాలు పర్యావరణ విధ్వంసం ముప్పు నుండి తప్పించుకునే అవకాశం ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు దోహదపడే అంశాన్ని ఆ ఏడాది థీమ్గా ఎంచుకుని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రకృతి ప్రేరణతో వాతావరణ పరిరక్షణ మన భవిష్యత్తు కోసం అనే నినాదాన్ని ఎంపిక చేశారు. పర్యావరణ పిరమిడ్లో అగ్రభాగాన పెద్దపులిని సూచికగా అభివర్ణిస్తారు. పెద్దపులి మనుగడ సాగించే ప్రదేశాల్లో పర్యావరణం సమతౌల్యంగా ఉంటుందని నిపుణుల అంచనా. ఎక్కడైతే పెద్దపులి జీవనం సజావుగా సాగిస్తుందో ఆ ప్రదేశంలో పెద్దపులి ఆహారంగా తీసుకునే గడ్డి తినే జంతువులు సంచారం అధికంగా ఉంటుంది. పెద్దపులి జీవన చక్రాన్ని పరిగణనలోకి తీసుకునే ప్రకృతి ప్రేమికులు పెద్దపులిని పర్యావరణ సూచికగా చెబుతారు. రైతులకు ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కోడుమూరు కర్నూలు డివిజన్ ఏడీ దస్తగిరి హెచ్చరించారు. స్థానిక వ్యవసాయ కార్యాలయంలో డీలర్లతో సమావేశమయ్యారు. దస్తగిరి మాట్లాడుతూ ఖరీఫ్ ను దృష్టిలో ఉంచుకుని మండలంలోని రైతులకు మాత్రమే ఎరువులను అందించాలని, ఇతర మండల రైతులకు విక్రయించకూడదన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రవిప్రకాష్ పాల్గొన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే సహించేది లేదని ఏవో రవిప్రకాష్ అన్నారు. పట్టణంలోని రాఘవేంద్ర ట్రేడర్స్ లో తనిఖీలు నిర్వహించారు. దుకాణంలోని 5 కంపెనీలకు సంబంధిత పత్తి విత్తనాల నమూనాలు సేకరించారు. స్థానిక బీ క్యాంపు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ధరిత్రి దివస్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ఆవరణంలో అధ్యాపకులు విద్యార్థులు మొక్కలు నాటారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ భూమిని పచ్చగా పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు మల్లికార్జున, విజయశేఖర్, రామకృష్ణ, ఉల్లోజిరావు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని గనుల శాఖ విశ్రాంత ఏడీ తాళ్లపాక నటరాజ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ, భారత వికాస్ పరిషత్ సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పోటీలు నిర్వహించారు. నగరంలోని శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతల వివరాలు ప్రకటించి ప్రశంసా పత్రాలు అందజేశారు. లీగల్ సర్వీసెస్ సభ్యుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యకులు బాలసుబ్రహ్మణ్యం, కేడీజే బాబు, నాగలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రోతలింతవరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి, పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన పర్యావరణం మన చేతుల్లో, డాక్టర్ గంధం అరుణ గారి ప్రసంగం.
4: డాక్టర్ గంధం అరుణ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉంది. మనం జీవిస్తున్న ఈ భూమిని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. నేటి ఆధునిక కాలంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ప్లాస్టిక్ వాడకం, అడవుల నరికివేత, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల భూమి, నీరు, గాలి కలుషితమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పర్యావరణంపై అవగాహన పెంచడానికి, ప్రకృతిని పరిరక్షించడానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తారీఖున చేసుకోవటం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది. 1972లో ఐక్యరాజ్య సమితి స్వీడన్ దేశంలోని స్టోక్ హోమ్లో తొలిసారిగా పర్యావరణ సదస్సు నిర్వహించింది. అప్పటి నుండి పంతొమ్మిది

1973 నుంచి ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరినీ భాగస్వామ్యం చేయటం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 వాతావరణ చర్యల ఆవశ్యకతపై ప్రపంచాన్ని ఏకం చేస్తుంది. భూమి వాదించదు, అది బేరసారాలు చేయదు, అది సంకేతాలు పంపుతుంది. పెరుగుతున్న సముద్ర మట్టాలు, చెలరేగుతున్న కాచిచ్చులు, వడగాలులు, కరుగుతున్న హిమనీ నదాలు 1.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట పరిమితిని దాటుతున్నాం. దశాబ్దాలుగా ప్రపంచ వాతావరణ మార్పుల కథను వింటూనే ఉంది. హెచ్చరికలు, లక్ష్యాలు, సుదూర గడువులు, చాలాసార్లు జాప్యం, దృష్టి మరల్చడం, నిరాకరణ వంటి గందరగోళ పరిస్థితుల వల్ల స్పందన మసకబారింది. కానీ ఈ గందరగోళం వెనుక మరో సంకేతం పెరుగుతోంది. ఇంటి పైకప్పులపై సౌర ఫలకాలు విస్తరించి ఉన్నాయి. ఆకాశాన్ని తాకేలా పవన టర్బన్లు వరుసలుగా నిలుస్తున్నాయి. ప్రజల కోసం నగరాలు పునః రూపకల్పన చేయబడుతున్నాయి. భూగోళంలోని ప్రతి మూలలో సానుకూల మలుపులు పాతుకుపోతున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 వాతావరణ మార్పుపై దృష్టి సారిస్తుంది. భూమి పంపుతున్న సంకేతాలపై మరియు మనం తిరిగి పంపడానికి ఎంచుకునే సంకేతాలపై UNEP యొక్క ప్రపంచవ్యాప్త ప్రచారం మనందరినీ వాతావరణం కోసం ఇప్పుడే మన ముందుకు రావాలని మరియు ఇప్పటికే కదలికలో ఉన్న ప్రపంచాన్ని నడిపించడంలో సహాయపడాలని పిస్తోంది. వాతావరణ ప్రభావం పెరుగుతున్నాయి, కానీ పరిష్కారాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడే చర్యలు తీసుకోవడం ద్వారా సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు మరింత సంపన్నమైన సమాజాలు ఏర్పడతాయి. వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవడం ద్వారా 2050 నాటికి లక్షల మరణాలను మరియు ట్రిలియన్ల కొద్దీ ఆర్థిక నష్టాలను నివారించవచ్చు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజలకు పర్యావరణం పట్ల అవగాహన కలిగించడం. ఐక్యరాజ్య సమితికి చెందిన సద్భావన రాయబారులు పర్యావరణ దినోత్సవంలో భాగస్వాములు కావాలని ప్రజలకు సందేశం పంపుతారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల స్వచ్ఛందంగా పర్యావరణ ప్రతినిధులుగా మారి వాస్తవ పరిస్థితులు, జల వాయు కాలుష్యాలను ఎదుర్కోవడానికి ఉపాయాలను ఆలోచిస్తున్నారు. మనమంతా మెరుగైన భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమంలో భాగస్వాములమై పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యానికి ముఖ్య కారణాలు జల కాలుష్యం, వాయు కాలుష్యం, భూ కాలుష్యం. జల కాలుష్యం గనక తీసుకున్నట్లయితే భూగోళంపై 80% జలం విస్తరించి ఉంది. అయినప్పటికీ తాగటానికి ఉపయోగపడే శుద్ధమైన నీరు దొరకడం లేదు. స్వచ్ఛమైన నీటి లభ్యత 3% కంటే తక్కువగా ఉంది. 1% నీరు కలుషితమై లేదా ఉప్పు నీటి రూపంలో ఉంది. లభించే కొద్దిపాటి శుద్ధ జలం మానవ చర్యల వల్ల పనికి రాకుండా పోతుంది. దీనివల్ల కేవలం మనుషులకే కాక సమస్త ప్రాణకోటి, ముఖ్యంగా జలచరాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. భూగర్భ జల కాలుష్యాన్ని ఆపడానికి మనం తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయానికి, త్రాగడానికి స్వచ్ఛమైన నీరు అత్యంత ఆవశ్యకం. బలాన్ని సంరక్షించడం, పరిశుభ్రంగా ఉంచడం మనందరి నైతిక బాధ్యత. మన సంస్కృతిలో నదులను మాతగా పూజిస్తారు, కానీ తల్లిగా భావించే గంగా, యమున, గోదావరి వంటి నదుల పరిస్థితి మనకు తెలియనిది కాదు. నివాస ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలు, చెత్తా చెదారం, పరిశ్రమల నుంచి వచ్చే విషతుల్యమైన రసాయనాలు నదులలో కలుస్తున్నాయి. దీని పర్యవసానంగా దేశంలో ఉన్న ప్రముఖ నదులన్నీ పెద్ద మురికి కాలువలుగా మారిపోయాయి. కాబట్టి నదులను కాపాడుకోవడానికి మనమంతా సంకల్పబద్ధులం కావలసి ఉంటుంది. పర్యావరణ పరిశోధకుల కథనం ప్రకారం వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికివేయడం కారణంగా నీటిని సంరక్షించే వృక్షజాతులు తరిగిపోయి అనావృష్టి సమస్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. నదులు, కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ వాటిని సంరక్షించుకోవాలి.
ప్రస్తుతం పెరుగుతున్న పట్టణీకరణ

0: వాహనాల నుండి వచ్చే పొగతో వాయు కాలుష్యం పెరిగిపోతుంది. మానవ ప్రేరిత చర్యల వల్ల వాతావరణంలో కొన్ని విషపూరితమైన వాయువులు చేరి ప్రాణవాయువులు తగ్గిపోతుంది. 2016లో వెలువడ్డ ఒక సర్వే రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 90% ప్రజలు కలుషితమైన వాయువును పీలుస్తున్నారు. దీనికి కారణంగా అనేక రకాలైన శ్వాస రోగాలు, క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. వేగం విస్తరిస్తున్న ఈ కాలుష్యం వల్ల సహజంగానే సమస్త ప్రాణకోటి వృక్షజాతులు ప్రమాదంలో పడ్డాయి. దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు, మేధావులు, స్వచ్ఛంద సేవకులు ఈ సమస్యను అధిగమించడానికి అనేక రకాల ప్రాజెక్టులను, కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పుణ్యదాయిని, పవిత్రమైన భూమిని మనిషి తన స్వార్థ ప్రయోజనాల, సుఖభోగాల కోసం అనేక రకాలుగా నష్టపరుస్తున్నాడు. ఆహారం, జీవనాన్ని ఇచ్చే భూమిని నాశనం చేస్తున్నాడు. గృహ వ్యర్థాలు, చెత్త చెదారం వల్ల భూసారం దెబ్బతింటోంది. మన దేశంలో ప్రతిరోజు 15,000 టన్నుల కంటే ఎక్కువగా చెత్త ఉత్పత్తి అవుతుంది. వివిధ రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు కొన్ని 100 సంవత్సరాల వరకు భూమిలో నాశనం కాకుండా నిల్వ ఉండి భూమి ఉత్పాదక శక్తిని తగ్గిస్తున్నాయి. పశు పక్షాదులు వీటిని తినటం వల్ల చనిపోతున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం భారత్లో ఏటా 56 లక్షల టన్నుల చెత్త పోగుపడుతోంది. ఇలా 2020 నాటికి పేరుకుపోయిన 12 బిలియన్ టన్నుల చెత్తను శుభ్రపరచడానికి 100 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ప్లాస్టిక్ నియంత్రణలో గనక చూసుకున్నట్లయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బదులుగా బట్ట సంచులను, కాగితపు సంచులను ఉపయోగించడం చాలా మంచిది. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. భావితరాలకు స్వచ్ఛమైన పచ్చని భూమిని అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్కరితో అయ్యే పని కాదు, అందరి భాగస్వామితోనే ఇది సాధ్యమవుతుంది.
1: మీరింతవరకు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన పర్యావరణం మన చేతుల్లో డాక్టర్ గంధం అరుణ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
6: చిక్కుకున్నాడు.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి, మన భూమి మన భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణే సుస్థిరాభివృద్ధికి మార్గం. జంతుశాస్త్ర అధ్యాపకులు శ్రీ కాకర్ల చంద్రమోహన్ గారి ప్రసంగం.
9: కర్నూలు ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో శ్రోతలకు శుభోదయం. నా పేరు కాకర్ల చంద్రమోహన్. జంతుశాస్త్ర అధ్యాపకులుగా ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాము. ఈ సందర్భంగా శ్రోతలకి పర్యావరణం పైన అవగాహన కల్పించాలి, అదేవిధంగా పర్యావరణం పట్ల మనం బాధ్యతతో ఉండాలి. అది మన భవిష్యత్తును ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే విషయాలపై మీతో చర్చిద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నేను హాజరవడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది మొట్టమొదటిసారిగా 1972 సంవత్సరం

సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ వారి చేత ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 1973 సంవత్సరం నుండి అఫీషియల్గా అంటే అధికారికంగా ఈ ప్రోగ్రామ్ను కొనసాగించడం జరుగుతూ ఉంది. అది ఇంకా ప్రతి సంవత్సరము జూన్ 5వ తేదీన ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. పర్యావరణానికి ఎందుకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, దీనిపైన ఈ ప్రత్యేకమైన దినోత్సవాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తున్నారు అని అంటే, పర్యావరణం మన జీవితానికి అవసరమయ్యేటువంటి అమూల్యమైన సంపదలను మనకు ఇస్తూ ఉంది. ఆ సంపదలు ఏవి అంటే, మనం జీవించడానికి అవసరమైన గాలి, నీరు, ఆహారం, అడవులు, నేల, జీవ వైవిధ్యము వంటివి. ఇవన్నీ ప్రకృతిలో భాగాలు. వీటిలో ఏ ఒక్క అంశంకు హాని కలిగినా లేదా ఏ ఒక్క అంశం తరిగిపోయినా లేదా అంతరించిపోయినా మానవ జాతి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకంటే అన్ని జీవరాశులలో మానవుడు కూడా ఒక భాగం కాబట్టి పర్యావరణాన్ని లేదా ప్రకృతిని ఇంత మంచి అమూల్యమైన సంపదను మనకు అందిస్తుంది కాబట్టి అంతే జాగ్రత్తతో మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రకృతి లేకుండా జీవం అనేది అసాధ్యం. అయితే పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అటవీ నిర్మూలనం, అధిక వినియోగ సంస్కృతి, ఇటువంటి కారణాల వల్ల పర్యావరణం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అంటే ఈ ఒత్తిడులకు మూల కారణం పెరుగుతున్న జనాభానే. ఎప్పుడైతే జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉందో, ఆ పెరిగిన జనాభాకు అవసరమైనటువంటి మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాలు, ఆహారం సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ప్రయత్నంలో భాగంగా మనం పరిశ్రమలను ఎక్కువ చేయాల్సి ఉంటుంది. మరి ఆ పరిశ్రమల స్థాపనకు నేలను వినియోగించాల్సి ఉంటుంది. మామూలుగా ఉన్నటువంటి నేల సరిపోకపోవడం వల్ల అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి నేలను కూడా ప్రస్తుతం తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అడవులు బాగా తరిగిపోతూ వస్తూ ఉన్నాయి. ఇంకా మానవ నివాసాల కొరకు కూడా ఎక్కువ స్థలం అవసరమవుతుంది. ఆ విధంగా పరిశ్రమలు కానీ, ఆవాస ప్రాంతాలు కానీ, నివాస గృహాలు కానీ, వీటిని నిర్మించడానికి అవసరమైనటువంటి వనరులు మనకు ప్రకృతి నుంచే మళ్ళీ మనం ప్రోగు చేసుకోవాలి. ఆ విధంగా అడవుల్లో కలప కోసం చెట్లను నరికేయడం, తర్వాత ఇసుక, సిమెంట్, రాయి, ఐరన్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్కు ఎంత అవసరమో మనందరికీ తెలుసు. మరి వాటిని ప్రోగు చేసుకోవడం కోసం నేలను గుళ్ళబారుస్తున్నాం. మైనింగ్ రూపంలో నేలలో ఉన్నటువంటి ఈ సంపదనంతా మనం బయటకు తీసి మన అవసరాలకు ఉపయోగించుకుంటున్నాం. ఇందులో కొంతమంది స్వార్థపరులు విపరీతమైనటువంటి గ్రీడీనెస్తో వాటి నుంచి అవసరాలు తీర్చుకున్న తర్వాత ఆదాయాల కోసం ఆలోచిస్తూ ప్రభుత్వ అనుమతులు లేకుండా దొంగదారిన మైనింగ్ చేస్తూ నేలను విపరీతంగా గుళ్ళబరుస్తూ తద్వారా పర్యావరణానికి విపరీతమైన హానిని కలగజేస్తూ ఉన్నారు. మరి నేడు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలలో ఈ వాతావరణ మార్పు అనేది ఒకటి. ఇది అందరికీ తెలిసినదే. ఈ వాతావరణ మార్పుకు ప్రధాన కారణాలు ఏమంటే పై చెప్పిన విషయాలే. మానవుడు స్వార్థంతో చేసేటువంటి విచక్షణారహితమైనటువంటి పనులు, అక్రమ కలప రవాణా, మైనింగ్, ఇలాంటివన్నీ కూడా. దీనివల్ల అంటే అడవులు తగ్గిపోవడం వల్ల ప్రధానంగా భూమి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఈ భూగోళ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉందో దాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఇది అనియంత్రిత వర్షానికి లేదా అకాల వర్షాలకు కారణమవుతుంది. తద్వారా వరదలు,

0: అదేవిధంగా నేల కోతకు గురి కావడం, కొన్ని సందర్భాల్లో కరువు పరిస్థితులు ఏర్పడడం, అదేవిధంగా వేడి గాలులు, ఇలాంటి సంఘటనలు మనకు తరచూ కనిపిస్తూ ఉన్నాయి. ఈ పర్యావరణానికి కలిగేటువంటి హాని ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క రాష్ట్రానికి లేదా దేశానికో మాత్రమే పరిమితం కావు, ఇది విశ్వవ్యాప్తమవుతుంది. మొత్తం ప్రపంచానికంతా దీని యొక్క దుష్పరిణామాల ప్రభావం చేరుకుంటుంది. ఇవి క్రమంగా వ్యవసాయం, ఆరోగ్యం, జీవనోపాధి మరియు ఆర్థిక వ్యవస్థలపైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అకాల వర్షాలైతేనేమి, భూగోళం వేడెక్కడం లేదా గ్లోబల్ వార్మింగ్ అయితేనేమి, వరదలు ఇలాంటివన్నీ కూడా మానవుడిపైన ప్రత్యక్షంగా పరోక్షంగా హానికర ప్రభావాలను చూపుతున్నాయి. అది మనం చెప్పినట్లుగా ఆరోగ్యంపైన, వ్యవసాయంపైన, జీవనోపాధి, ఇతర ఆర్థిక వ్యవస్థలపైన ఈ ప్రభావాలు చూపడం వల్ల చివరికి మళ్ళీ మానవుడికే నష్టం కలుగుతుంది. ఇంకా అడవుల నరికివేత మరో తీవ్రమైన సమస్య. ఈ అడవులు అనేటువంటివి భూమికి ఊపిరితిత్తుల్లాంటివి. అవి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అనేక జీవరాశులకు నివాసంగా కూడా పనిచేస్తాయి. అడవుల నష్టం లేదా అడవులు తరిగిపోవడం జీవ వైవిధ్యాన్ని విపరీతంగా దెబ్బతీస్తుంది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి, మన భూమి మన భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణే సుస్థిరాభివృద్ధికి మార్గం. జంతుశాస్త్ర అధ్యాపకులు శ్రీ కాకర్ల చంద్రమోహన్ గారి ప్రసంగం కొనసాగింపు.
0: ఎందుకంటే అడవిపైన ఆధారపడినటువంటి వైల్డ్ అనిమల్స్ ఎన్నో రకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆవాసాన్ని కోల్పోయి మరో సురక్షిత ప్రాంతాన్ని వెతుక్కొని అక్కడ అడ్జస్ట్ అయితే జీవిస్తాయి, లేదు అంటే క్రమంగా ఒత్తిడికి లోనై ఆయా జీవజాతులు అంతరించిపోవడం జరుగుతుంది. ఆ విధంగా జీవ వైవిధ్యం అనేటువంటిది దెబ్బతినింది అంటే దీని యొక్క ప్రభావం కూడా మళ్ళీ మానవునిపైన పడుతుంది. మన శరీరానికి అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అట్లా పర్యావరణంలో కూడా అన్ని రకాల జీవజాతులు వేటి పరిధిలో అవి ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఉన్నప్పుడే పర్యావరణ సమతుల్యత అనేటువంటిది చక్కగా ఉండి మంచి ఫలాలు ఇతర జీవజాతులతో పాటు మానవుడికి కూడా అందుతాయి. లేదంటే ఏ ఒక్క జాతి దెబ్బతిన్నా లేదా అంతరించిపోయినా ప్రకృతిలో దాని యొక్క లోప ప్రభావం ఆ పర్యావరణంపైన పడి అది అసమతుల్యమై మనకు నష్టాన్ని కలగజేస్తుంది. సరే, ఏది ఏమైనా నీటి కాలుష్యం అనేది కూడా ఒక ఆందోళనకరమైన అంశంగా మనకు కనిపిస్తోంది. ప్రస్తుత కాలంలో పరిశ్రమల వ్యర్థాలు, ప్లాస్టిక్, చెత్త, రసాయన పదార్థాల వల్ల నదులు, చెరువులు, భూగర్భ జలాలు ఇవన్నీ కలుషితమైపోతున్నాయి. భవిష్యత్ తరాలకు నీటి కొరత ఏర్పడకుండా ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సవాలుగా మారింది. ఒకసారి వాడి పారేసేటువంటి ప్లాస్టిక్ వస్తువులు నేలలో,

0: నీటిలో, సముద్రాల్లో, అన్ని ప్రదేశాల్లో పేరుకుపోయి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అనేక రకాల జంతువులు, పక్షులు ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయి. ఆ విధంగా కూడా జీవ వైవిధ్యం అనేటువంటిది దెబ్బతింటుంది, పర్యావరణానికి హాని కలుగుతూ ఉంది. మిత్రులారా, పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు పెద్ద ఫలితాలనిస్తాయి. మొదటగా, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలి. ఒక చెట్టు తన జీవితకాలంలో వేలాది కిలోల కార్బన్ డైఆక్సైడ్ను, దాన్ని మనం బొగ్గు పులుసు వాయువు అంటాం, గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేయడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది. మరి అటువంటి చెట్లే లేకపోతే, కార్బన్ డైఆక్సైడ్ పర్యావరణంలో పేరుకుపోతే అది హరితగృహ ప్రభావానికి దారితీస్తుంది గ్లోబల్ వార్మింగ్ ద్వారా. ఇంకా రెండవది, నీటిని పొదుపుగా వినియోగించడం, వర్షపు నీటి సంరక్షణ, లీకేజీల నివారణ, నీటి వృధాను అరికట్టడం వంటి చర్యలను చేపట్టాలి. ముఖ్యంగా పబ్లిక్ నీటి రవాణాలో మనం గమనిస్తుంటాం, మున్సిపాలిటీలో కానీ పంచాయతీల్లో కానీ చాలా వరకు లీకేజీలు ఉంటాయి, వాటి గురించి ఎవరు పట్టించుకోరు. ఇవి ప్రజల యొక్క ఉమ్మడి ఆస్తి, భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేటువంటి వనరులు ఇవి. అటువంటి వాటిని నా ఇల్లు కాదు, నా ప్రాంతం కాదు అని చెప్పి నిర్లక్ష్యం చేయకూడదు. లీకేజీని ఎక్కడికక్కడ నివారించి నీటి వృధాను అరికడితే మనకు భవిష్యత్ తరాలకు వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. ఇంకా మూడవది, మన నిజ జీవితంలో మనం గమనించేటువంటిది విద్యుత్ వినియోగం. విద్యుత్ వినియోగాన్ని పొదుపుగా వాడాలి. అవసరం ఉంటేనే ఆయా పరికరాలను పనిచేసే స్థితిలో ఉంచుకోవాలి, లేదంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టాలి. అంతేకాకుండా సౌరశక్తి, తర్వాత గాలిమరలు లాంటి పునరుత్పత్తి వనరులను, ఇంధన వనరులను ప్రోత్సహించడం ద్వారా మనం చాలా వరకు వనరులను సమకూర్చుకోవచ్చు. పర్యావరణం దెబ్బతినకుండా కొన్ని రకాల శిలాజ ఇంధనాలు లాంటి వాటిని భవిష్యత్ తరాల కోసం కూడా మనం అట్లే కాపాడుకోవచ్చు. ఇంకా వ్యర్థాల నిర్వహణపై శ్రద్ధ పెట్టడం, ఇది నాలుగవది. దీన్ని వేస్ట్ మేనేజ్మెంట్ అంటాం. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే సూత్రాన్ని పాటించి మనము సాధ్యమైనంత వరకు ప్రకృతిలో వనరుల అంతరించిపోవడాన్ని మనం కాపాడుకోవచ్చు. తడి చెత్త, పొడి చెత్తలుగా వేరువేరుగా వ్యర్థాలను సేకరించడం అలవాటు చేసుకోవాలి. ఇక విద్యా సంస్థలు పర్యావరణ అవగాహనలో కీలక పాత్ర పోషించగలవు. పాఠశాలలు, కళాశాలలు, వీటిలో మొక్కలు నాటడం, శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం, పర్యావరణ క్లబ్బులు, వాటిని ఎకో క్లబ్స్ అంటాం, అవగాహన ర్యాలీలు, సదస్సులు లాంటివి నిర్వహించడం ద్వారా యువతలో బాధ్యతాయుతమైన దృక్పథాన్ని మనం పెంపొందించవచ్చు పర్యావరణం పట్ల. భారతీయ సంస్కృతిలో ప్రకృతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మన పూర్వీకులు ప్రకృతిలో భాగమైనటువంటి నదులు, చెట్లు, పర్వతాలు, జంతువులను దైవ స్వరూపాలుగా భావించి గౌరవించారు. ఆ సాంప్రదాయాలను ఆధునిక విజ్ఞానంతో వాటిని కలిపేసి పర్యావరణ పరిరక్షణకు ఉపయోగించుకోవాలి. సుస్థిర అభివృద్ధి అంటే ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకుంటూనే భవిష్యత్ తరాల అవసరాలకు భంగం కలగకుండా అభివృద్ధి చెందడం. ఆర్థికాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ పరస్పర వైరుధ్యాలు కాదు. ఇవి రెండూ సమతుల్యంగా సాగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రియమైన,
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.

0: పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పర్యావరణ పరిరక్షణ పరస్పర వైరుధ్యాలు కాదు, ఇవి రెండు సమతుల్యంగా సాగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రియమైన శ్రోతల్లారా, ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనమందరం కొన్ని ప్రతిజ్ఞలు చేద్దాం. అందులో ఒకటి, ప్రతి సంవత్సరం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షిద్దాం. అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం, నీరు విద్యుత్తును పొదుపు చేద్దాం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, పర్యావరణ పరిరక్షణపై ఇతరులకు అవగాహన కల్పిద్దాం, ప్రకృతిని ప్రేమించి సంరక్షిద్దాం. ఈ ప్రతిజ్ఞను మనం ఫాలో అవుదాం. మన భూమి మనకు వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం. భవిష్యత్ తరాల నుండి మనం అప్పుగా తీసుకున్న అమూల్యమైన సంపద మన భూమి అనేటువంటిది. అందువల్ల ప్రకృతిని కాపాడడం మనందరి నైతిక బాధ్యత. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని కోరుకుంటూ ఈ నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. పర్యావరణాన్ని కాపాడుదాం, భవిష్యత్తును భద్రపరచుదాం. ధన్యవాదాలు.
4: మీరు ఇంతవరకు మన భూమి మన భవిష్యత్తు పర్యావరణ పరిరక్షణే సుస్థిర అభివృద్దికి మార్గం ఈ అంశం గురించి జంతుశాస్త్ర అధ్యాపకులు శ్రీ కాకర్ల చంద్రమోహన్ గారి ప్రసంగం విన్నారు.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: ప్రకటన విన్నారు. ఇక చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యత గల అంశాలంటే ఒకసారి గమనిద్దాం. ఈ రోజు జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ రోజు ప్రపంచ వాతావరణం దినోత్సవం ఏటా జూన్ 5వ తేదీన సుమారు 100 దేశాల్లో విస్తృతంగా జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి 1972లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఇది పర్యావరణ పరిరక్షణకు సంబంధించి బృహత్ కార్యంగా రూపుదిద్దుకుంది. ఈ దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఆహార పదార్థాల దుబారా అరికట్టడం, ప్లాస్టిక్ బ్యాగుల నిషేధం, మొక్కలు నాటడం, వ్యర్థాలను పునర్వినియోగంలోనికి తీసుకురావడం వంటి నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపడతారు. ప్రదర్శనలు, సభలు, సమావేశాలు, కళారూపాల ప్రదర్శన వంటివి నిర్వహిస్తారు. బాలలు, యువతరం పర్యావరణ స్పృహ పెంచేందుకు వివిధ పోటీలు నిర్వహిస్తారు. పరిశ్రమలు కాలుష్యాలను వెదజల్లటం, నీటి వనరులను దుర్వినియోగం చేయటం, అడవులను విచక్షణారహితంగా ధ్వంసం చేయటం వంటివి వాతావరణాన్ని కలుషితం చేసి భవిష్యత్ తరాల ఉనికికే ముప్పు తెస్తున్నాయి. భారతదేశంలో జల కాలుష్య నివారణ నియంత్రణ 1974, వాయు కాలుష్య నివారణ నియంత్రణ 1981, పరిసరాల పరిరక్షణ 1986 వంటి చట్టాలు ఎన్నో పర్యావరణ పరిరక్షణలో అమలులో ఉన్నాయి. మరికొన్ని అంశాలు వినే ముందు ఓ ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రకటన విన్నారు. చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యత గల అంశాలు గమనిస్తున్నాం. ఈ రోజు నేషనల్ డే ఆఫ్ డెన్మార్క్, అలాగే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. యుఎన్ఓ మొట్టమొదటిసారిగా పర్యావరణానికి సంబంధించిన సమావేశాన్ని 1972 జూన్ 5వ తేదీన స్టాక్ హోమ్ లో నిర్వహించింది. నాటి నుండి ప్రతి సంవత్సరం జూన్ 5ను పర్యావరణ దినంగా పాటిస్తున్నాం. అలాగే 1973 జూన్ 5న మాధవ సదాశివ కోల్వార్కర్ వర్ధంతి. వీరి గురించి కొన్ని రెండు మాటలు చెప్పుకుందాం. వీరు నాగపూర్లో 1906 ఫిబ్రవరి 18వ తేదీన జన్మించారు. డాక్టర్ హెగ్డే వార్

0: అనుయాయి అయిన వీరు 1940 నుండి 1973 వరకు రాష్టీయ స్వయం సేవక్ సంఘకు సర్ సంఘచాలకగా వ్యవహరించారు. వీరి నేతృత్వంలో సంఘ్ దేశవ్యాప్తంగా విస్తరించింది. వీరు సెప్టెంబర్ 27 తేదీ అలాగే 1973 జూన్ 6న వీరు స్వర్గస్థులయ్యారు. ఇదండి మాధవ సదాశివ గోల్వార్కర్ గురించి. ఇవి చరిత్రలో గల నేటి ప్రాముఖ్యత గల అంశాలు.
1: రే బజారీ,
2: ఓ అయ్యా,
1: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బా కడుగు నీళ్ళేసి.
2: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా.
1: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండుకున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండికి వస్తున్నాయి, బా కడుగు.
3: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు కాంపౌండ్లు పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి.
0: ఇంతటితో ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 8:15కు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30కు వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:35కు అభిరుచిలో మళ్లీ కలుద్దాం.

0: India's current GDP. And finally, in what climbers are calling a miracle, 52-year-old Sherpa guide, who was presumed dead at Mount Everest after he vanished during descent on May 29th, was found alive 6 days after base camp, reports the Times of India under the headline, Sherpa survives 6-day Everest ordeal, sans food, oxygen. And with that, it's back to you, Naresh.
1: Thank you, Pramod. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to visit Gujarat and Daman today to launch multiple development projects worth around 21,800 crore rupees. Prime Minister calls upon athletes participating in World Yogasana Championship to become ambassadors of Ayush Ministry's Yog 365 campaign. Reserve Bank of India to announce its bi-monthly monetary policy today. Former Lok Sabha Secretary General and constitutional expert Subhash C. Kashyap passes away in New Delhi. Russian President Vladimir Putin says US pressure will not affect India-Russia ties, describes India as a reliable partner, and India to take on arch rivals Pakistan in semi-final of men's under 18 Asia Cup hockey tournament in Japan today. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ వై రామకృష్ణ.
3: అచ్యుతాపురం బ్రాండెక్స్ లో కేంద్ర మంత్రి పర్యటన, సిరిసపల్లిలో బీడీఎల్ యూనిట్ శంకుస్థాపన, పర్యావరణ దినోత్సవ ఏర్పాట్లు, ఎంఎస్ఎంఈ పార్క్, పెన్షన్ల పంపిణీ తదితర అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర పరిశ్రమకు అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. అచ్యుతాపురం సెజ్లోని బ్రాండిక్స్ సంస్థను సందర్శించిన మంత్రి వస్త్ర ఉత్పత్తులు ఎగుమతుల ప్రక్రియను పరిశీలించారు. కార్మికులకు కల్పిస్తున్న వసతులను అభినందించారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్టైల్స్ అని, ప్రతి కోటి పెట్టుబడికి 50 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. బ్రాండిక్స్ రాకతో గ్రామీణ మహిళలు ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా స్థిరపడుతున్నారని, మహిళా సాధికారత పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఇంట్లో మహిళ బలోపేతమైతే కుటుంబమంతా వృద్ది చెందుతుందని, ఇదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మునగపాక మండలం సిరసపల్లిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ యూనిట్కు శంకుస్థాపన జరిగింది. 489 కోట్ల రూపాయలతో ఆధునిక తయారీ, అసెంబ్లీ, పరీక్షా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రి లోకేష్ దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయకుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ యూనిట్ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, 2000 మందికి పరోక్షంగా, ఎంఎస్ఎంఈల ద్వారా మరో 2500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీ బలోపేతం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జూన్5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో మొక్కల పెంపకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నెట్ జీరో హెల్తీ క్యాంపస్ ప్రాజెక్టులో భాగంగా డీపీఎంయూ సభ్యులు హార్ట్ఫుల్నెస్ వాలంటీర్లతో కలెక్టర్ విజయకృష్ణన్ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాలపై సమీక్షించారు. గుంతల తవ్వకం కార్యక్రమం నిర్వహించి వృక్షారోపణ చేపడతామని తెలిపారు. కార్బన్ ఉద్గారాలను లెక్కించి తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. భూ సమస్యలు, రెవెన్యూ వివాదాల పరిష్కారంపై అధికారులు శ్రద్ద పెట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ స్పష్టం చేశారు. చోడవరంలో 1 నెల 1 నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమాన్ని శాసనసభ్యులు కెఎస్ఎన్ రాజుతో కలిసి ప్రారంభించారు. రీసర్వేలో విస్తీర్ణం తగ్గడం, పేర్లు తప్పుగా నమోదు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ రికార్డులను సరైన ధృవీకరణ చేసిన తర్వాతే భద్రపరచాలన్నారు. వీఆర్ఓలు, సర్వేయర్లు క్షేత్రస్థాయికి వెళ్లి స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. ఇళ్ల స్థలాల లబ్దిదారులకు వారం రోజుల్లో స్థలాలు చూపించాలని, జల్జీవన్ మిషన్, సీసీ రోడ్ల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తే 90% సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంగా బుచ్చయ్యపేట మండలం ఆర్ భీమవరంలో 4.8 కోట్ల రూపాయలతో 32.43 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కుకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక పార్క్ ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట వ్యాప్తంగా 35 కేంద్రాలలో శంకుస్థాపనలు జరిగాయని తెలిపారు. 100% అక్షరాస్యత కోసం అక్షర ఆంధ్ర 2వ దశలో 1,01,086 మందిని నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒక వాలంటీర్కు 10 మంది అభ్యాసకులతో 15 రోజుల్లో పూర్తి చేయాలని, 100 గంటలు తరగతులు నిర్వహించాలని సూచించారు. గత ఏడాది 100,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని, జిల్లాను అక్షర అనకాపల్లిగా మార్చాలని పిలుపునిచ్చారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారుల సేవలో పథకం కింద జిల్లాలోని 13,661 కుటుంబాలకు 27.32 కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ చేశారు. ప్రతి

0: కుటుంబానికి 20,000 రూపాయలు అందించామని కలెక్టర్ తెలిపారు. పెందుర్తిలో 960 మందికి 1.92 కోట్ల రూపాయలు, ఎలమంచిలో 4,352 మందికి 8.7 కోట్ల రూపాయలు, పాయకరావుపేటలో 8,349 మందికి 16.69 కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పారు. నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత సైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన 115 మంది విద్యార్థులకు 5,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. బాలికలే అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన ఉండాలని, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 2,52,328 మంది లబ్దిదారులకు 107.56 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కలెక్టర్ స్వయంగా నక్కపల్లిలో పంపిణీ చేశారు. ఉదయం 5 గంటల నుంచే 24 మండలాల్లో పంపిణీ ప్రారంభించామని, శతశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి యడ్ల రామకృష్ణ, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా ఇందిర చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్ ఆలపించిన గీతం వినిపించమంటూ ఉత్తరాలు పంపిన శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, జోగులమ్మ గద్వాల జిల్లా రాజౌలి మండలం నుండి జయన్న, బోరెల్లి సంధ్య, శ్రీనిధి, దేవాన్ష్ వారి గ్రామ ప్రజలందరి కోసం అంటూ రాశారు. మరి వీరందరి కోరికపై ఈ పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థే.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: అభిరుచి కార్యక్రమంలో తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి విజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్, సాయి ప్రకాష్, విజయ్కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ కుమార్. ఇక శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బాబురావు, రజని, నాగనాథ్ గుప్తా, పాలెం పోలయ్య, సుధీర్, మాణిక్యాలరావు, బండారు త్రిమూర్తులు, మహమ్మద్ ఇనైతుల్లా, రవికుమార్, భాస్కర్ రావు, పువ్వుల ఈశ్వర్రావు వీరందరి కోరికపై ప్రేమాభిషేకం చిత్రం కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: తర్వాతి పాటకు గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సంగీతం సత్యం, సినిమా పేరు స్వయంవరం. వినిపించమంటున్నారు మధుర్ నగర్ కర్నూలు నుండి కాటికర ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, శారద, విజయ, విజయకృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న. బుడిదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమలా శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ,

0: பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: வருத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: కార్యక్రమంలో తర్వాత ఏడంతస్తుల మేడ చిత్రం కోసం వేటూరి సాహిత్యానికి చక్రవర్తి స్వరాలు సమకూర్చగా పి సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినిపించమంటున్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామం నుండి చెంచల విష్ణువర్దన్ కార్తీక్ శాంతి సంతోష్ భత్తుల శ్రీను భాగ్యమ్మ అనురాధ అనిత అరుణ అశోక్ ప్రేమ్ కుమార్ వెంకటేశ్వరమ్మ

ரூபா, வாசவி, பத்ல ராகவேந்தர், நாராயணா, ராஜு, வெங்கடசுவாமி, కొంతం మద్దిలేటి, చంద్రకళ, విజయ్, పల్వరి, వెంకటేశ్వర్లు, గఫర్, వెంకటయ్య, రామచంద్రయ్య, ఈశ్వరయ్య, నాగయ్య, నరసింహనాయుడు, వెంకట నరసింహయాదవ్, కురుమయ్య నాయుడు, శ్రీహరి చారి, ప్రమీళ, వెంకటేశ్వరచారి, లక్ష్మి. మరి మీరందరి కోరికపై ఈ పాట

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: రే బజారి
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతాది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తాయి.
3: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఇంద్రధనస్సు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, సాహిత్యం ఆత్రేయ, సంగీతం కేవీ మహదేవన్. వినిపించమంటున్నారు వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపురం నుండి రవీంద్ర శర్మ, మురళీధర రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, సుభాష్ రెడ్డి, నేత్రావతి, అపర్ణ, ఆదిత్య, లలితమ్మ, హిమబిందు, సందకృ సౌందర్య, లక్ష్మీ ప్రసన్న, మేఘ మౌతిక, రాజమ్మ, సుభద్రమ్మ. ఇక నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి కె లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లూంబిన్ కుమార్, సిద్దార్థ, స్వామి, వెన్నెల తేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ. మరి వీరందరి కోరికపై ఈ పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత ఇళయరాజ సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం చిత్రం అభినందన వినిపించమంటున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, బన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, మొహమ్మద్ సుబాన్, మొహమ్మద్ రజాక్, మొహమ్మద్ సనతుల్లా. మరి మీ అందరి కోరికపై ఈ పాట

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తర్వాత సిరిసిరి మూవ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన వేటూరి, స్వరరచన కెవి మహాదేవన్. వినిపించమంటున్నారు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మాడళ్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి. ఇక నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి గ్రామం నుండి ఆర్ తిమ్మనాయుడు, వెంకటసుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్. మరి మీ అందరి కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత వెల్లుల్లో లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారుపల్లి శ్రీశాంక్, జోగా అద్వైత, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగా నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, వాసు నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక్, బండి కిషోర్, హరిప్రియ, నవీన్ గౌడ్, వర్షిణి, చిన్నారి, గుజ్జేటి శ్యామ్ కుమార్, రక్షణ. మరి వీరందరి కోరికపై జానకి రాముడు చిత్రం కోసం కేవీ మహాదేవన్ సంగీత నిర్వహణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

తర్వాత ఒక్కడు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుజాత ఆలపించిన గీతం వినిపించమంటున్నారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్. కర్నూలు జిల్లా చిత్తారివీధి నుండి బి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పాలిక, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, అశ్విన్, అశ్విత. అలాగే ఎఫ్ఎం రేడియో శ్రోతలందరి కోసం రాశారు. మరి వీరందరి కోరికపై ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా వబ్లేసు.
0: 50 లక్షల
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండప్ప, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. 1 నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఇరన్నా, నీకు బ్యాంక్ లో డబ్బులున్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలంటారు ఇరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఇరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఇరన్నా, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.

0: ఓబేసిందా, సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
1: ఆ ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకోబోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: శ్రోతలు, ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం సాయంత్రం 6:25 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, చిత్తాంజలి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొన్ని మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం మీకోసం చిత్రాంజలి కార్యక్రమంలో. అసలు పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న గాలి, నీరు, నేల, చెట్లు, అలాగే జీవుల సమూహం. మానవ మనుగడకు అవసరమైన జీవితానికి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవటం ఎంతో ముఖ్యం. అసలు పర్యావరణం అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో జీవ నిర్జీవ వస్తువులు, అలాగే వాటి పరిసరాల యొక్క కలయిక అని చెప్పుకోవచ్చు. జీవుల మధ్య, జీవి నిర్జీవ అంశాల మధ్య ఉండే సంబంధం, శక్తి ప్రవాహమే ఆవరణ వ్యవస్థ అవుతుంది. మానవ కార్యకలాపాల వల్ల భూమి, నీరు, అలాగే గాలి కలుషితం అవ్వటం, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం జరుగుతోంది. ప్లాస్టిక్ భూమిలో కలవదు కాబట్టి పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా బట్ట సంచులను వాడాలి, ఇదివరకు మనం పెద్దలు వాడినట్లుగా. గాలిని శుభ్రంగా ఉంచడానికి, అలాగే కాలుష్యాన్ని తగ్గించడానికి మొక్కలు నాటడం అత్యంత ఆవశ్యకరం. ఇక నీటిని కూడా వృధా చేయకుండా విద్యుత్తును కూడా పొదుపు చేయాలి. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలను శుద్ది చేసి ఆ తర్వాతే బయటికి పంపాలి. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం 5 జూన్ జరుపుకుంటాం. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను గుర్తించి ప్రజల్లో అవగాహన పెంచడానికే ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి చేతుల్లో ఉంది. ఇక ఈ పర్యావరణానికి సంబంధించిన పాటలు, సన్నివేశాలు మన తెలుగు సినీ రంగంలో అత్యధికంగా కనిపిస్తాయి. శ్రీరాములయ్య చిత్రంలో భూమికి పచ్చాని ఆ పాటకు ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని సమకూర్చారు కవి కలేకూరి ప్రసాద్. కెజి యేసుదాస్ చిత్ర ఆలపించిన ఈ గీతంలో మనకు పచ్చదనం కంటికి కనపడుతుంది. భూమికి పచ్చాని రంగేసినట్టుగా అంటే పచ్చదనం విరజిమ్ముతోంది ఆ పాటలో. రైతుల కష్టాలు, ఆశయాలు, అలాగే ప్రకృతితో వారి బంధాన్ని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు గేయ రచయిత. ఈ పాటలో వలసలు, అప్పులు, సాగునీటి కష్టాలు, శ్రమశక్తి మనకు ప్రతిబింబింపబడుతుంది. వినండి, శ్రీరాములయ్య చిత్రం కోసం కెజి యేసుదాస్ ఆలపించిన అనునాథ శ్రీరామ్ సాహిత్యం.

ఇక బంగారు భూమి సినిమాలో పొంగింది పొంగింది బంగారు భూమి అనే పాట రైతుల శ్రమను, సాగునీటికై వారు పడే కష్టాలను, బంజరు భూములను, కొండ ప్రాంతాలను సాగులోకి తెచ్చేందుకు నీటి వసతి కోసం రైతులు పడే శ్రమను, అలాగే ఆ తర్వాత పండిన పంటను చూసి వారు పొందే ఆనందాన్ని ఈ పాటలో ప్రతిబింబిస్తారు. పొంగింది పొంగింది బంగారు భూమి, పాల పొంగులా పొంగింది బంగారు భూమి అని ఆత్రేయ కవి మన సుకవి మనసు కవి పాటకు ప్రాణం పోశారు. గ్రామీణ జీవనాన్ని బట్టి, అలాగే మట్టి వాసనను, తెలుగు రైతుల ఉత్సాహాన్ని ఈ పాటలో ప్రతిబింబింపచేస్తారు. జేవి రాఘవ

ఈ చిత్రానికి సంగీత దర్శకులు. ఆయన అందించిన ఈ ట్యూను జానపద శైలిలో సాగుతూ వినగానే హుషారు తెప్పించేలా ఉంటుంది. ఇక ఈ పాటకు ప్రత్యేక కొరియోగ్రాఫర్ శ్రీనివాస్ నృత్య దర్శకత్వం వహించారు. పొలాల్లో కృష్ణ శ్రీదేవుల స్టెప్పులు అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 1982 జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలైంది. పండుగ వాతావరణానికి ఈ వ్యవసాయ ఆధారిత పాట పర్ఫెక్ట్ గా సరిపోయింది. మహేశ్వరి మూవీస్ బ్యానర్పై ఎస్పీ వెంకన్నబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆ పాట విందాం.

ఇక తర్వాత సిరివెన్నెల చిత్రంలో ప్రకృతి కాంతకు ఎన్నన్ని హొయలవు. ఈ పాటలో ప్రకృతిని ఒక అందమైన స్త్రీగా, ప్రకృతి కాంతగా ఊహించి ఆమె అలంకరణను, ఆమె ప్రదర్శించే హొయలను అద్భుతంగా వర్ణించారు కవి. పచ్చని చెట్లు, పైరగాలి, వెన్నెల, నీరు, గాలి ఇవన్నీ ఆమెకు ఉన్న సహజమైన అందాలుగా అభివర్ణిస్తారు ఈ పాటలో. కేవలం ప్రకృతిని వర్ణించడమే కాకుండా వినికిడి లోపమున్న ఒక సంగీతకారుడు హీరో పాత్ర ప్రకృతిలోని శబ్దాలను, లయలను ఎలా ఆస్వాదిస్తారో, అలాగే హీరోయిన్ నాట్య భంగిమలను ఎలా అనుభూతి చెందుతారో ఈ పాట సాహిత్య రూపంలో మనకు ప్రతిబింబ చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతానికి కెవి మహదేవన్ స్వరాలు సమకూర్చారు. అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఈ చిత్రంలోని పాటల వల్లనే సిరివెన్నెల అన్న పదం జోడించారు. కె విశ్వనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఈ పాట వేటూరి సుందరరామూర్తి గారు రాసిన ఒక అద్భుతమైన తాత్విక గీతం. ఇది జీవితం మరియు మరణం యొక్క సత్యాన్ని తెలుపుతుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రంలో ఇళయరాజా స్వరపరిచిన ఈ గీతంలోని సాహిత్యం ముఖ్యంగా మరణాన్ని అంగీకరించడం నుండి అమరత్వాన్ని గ్రహించటం వరకు భావోద్వేగాలను అద్భుతంగా చిత్రీకరిస్తుంది. ఆమని అంటే వసంతకాలం. ప్రకృతి వసంతంలో ఎలా కొత్తగా చిగురిస్తుందో జీవితం ముగిసిపోతున్నా కూడా అంతే ఉల్లాసంగా ఉండాలని ఈ పాట చెప్తుంది. మరణం అనేది కూడా ఒక సత్యం. దానికి భయపడకుండా ఉన్న కొద్దిపాటి జీవితాన్ని సంతోషంగా గడపాలనే లోతైన తాత్వికత ఈ పాటలో కనిపిస్తుంది. వేటూరి గారి అక్షర రమ్యత మన గుండెలకు హత్తుకునేలా ఉంటుంది ఈ పాట.

ప్రకృతి ఒడిలో గడపడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి శారీరక ఆరోగ్యం పెరుగుతుంది. మనకు కావలసిన పండ్లు, పూలు, ఔషధాలు, నీరు అన్నీ కూడా ప్రకృతి నుండే లభిస్తాయి. కాలుష్యాన్ని తగ్గించి చెట్లను నాటడం ద్వారా మనం ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రకృతిని నాశనం చేయకుండా సంరక్షించుకుంటేనే భవిష్యత్ తరాలకు మనుగడ సాధ్యమవుతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రకృతి అందాలు, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం గురించిన పాటలు ఎన్నో ఉన్నాయి. పర్యావరణ ప్రాముఖ్యతను తెలిపే అగ్రశ్రేణి పాటలు మనం వింటున్నాం. ప్రకృతి అందాలను వర్ణిస్తూ చెట్లు, ఆకులు, పువ్వులతో మమేకమయ్యే పాట మేఘ సందేశం చిత్రంలోని ఆకులో ఆకునై అనే పాట. పి సుశీల ఆలపించిన ఈ గీతం వినండి.

0: ఆకాశవాణి ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, ప్లాస్టిక్ కాలుష్యం, జీవ వైవిధ్య క్షీణత వంటి సవాళ్ల నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకోవడం ఇప్పుడు అత్యవసర బాధ్యతగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, బారే వృక్షారోపణ కార్యక్రమాలు, మిషన్ లైఫ్ వంటి పర్యావరణ హిత కార్యక్రమాల అమలుపై మనతో మాట్లాడేందుకు చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతతో పాటు ఈ ఇయర్ థీమ్ కి సంబంధించిన వివరాలు సార్.
1: వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే ప్రైమర్లీ ఇప్పుడు ప్రతిరోజు మనం యాజ్ అ కామన్ పర్సన్ మోస్ట్ ఆఫ్ అస్ మనం డే టు డే మనం ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తుంటాము, కానీ అల్టిమేట్లీ మనం ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉంటాము. బట్ మనం ఎప్పుడు ఎన్విరాన్మెంట్ కి ఆ గ్రాటిట్యూడ్ అయినా గుర్తించుకోవడం అయినా అది చేయము. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ డే వల్ల మనము మన ఏం స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఉందో, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందో, ఆ ఎన్విరాన్మెంట్ ని మనం అది అర్పించినట్టు, అట్ ద సేమ్ టైం మన తరఫు నుంచి ఏమేమి మనం యాక్షన్ తీసుకోవాలి, ఏమేమి రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలి దాన్ని కాపాడుకోవడానికి, ఇదంతా కమెమరేట్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్ డే ఇది, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది. సో ఇయర్ థీమ్ ఫర్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2026 ఇస్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫార్ క్లైమేట్ ఫార్ అవర్ ఫ్యూచర్. ఈ థీమ్ అయితే ఏమైతే ఉందో ఇది యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ నుంచి ప్రతి ఇయర్ ఇస్తారు. బేస్డ్ ఆన్ ఆ ఇయర్ కి ఏమేమి నీడ్ ఉంటుందో, జనాలకి ఏమేమి మోటివేట్ చేయాలి అని వాళ్ళు అనుకుంటారు ఇంటర్నేషనల్ లెవెల్లో, దాన్ని బట్టి వాళ్ళు ప్రతి ఇయర్ ఒక కొత్త కొత్త థీమ్ ఇస్తారు. సో ఈ ఇయర్ నేచర్ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని క్లైమేట్ చేంజ్ కోసం మనం పాడాలి అండ్ ఎకోసిస్టమ్స్ ని రిస్టోర్ చేయాలి అనేది ఇయర్ థీమ్.
0: సార్, పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర ఎంత ముఖ్యమైనదని అంటారు?
2: ఇప్పుడు క్లైమేట్ చేంజ్ లో నేచర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో, సో నేచర్ లో ఫారెస్ట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేచర్ అంటే ఇప్పుడు బ్రాడర్ టర్మ్, దాంట్లో ఫారెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్. సో ఇప్పుడు మనందరికి తెలిసినట్టు ఇప్పుడు ఒక చెట్టు, ఏ చెట్టు గ్రో అవ్వాలన్నా కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఫోటోసింథసిస్ ప్రాసెస్ మూలకం కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి ట్రాప్ చేసి ఏదైనా చెట్టు యూజువల్లీ గ్రో అవుతుంది. ఆ పచ్చతనం అనేది వచ్చేదే దానివల్ల. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి సిక్వెస్టర్ చేయడం అంటే దాన్ని అక్కడి నుంచి ట్రాప్ చేసి ఒక సింక్ లాగా, కార్బన్ సింక్ లాగా యాక్ట్ చేస్తాయి ఆల్ ట్రీస్. మనకి ఇప్పుడు డిఫారెస్టేషన్ అవుతుంటే, మనం చెట్టుని నరుకుంటూ పోతే ఏమైతే కార్బన్ సిక్వెస్ట్రేషన్ అవుతుందో, ఈ పర్యావరణంలో ఎక్కువ హీట్ కాకుండా గ్లోబల్ వార్మింగ్ కాపడానికి ఏమైతే రోల్స్ ప్లే చేస్తున్నాయో ఫారెస్ట్, అది లేకుండా అవుతుంది. సో అప్పుడు ఇంకా ఎక్కువ టెంపరేచర్స్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా చాలా వర్సన్ అవుతుంది. అందుకే ఫారెస్ట్ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఇస్ వెరీ సెంట్రల్ టు క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్.
0: సార్, మనం చూస్తే కనుక ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో అడవులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటి?
1: ఆంధ్రప్రదేశ్ లో జస్ట్ లైక్ ఫారెస్ట్ ఎల్స్వేర్ ఇన్ ద కంట్రీ, మెయిన్ ఛాలెంజ్ ఇస్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, దీనివల్ల ఫారెస్ట్ గ్రోత్ అండ్ రీజనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఫారెస్ట్ ఫైర్స్ ఇంక్రీజ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎక్స్ట్రా హీట్ కంటెంట్ ఏమైతే ఉందో అట్మాస్ఫియర్ లో అది ఎక్కువ ఉంది, దీనివల్ల ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా అవుతున్నాయి. ఇంతకు ముందు ఎంత అయ్యేది దానికంటే ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ అవుతున్నాయి. దీని తర్వాత మనము రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఫారెస్ట్ మీద ఆధారపడి ఏమైతే కమ్యూనిటీస్ ఉన్నాయి, లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏమైతే అవుతుంది, వీటన్ని వల్ల రిసోర్స్ ఎక్స్ట్రా

0: యాక్షన్ అనేది ఏం చేస్తున్నామో అది అన్సస్టైనబుల్ మెజర్స్, అన్సస్టైనబుల్ లెవెల్ రీచ్ అయింది ఇప్పుడు, నాట్ జస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ కంట్రీ. సేమ్ టైం ఎన్క్రోచ్మెంట్స్ అవ్వచ్చు, ఇల్లీగల్ మైనింగ్ అవ్వచ్చు, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా ఒక ఛాలెంజ్ ఫారెస్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ కి. సో దీస్ ఆర్ మెయిన్ ఛాలెంజెస్ ఆంధ్రప్రదేశ్ కంటెక్స్ట్ కి.
1: సార్, ఇటీవల రాష్ట్రంలో చేపడుతూ ఉన్న భారీ వృక్షారోపణ కార్యక్రమాల లక్ష్యం ఏంటి?
0: ప్రైమరీ లక్ష్యం ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ని ఇంప్రూవ్ చేయడం. ఈ అన్ని కార్యక్రమంలో పబ్లిక్ ఏమైతే పార్టిసిపేట్ చేస్తారో దానివల్ల బాగా సక్సెస్ అయితే ఆ మెసేజ్ ఏమైతే ఉంటుందో, ఆ కన్జర్వేషన్ మెసేజ్, అది యాక్చువల్లీ రూటింగ్ బాగా అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్లీ బ్యూరోక్రసీ నుంచి అయినా ప్రభుత్వం తరఫు నుంచి అయినా మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో దానికి పబ్లిక్ సపోర్ట్ లేకపోతే మనం అల్టిమేట్లీ అది సక్సెస్ అవ్వదు. ఏ స్కీమ్ అయినా, ఏ కార్యక్రమం అయినా, ఇనిషియేటివ్ అయినా పబ్లిక్ సపోర్ట్ కావాలి. సో ఈ పబ్లిక్ ని పిలిచి ఎన్వైరన్మెంట్ డే రోజు అందరికి మనం మన ముక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ ద్వారా నాటిస్తే వాళ్ళకి ఆ ఒక ఓనర్షిప్ వస్తుంది, ఇది మా మన ముక్క, మనం దీన్ని కాపాడుకోవాలి, ఒక సెన్సిటివిటీ వస్తుంది ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ కి. అందుకే ఈ యొక్క ప్రోగ్రామ్ మనం చేస్తాం.
1: సార్, మన అందరికీ తెలిసింది మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో ఈ కార్యక్రమంలో మన అటవీ శాఖ పాత్ర ఏంటి?
0: మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎండెవర్ ఇనిషియేటివ్. దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రైమర్లీ జనాలు ఏమైతే ఉన్నారో, వాళ్ళది వే ఆఫ్ లైఫ్ ఏమైతే ఉందో దాన్ని మోర్ ఎన్విరాన్మెంటలీ రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నది ప్రమోట్ చేయడం. ఇది బేసికలీ లైఫ్ స్టైల్ కాంపోనెంట్. అంటే మనం ప్రతిరోజు దీంట్లో చాలా పెద్దగా ఏం చేయాల్సి ఉండదు. డే టు డే లైఫ్ లో మీరు ఎంత నీళ్ళు కన్జ్యూమ్ చేస్తారు, మీరు ఒక ఎలక్ట్రిసిటీని స్విచ్ ఆఫ్ చేయడము, మీరు ఎప్పుడైతే దాన్ని వాడరో, ఒక కరెంట్ ట్యూబ్ లైట్ ని ఆఫ్ చేయడము, ఎలక్ట్రిక్ ఫ్యాన్ ని ఆఫ్ చేయడము, ఇది కూడా మీరు ఈ తరఫు నుంచి ఎన్వైరన్మెంట్ కి చూపిస్తున్న ఒక కన్సర్న్ అనొచ్చు. ఇది దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ మిషన్ లైఫ్. సో ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని కండక్ట్ చేయడం స్కూల్స్ లో, కాలేజెస్ లో, లోకల్ కమ్యూనిటీస్ లో, దీనివల్ల ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ అనేది జనాల్లో పాటించేలాగా అవేర్నెస్ ఇవ్వడం, ఇదే మన మెయిన్ మోటో ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్.
1: సార్, అడవులలో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయంటారు?
0: ప్లాస్టిక్ వేస్ట్ వల్ల చాలా రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కి, ప్రైమర్లీ వైల్డ్ లైఫ్ కి. ఇప్పుడు మనం ఏదైనా యూజువల్లీ టూరిస్ట్ లొకేషన్స్ వెళ్తుంటాం, ఎక్కువ టూరిజం లొకేషన్స్ యూజువల్లీ ఫారెస్ట్ ఏరియాస్ లో, అక్కడ మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ యూజువల్లీ వచ్చి ఈ మందు బాటిల్ అవ్వచ్చు, ప్లాస్టిక్ కవర్స్, పేపర్స్, బ్యాగ్స్ అవ్వచ్చు, వాళ్ళు తిన్నే ఆ ప్లేట్ అవ్వచ్చు, అలాగే యూజువల్లీ దాన్ని వేసి వెళ్ళి ఉంటారు. సో దీనివల్ల అక్కడున్న లోకల్ వైల్డ్ లైఫ్ అయితే ఏమైతే ఉంటాయో వాటికి అర్థం అవ్వదు, ఇది తిన్నాలా తినకూడదు అనేది. సో దాన్ని కన్జ్యూమ్ చేస్తాయి, దానివల్ల అవి చనిపోతాయి. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ కొన్ని స్టడీస్ వేరే కంట్రీస్ లో ఈ ప్లాస్టిక్ కన్జంప్షన్ వల్ల లాంగ్ టర్మ్ బిహేవియరల్ చేంజెస్ కూడా వస్తున్నాయి. వైల్డ్ ఎనిమల్స్ ఎలా బిహేవ్ చేయాలో ఆ బిహేవియర్ కూడా మారుతుంది. సో ఇది మనం యూజువల్లీ కోతుల్లో చూడొచ్చు. మనం ఏ టూరిస్ట్ లొకేషన్ వెళ్ళినా యూజువల్లీ కోతులు ఉంటాయి, దానికి ఆహారం మనం తింపిస్తూ దాంతోపాటు ప్లాస్టిక్ కూడా అవి సేవిస్తున్నాయి. అదొకటి. అట్ సేమ్ టైం ప్లాస్టిక్ వల్ల సాయిల్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది. ఈ ప్లాస్టిక్ ఏమైతే మనం ఫారెస్ట్ ఏరియాస్ లో వేస్తామో అక్కడ పక్కన ఉన్న వాగ్ అయితే, ఏదైనా కాలువ అయితే దాంట్లో వెళ్ళి కలుస్తాయి, కంటామినేషన్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో దీనివల్ల సీరియస్ డిసీజ్ రావచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, సాయిల్ అండ్ వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది ప్లాస్టిక్ డిస్పోజల్ వల్ల ఇన్ ఫారెస్ట్ ఏరియాస్.
1: సార్, మనం చూస్తూ ఉన్నాము అడవులలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతో కృషి చేస్తూ ఉంది. సో ఎందుకు సార్ ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడటం ముఖ్యమంటారు?
0: సో ఇప్పుడు ఫారెస్ట్ లో, ఫారెస్ట్ అంటే ఇట్స్ ప్లేస్ ఫర్ లైఫ్. ఫారెస్ట్ అంటే వెరైటీ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి, మ్యామల్స్, రెప్టైల్స్, అంఫీబియన్స్, కుక్క అవ్వచ్చు, ఏదైనా ఒక పామ్ అవ్వచ్చు, పులి అవ్వచ్చు, ఏనుగవచ్చు, వెరైటీ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి యూజువల్లీ ఒక ఫారెస్ట్ లో. ఈ డైవర్సిటీ వల్ల ఆ రెసిలియన్స్ ఉంటుంది ఫారెస్ట్ కి. ఫారెస్ట్ ఏమైనా ఒక థ్రెట్ వచ్చినా ఆ తట్టుకోగలిగే రెసిలియన్స్ ఉంటుంది. ఆ రెసిలియన్స్ బయోడైవర్సిటీ వల్ల వచ్చేది. అండ్ ఈ బయోడైవర్సిటీ వల్ల వెరైటీ ఆఫ్ ఎకలాజికల్ ఫంక్షన్స్ అవ్వు, పాలినేషన్ అనొచ్చు. అంటే మనం అన్నిటిస్ తీసుకోండి, ఇప్పుడు ఏమైతే మనం పంట ఉంటామో అదంతా అది పాలినేట్ అయ్యేదే ఒక అడవుల్లో వాసించే ఒక అనేది అవ్వచ్చు, వెరైటీ ఆఫ్ బయోడ్స్ అండ్ ఇన్సెక్ట్స్ అవ్వచ్చు. ఈ బయోడెస్ట్ వల్ల సీడ్ డిస్పర్సల్ అవుతుంది, ఒక బయోడ్ అవ్వచ్చు, సమ్ అదర్ మ్యామల్ అవ్వచ్చు, ఏదో

0: దాంట్లో ఉన్న ఫీడ్ ని వేరే సదర్ ప్లేసెస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. దాని వల్ల ఇంకా చెట్లు పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం న్యూట్రియంట్ సైక్లింగ్ అనేది ఒకటి ఉంటుంది. అట్మాస్ఫియర్ లో న్యూట్రియం సైక్లింగ్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ బయోడైవర్సిటీ అనేది. అట్ సేమ్ టైం ఈ బయోడైవర్సిటీ వల్ల కొన్ని కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, మెడిసినల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అందుకే ఆ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్.
1: సార్, వన్య ప్రాణుల సంరక్షణలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
0: ప్రైమర్లీ ఏంటంటే, ఎప్పుడైనా ఏ టూరిస్ట్ లొకేషన్స్ వెళ్ళినా, ఏదో ఒక సఫారీకి వెళ్ళినా, మీరు ఎప్పుడు వైల్డ్ లైఫ్ ని డిస్టర్బ్ చేయకండి. వాటికి ఫీడింగ్ అయితే ఎప్పుడు చేయకూడదు. ఇక్కడ మీరు యూజువల్లీ జనాలకు అనిపిస్తుంది ఆ కేర్ అండ్ కన్సర్న్ వల్ల ఏదో ఒకటి తినిపిస్తాము అనేది, అది ఎప్పుడు మనం చేయకూడదు. వైల్డ్ అనిమల్స్ కి వాటి ఆహార వాటితే వేసుకుంటాయి, అండ్ మనం తినే ఆహారాలు బిస్కెట్ కుక్కీస్ బ్రెడ్ ఎటువంటి ఏమి కూడా మనం వైల్డ్ అనిమల్స్ డిస్టర్బ్ చేయకూడదు. దాన్ని ఒక సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా చూడకూడదు. వాటికి ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి, వాటి డిగ్నిటీని కూడా మనం అప్హోల్డ్ చేయాలి. రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ యూ గో టు ఎనీ టూరిస్ట్ లొకేషన్స్. దీనివల్ల చాలా వరకు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్
1: సార్, ఎకో టూరిజం మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య ఉన్న సంబంధం గురించి మీరు వివరిస్తారా?
0: సో ఎకో టూరిజం అంటే ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ట్రావెల్ ఇన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిచ్ ఏరియాస్. ఇదే ఎకో టూరిజం అంటే సింపుల్ కాన్సెప్ట్ లో. సో ఇది ప్రాపర్ గా మనం మేనేజ్ చేయగలిగితే, సక్సెస్ చేయగలిగితే ఎకో టూరిజం ని, అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్ కి అండ్ అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రెండుకు ఒక విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. చాలా మంది ట్రైబల్స్ ఉంటారు, ఆదివాసులు ఉంటారు, వాళ్ళకి దానివల్ల ఇన్కమ్స్ ఎక్కువ వస్తాయి. అట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఉంటుంది, సెన్సిటివిటీ పెరుగుతుంది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ సంబంధించి. ఇట్స్ అట్ సేమ్ టైం లోకల్ ఎకనామీ బూస్ట్ అవుతుంది, అండ్ బికాస్ ఆఫ్ విచ్ బ్రాడర్ స్టేట్ ఎకనామీ ఆర్ నేషనల్ ఎకనామీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అల్టిమేట్లీ ఎకో టూరిజం వల్ల బోత్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ట్రైబల్ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ లోకల్ ఎకనామీ కూడా బూస్ట్ అవుతుంది.
1: సార్, వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ ఈ యొక్క అడవులపై వాటి ప్రభావాన్ని ఎలా చూపుతాయి?
0: క్లైమేట్ చేంజ్ అనేది ఏమైతే ఉందో అది ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్ అక్రాస్ ద వరల్డ్ చాలా పెద్ద ఇంపాక్ట్ ఏర్పడుతుంది. దానివల్ల ఇప్పుడు ఈ రైజింగ్ టెంపరేచర్ వల్ల అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ లో వస్తున్న మార్పు వల్ల ఈ డ్రాట్స్ అవి ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల చెట్లకి కరెక్ట్ టైం కి రెగ్యులర్ పీరియడ్ రెయిన్ పడట్లేదు. ఎందుకంటే ఈచ్ ట్రీ స్పీసీస్ కి, ఈచ్ వైల్డ్ లైఫ్ కి ఇదే టైంలో వర్షం పడితేనే అది రీజనరేట్ అవుతుంది అనే ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ ఉంటుంది. సో అది టైమ్లీ రెయిన్ఫాల్ రాకపోవడం వల్ల స్పీసీస్, మనం ఇప్పుడు ముందే మాట్లాడుకున్నప్పుడు ఆ బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఇప్పుడు సైక్లోన్స్ అవ్వచ్చు, సడన్ గా చాలా ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ అవ్వడం వచ్చు, రెయిన్ఫాల్ రావడం అవ్వచ్చు, వీటి వల్ల కూడా ఫారెస్ట్ కి నెగటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ సేమ్ టైం ఫారెస్ట్ ఫైర్ అనేది ఒకటి, ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో ఫారెస్ట్ ఫైర్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవి ముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి.
1: సార్, మీరు ఇప్పుడే చెప్పడం జరిగింది అటవీ అగ్ని ప్రమాదాలకు సంబంధించి. సార్, మరి ఈ యొక్క అటవీ అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు ఏంటి సార్?
0: దీంట్లో ప్రైమరీలీ ఎకో టూరిజం అనేది ఒక కాన్సెప్ట్. ఈ చర్యలంటే ఎకో టూరిజం ద్వారా చాలా మందికి ఒక సెన్సిటివిటీ వస్తుంది, ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వస్తుంది. అండ్ దీంతో పాటు గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఒక కాన్సెప్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ తీసుకుంటున్నాము. అంటే కోస్టల్ ఆల్ అలాంగ్ ద కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో ఒక 956 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. ఆ ఎంటైర్ కోస్ట్ లైన్ కి మనం ప్లాంటేషన్ చేయబోతున్నాము. అక్కడ సూటబుల్ అయ్యేంత ఇండిజినస్ స్పీసీస్ ని మనం ప్లాంట్ చేసి ఈ సైక్లోన్స్, సునామీస్ వీటినంతా రాకుండా చూసుకోవడానికి, వచ్చిన వాటి వల్ల పక్కన్న సిటీస్ కి ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఒక కాన్సెప్ట్ ని మనం ఇన్వేడ్ చేస్తున్నాము. అండ్ అట్ సేమ్ టైం 50% గ్రీన్ కవర్ అని, ఎంటైర్ కంట్రీలోనే 50% గ్రీన్ కవర్ అచీవ్ చేయాలని ఏ స్టేట్ కూడా ఇంతవరకు టార్గెట్ పెట్టుకోలేదు. ఏ స్టేట్ లో 50% కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉందో అది నేచురల్లీ ఉంది, ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఎఫర్ట్స్ వల్ల కాదు. సో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆ డైరెక్షన్ లో కూడా ఇప్పుడు ఎదురు చూస్తుంది 50% గ్రీన్ కవర్ ఆంధ్రప్రదేశ్ లో రావాలని.
1: సార్, మనం చూస్తే కనుక మన రాష్ట్రంలో మడ అడవులు, ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి కదా సార్, సో ఇవి తీర ప్రాంతాల రక్షణలో ఏ విధంగా సహాయపడతాయంటారు?
0: మ్యాంగ్రోవ్స్ వల్ల కోస్టల్ కమ్యూనిటీస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లీహుడ్స్ దొరుకుతాయి. చాలా మంది ఫిషింగ్ చేస్తారు ఈ మ్యాంగ్రోవ్స్ వల్ల. లోకల్ ఫిష్ బయోడైవర్సిటీ చాలా బాగుంటుంది. ష్రింప్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, ప్రాన్, క్రాబ్స్, వెరైటీ వెరైటీ ఆఫ్ బర్డ్స్, ఇవంతా మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ లో థ్రైవ్ అవుతుంది. సో ఈ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ వల్ల

0: లోకల్ కమ్యూనిటీస్ డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుంది, టూరిజం పెరుగుతుంది, సో ఇన్కమ్స్ జనరేట్ అవుతుంది. అండ్ ఫ్రమ్ కోస్టల్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మ్యాంగ్రోవ్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఏదైనా సిటీస్ అవ్వచ్చు, ఏమైనా టౌన్స్ అవ్వచ్చు, వాటికి మ్యాంగ్రోవ్స్ ఈ సైక్లోన్స్ సునామీస్ తో రక్షణం ఇస్తుంది. అండ్ అట్ సేమ్ టైం న్యూట్రియంట్ రీసైక్లింగ్ అనేది అండ్ కార్బన్ సెక్వెస్ట్రేషన్, చాలా వరకు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ లో ఉన్నంత కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. సో ఇదంతా మా మ్యాంగ్రోవ్ మడా ఫారెస్ట్ లో చేసే కాంట్రిబ్యూషన్ అని చెప్పచ్చు.
1: సార్, సాంకేతికత పెరుగుతున్న ఈ రోజులలో డ్రోన్స్ కానివ్వండి, రిమోట్ సెన్సింగ్ కానివ్వండి, సో ఇటువంటివి అటవీ సంరక్షణలో ఎలా ఉపయోగపడుతూ ఉన్నాయి?
0: ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు గ్రీన్ కవర్, ఇంత గ్రీన్ కవర్ అవ్వాలనుకుంటున్నాము, ఇంత ఫారెస్ట్ ఉందని చెప్పగలుగుతున్నాము. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ 23% ఫారెస్ట్ కవర్ ఉంది. ఈ ఫారెస్ట్ 23% అనేది మనం ఎలా కనుక్కున్నామంటే రిమోట్ సెన్సింగ్ వల్లనే, సాటిలైట్స్ ద్వారా, వాటి వల్లనే మనం చెప్పగలుగుతున్నాము ఎంత ఫారెస్ట్ ఉంది, ఎక్కడ ఫారెస్ట్ ఉంది, ఎక్కడ లేదు, ఎక్కడ మనం పెంచొచ్చు, ఎక్కడైతే ఫారెస్ట్ డిగ్రేడ్ అయ్యాయి, ఇదంతా మనం టెక్నాలజీ ద్వారా చెప్పగలము. సేమ్ టైం డ్రోన్స్ ని మనం ఎక్స్టెన్సివ్లీ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ కి, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ కి, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుంటే ఫారెస్ట్ ఏరియాలో దీన్ని మానిటర్ చేయడానికి, వీటన్ని దాంట్లో మనం టెక్నాలజీని ఎక్స్టెన్సివ్ గా వాడతాం.
1: సార్, అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఏంది సార్?
0: సో ఇప్పుడు ప్రైమరీ ఇదే మన మెయిన్ ప్రోగ్రామ్స్ మనం ఇప్పుడు చేయబోతున్నది, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంక్రీజింగ్ ద గ్రీన్ కవర్ టు 50% ఆఫ్ ఎంటైర్ స్టేట్ ఏరియా. దీంతో పాటు ఈ కంటెక్స్ట్ లో మనం సీడ్ డిస్పర్సల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి చేయబోతున్నాము విత్ ద గైడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్. సో దీంట్లో మనం మోర్ దెన్ 2.5 crore సీడ్ బాల్స్ ని వేరియస్ ఓపెన్ ఏరియాస్ అండ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ లో వేసి దీని వల్ల రీజనరేషన్ ని ప్రమోట్ చేయడానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు రేపు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కి చాలా హ్యూజ్ నెంబర్స్ లో మనం సీడ్ బాల్స్ ని ఫారెస్ట్ ఏరియాలో అండ్ నాన్ ఫారెస్ట్ ఏరియాస్ లో వేయడం జరుగుతుంది.
1: సార్, హరితాంధ్ర ప్రదేశ లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలు ఎలా సహకరించాలి?
0: హరిత ఆంధ్ర దానికి గ్రీన్ కవర్ ఫస్ట్ ఇంక్రీజ్ టు 50% ఆఫ్ ద ఎంటైర్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక టార్గెట్ అండ్ ఇనిషియేటివ్. సో దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా వరకు ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి. వేరే వేరే డిపార్ట్మెంట్స్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వేరే సదర్ డిపార్ట్మెంట్స్ కూడా దీన్ని కోఆపరేట్ చేస్తున్నాయి అండ్ ఇంకా కోఆపరేట్ చేస్తారు కూడా. సో దీంట్లో గ్రీన్ కవర్ ని పెంచడం ఒక ఆస్పెక్ట్, ఎగ్జిస్టింగ్ గ్రీన్ కవర్ ని ప్రొటెక్ట్ చేయడం ఇంకో ఆస్పెక్ట్. సో ప్రజలు అట్లీస్ట్ వాళ్ళు వాలంటీర్ గా వచ్చి అటవీ శాఖ నియరెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి ఏదో ఒక నర్సరీ నుంచి ఏదో ఒక ముక్క తీసుకొని వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఫార్మ్స్ లో వాళ్ళు నాటి దాన్ని వాళ్ళు కాపాడుకున్నా వాళ్ళ ద్వారా కూడా స్టేట్ కి ఇంక్రీజ్ అయ్యే గ్రీన్ కవర్ కి ఒక చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది.
1: సార్, కార్యక్రమంలో చివరిగా విద్యార్థులు మరియు యువతకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి సార్?
0: విద్యార్థులు, యూత్ ఏమైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ లో అండ్ ఎంటైర్ కంట్రీ, మీరే మన ఫ్యూచర్ కస్టోడియన్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్. ఎనర్జీ, క్రియేటివిటీ అండ్ కమిట్మెంట్ వల్ల ఒక మీనింగ్ఫుల్ చేంజ్ ని మనం తీసుకురాగలము ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ లో. కన్సర్న్, డీప్ కన్సర్న్ చూపిస్తే ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ కి అప్పుడే ఏమైనా ప్రొటెక్ట్ చేసుకోగలము. జస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోన్ ప్రొటెక్ట్ ఏం చేయలేము జనాల సపోర్ట్ లేకుండా. సో జనాల్లో ప్రైమరీ కాంట్రిబ్యూషన్ ప్లే చేసేదే మన యూత్. సో బిగిన్ విత్ సస్టైనబుల్ హ్యాబిట్స్, మీ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ని వాళ్ళు డే టు డే లైఫ్ లో అడాప్ట్ చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ వల్లే ఒక పెద్ద మార్పుని మనం తీసుకురాగలము.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ఇంతవరకు ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రాహుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి, ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి చిత్రగీతాల్ని వినవచ్చు. మరి మీరు చేసిన ఫోన్ నెంబర్స్ 0868 6684 2881812 ఈ నెంబర్కి

వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి చిత్రగీతాన్ని మేము వెంటనే వినిపించడం జరుగుతుంది. మరి నాటి రాబోయే తిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట రంగూన్ రౌడీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు, గీత రచన వేటూరి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ జగిత్యాల నుంచి జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, శివాజీ, చంద్రకళ, నరసయ్య, పద్మ, ఆనంద్, శ్రీక అండ్ సరోజిని. మరి వీరందరూ కోరుతున్నారు రంగూన్ రౌడీ చిత్రం నుంచి ఈ పాటను. మరి వీరందరి కోసం ఈ పాట

జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, శివాజీ, చంద్రకళ, నరసయ్య, పద్మ, ఆనంద్, శ్రీక అండ్ సరోజిని, మరి వీరందరూ కోరుతున్నారు రంగూన్ రౌడీ చిత్రం నుంచి ఈ పాటను. మరి వీరందరి కోసం ఈ పాట

0: వచ్చి సరుకు తోట సాటొచ్చి అడు తిరిగి ఇడు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి
1: వయసు తడిసి మోపెడాయనే
0: వయసు తడిసి మోపెడాయనే ఒల్లమ్మమ్మో వణుకు పుట్టి బాటెడాయనే.
2: ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట వాన చిత్రం నుంచి కార్తీక్ పాడారు. గీత రచన సిరివెన్నెల. మరి పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ప్రతాప్.

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు బాపట్ల భట్టిప్రోలు జిల్లా నుండి కొవ్వు తరపు వెంకట శివనాగేశ్వరరావు నాగమణి మరి వీరు కోరుతున్నారు ధర్మక్షేత్రం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట గీతరచన సిరివెన్నెల మరి వీరి కోసం ఈ పాట

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
4: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
3: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
4: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
3: మానవులను సృష్టించేది బ్రహ్మ,
4: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ.
1: ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట పౌర్ణమి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. గీత రచన సిరివెన్నెల. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుండి లక్ష్మి, విశాల్.

రావాలి తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు, మరి వీరు కోరుతున్నారు శభాశ్రాము చిత్రం నుంచి కె జమునారాణి పాడిన పాట, గీత రచన కొసరాజు, మరి వీరి కోసం ఈ పాట.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి. వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి. మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: ఈనాటి రావాతిథి కార్యక్రమంలో ఉత్తరవాతిని పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ మరి వీరందరూ కోరుతున్నారు ఓ ప్రేమ కథ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీతరచన మల్లెమాల, సంగీతం రంగారావు. మరి వీరి కోసం ఈ పాట

మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, వారి కుటుంబ సభ్యులు మరి అందరూ కోరుతున్నారు. గోపి, గోపిక, గోదావరి చిత్రం నుంచి చక్రి కౌశల్య పాడిన పాట, గీతరచన రామజోగ శాస్త్రి, మరి వీరందరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి రావతిది కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట గొళ్ళయ్య బక్కావళి కథ చిత్రం నుంచి ఘంటసాల పిసుశీల పాడారు. గీత రచన సి నారాయణ రెడ్డి. మరి పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకీరాజు మరి వీరందరి కోసం ఈ పాట

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. సీఫుడ్ ఎగుమతులపై ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి వర్క్షాప్ లో పాల్గొనేందుకు ఆయన నగరానికి రానున్నారు. ఈ కీలక కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి సీడ్ బాల్కు ఒక చెట్టును సృష్టించగలిగే శక్తి ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లండన్లోని ప్రసిద్ధ లండన్ ఐ తరహాలో కృష్ణానది తీరంలో అమరావతి ఐ నిర్మాణానికి రాష్ట కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, రాష్ట రాజధానిలో ఒక జెయింట్ అబ్జర్వేషన్ వీల్ వంటి ప్రాజెక్టును సీఆర్డీఏ ప్రతిపాదించగా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిన్న పాత్రికేయులకు ఆయన వెల్లడించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆశీర్వాద మండపంలో అమ్మవారి తీర్థప్రసాదాలను టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి అందజేశారు. ప్రతి చిన్నారికి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే ఉద్దేశంతో నవచేతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. చిన్నారుల్లో తొలిదశలో తలెత్తే మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోనున్నామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సమాచారం అందించినట్లు, మొత్తం 14 ప్రధాన సబ్జెక్టుల్లో సవరించిన నూతన సిలబస్ ను ఈ ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి డైరెక్టర్ సెక్రటరీ పి రంజిత్ బాషా తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 252.58 పాయింట్లు పెరిగి 74612.59 వద్దకు చేరగా, నిఫ్టీ 66.50 పాయింట్లు లాభపడి 23483.05 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ స్వల్పంగా బలపడి 85.72 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: भारती एफएम 101.3।
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రారా అమ్ముడు. ఏమిటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకం.

తరిల్లేలా బొట్టిలో నిరగటమంత రక్కలే సీయగిరేలా ఏసే రోయకాయకి నాటు నాటు నాటు అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా కుటుముకులాడేలా దూకేనో సరాసరి నాటు నాటు నాటు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వం

0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఎందుకు సడన్ గా రవితేజ సాంగ్ మీ అందరికీ వినిపించాను అంటే, మాస్ మహారాజా రవితేజ హీరోగా, భవానీ శంకర్ హీరోయిన్ గా, దర్శకుడు శివ నిర్వాణ చిత్రీకరిస్తున్న మూవీ ఏంటి అంటే మనందరికీ తెలిసిందే అనమాట, ఇరుముడి అనమాట. అసలు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి కదా మనందరికీ, ఎలా ఉండబోతోంది మూవీ అని చెప్పి. మరి రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారనమాట. తన కూతురుతో డిజైన్ చేసిన బ్యూటిఫుల్ సన్నివేశాలు అయితే ఈ సినిమాకి హైలైట్ గా కనిపిస్తున్నాయన్నమాట. మరి అసలు ఎలా ఉండబోతోంది, ఏంటి స్టోరీ, ఇవన్నీ తెలియాలి అంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు, అంటే ఆల్మోస్ట్ మనందరం కూడా ఆగస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి ఇరుముడి మూవీ వచ్చేంత వరకు మనం ఆగస్ట్ వరకు వెయిట్ చేద్దాం. అలాగే ఈ మూవీ కూడా తనకి మంచి హిట్, అంటే ఒక సక్సెస్ అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి రవితేజ, అయితే ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే తన లిస్ట్ లో యాడ్ అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం దరువు మూవీ నుంచి, దాని తర్వాత రవితేజ యాక్ట్ చేసిన ఇంకొక మూవీ అనమాట దేవుడు చేసిన మనుషులు, ఈ టూ మూవీస్ నుంచి టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం 2 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

0: भारती FM 101.3
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

అమ్మాయిలు అబ్బాయిలు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ నేను చెప్పబోయే అప్డేట్ ఏంటి అంటే, అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కించిన చిత్రం ఏంటి అంటే లెనిన్ అనమాట. ఈ విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎప్పుడు రాబోతోంది, అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతోంది, ఈ స్టోరీ ఏంటి అసలు, అంటే కంటెంట్ అంతా దేని చుట్టూ తిరుగుతుంది, ఇవన్నీ మనకి తెలియాలి అంటే ఈ మంత్ అనమాట, జూన్ అయితే వచ్చేసింది కాబట్టి 26th వరకు వెయిట్ చేస్తే థియేటర్లో హ్యాపీగా మనందరం లెనిన్ మూవీ అయితే చూసేయొచ్చు అనమాట. మరి అఖిల్కి మంచి హిట్ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఇప్పుడైతే నేను మీ అందరి కోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుంచి, దాని తర్వాత అఖిల్ మూవీ నుంచి, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం భారత్ భాగ్య విధాత అన్నమాట. మరి ఈ చిత్రానికి మనోజ్ తపాడియా అయితే దర్శకత్వం వహించారు. మరి ఎప్పుడు రాబోతోంది, థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతోంది అంటే జూన్ 12న ఈ చిత్రం ప్రేక్షకులందరి ముందుకి రాబోతుంది అన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కంగనా రనౌత్ యాక్ట్ చేసిన మూవీ అన్నమాట ఏక్ నిరంజన్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ ఇవాళ సినిమా కబుర్ల ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నా. మళ్లీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ మీకు తెలుసాలో నిజంగానే ఒక సర్ప్రైజ్ స్పెషల్ ప్రోగ్రామ్ అయితే ఉంది. సో ఏం చెప్పబోతాను అని తెలుసుకోవాలి అంటే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు మీకు తెలుసా కోసం వెయిట్ చేస్తూ 101.3 వివిధ భారతీయ సాంగ్ వింటూనే ఉండండి.

మనము నామ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వాస్తవ సంఘటన

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा। मुख्यमंत्री नारा चंद्रबाबु नायडू इवाला सीफूड एगुमतुलपै एर्पाटु चेसिन जातीय स्थाई वर्कशाप्लो पाल्गोनेंदुकु आयन विशाखपट्नंलो पर्यटिस्तुन्नारु। समुद्र आहार उत्पत्तुल एगुमतुल विस्तरण, विलुव आधारित उत्पत्तुल अभिवृद्धि, अंतर्जातीय प्रमाणालु, अंकुर संस्थलु, एमएसएमईल प्रोत्साहं वंटि अंशालपै ई समावेशंलो चर्चलु जरगनुन्नायि। ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనది పర్యావరణమన్నారు. పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లాధికారులతో కలిసి సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి

ఏర్పాట్లపై సమగ్ర బ్లూ ప్రింట్ వెంటనే సిద్దం చేయాలని, దానిపై ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇద్దామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. అభివృద్ది పనులను వెంటనే ఆరంభించి గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులు ఇంజనీర్లతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఈ రోజు టెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. డీఎస్సీ రాసే అభ్యర్థులతో పాటు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రాసుకునే అవకాశం కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి కాలుష్యం లేని వాతావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించడంలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు భీమవరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. అధునాతన స్టెల్త్ సామర్థ్యాలు కలిగిన సుఖోయ్ SU-57 యుద్ద విమానాలను భారత్తో కలిసి సంయుక్తంగా అభివృద్ది ఉత్పత్తి చేయడానికి, అలాగే కీలక సాంకేతికతలను పంచుకోవడానికి రష్యా సుముఖంగా ఉందని ఆ దేశ అధ్యకుడు పుతిన్ వెల్లడించారు. సెయింట్ పీటర్స్బర్గ్ లో అంతర్జాతీయ వార్తా సంస్థల అధినేతలతో మాట్లాడిన సందర్భంగా అధ్యకుడు ఈ ప్రతిపాదన చేశారు. విజయనగరం జిల్లాలో ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని బూత్ స్థాయి అధికారులను కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ది అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఆయన ఈ రోజు నిర్వహించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు రాష్టంలో వానలు పడే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వింటారు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
4: पिछले 6 वर्षों में पीएम स्वनिधि योजना के तहत 75 लाख से ज्यादा स्ट्रीट वेंडर्स को 17,800 करोड़ रुपए से अधिक के लोन दिए गए हैं. साथ ही ब्याज सब्सिडी और डिजिटल लेन देन पर कैशबैक के रूप में लगभग 800 करोड़ रुपए की सहायता भी प्रदान की गई है. आज देश भर के स्ट्रीट वेंडर्स, जिनमें करीब 46% महिलाएं हैं, अपने व्यापार को नई ऊंचाइयों तक ले जा रहे हैं. पीएम स्वनिधि के 6 साल, उत्साह, सम्मान, स्वाभिमान.
5: వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 12:10 దాటి 32 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. మరి ఇందాక మీరు విన్న ఎవర్ గ్రీన్ సాంగ్ ఏ మూవీలోది అంటే కనుక ఘర్షణ మూవీ.

నుంచి ప్లే చేశాను అన్నమాట. అండ్ ఇవాళ మీకు తెలుసాలో స్పెషల్ అని చెప్పాను కదా, జనరల్ గా మనం మీకు తెలుసాలో నేను వచ్చినప్పుడు డే స్పెషాలిటీ గురించి చెప్తూ ఉంటా, ఆ రోజు ఎందుకు చేసుకోవాలి ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఈ రోజు నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి గురించి ఇంకొన్ని విషయాలు ఇవాళ మీకు తెలుసాలో అంటే మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఆల్రెడీ చెప్పాను, ఇంకొన్ని విషయాలు అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. మరి అవన్నీ మీకు తెలుసో లేదో తెలియాలి అంటే ఇవాళ మీకు తెలుసు ప్రోగ్రామ్ అయితే మీరందరూ వినేయాల్సిందే. సో అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బొంబాయి ప్రియుడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ఇవాళ మీకు తెలుసాలో ఆకాశవాణి గురించి మీరందరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టేట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: विविध भारती FM 101.3।
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దది సంగతి.
6: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ, నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

నా ఆటోగ్రాఫ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా. మరి ఆకాశవాణి గురించి కొన్ని విషయాలు చెప్తాను అని చెప్పాను కదా. 1930 సంవత్సరంలో స్థాపించబడిన ఇండియన్ స్టేట్ బ్రాండ్ కాస్టింగ్ సర్వీస్ 1936 సంవత్సరంలో అధికారికంగా అంటే అఫీషియల్ గా ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిగా మారిందన్నమాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 80వ దశకంలో టెలివిజన్ వచ్చే వరకు రేడియోనే ప్రధాన జాతీయ సమాచార మాధ్యమంగా ఉండేదన్నమాట. అంటే ఏది మాట్లాడాలన్నా ఏదైనా వినాలన్నా కూడా, సో అప్పుడు ఇంకా టెలివిజన్స్ ఇవేమీ లేవు కాబట్టి రేడియో అంటేనే చాలా అద్భుతంగా ఉండేదన్నమాట. అలాగే ఆల్ ఇండియా రేడియో ప్రపంచంలోని అతిపెద్ద ప్రసార సంస్థలలో ఒకటన్నమాట. దీనికి 23 భాషలు, 179 మాండలికాలలో, 470 స్టేషన్లు ఉన్నాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ 99% జనాభాకి ప్రసారాలన్నిటి కూడా అందిస్తుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా రేడియో అయితే వినగలరన్నమాట. అలాగే ఆకాశవాణి 1947 ఆగస్టులో తన మొదటి మహిళా ఉద్యోగిని నియమించుకుందన్నమాట. సయీదా బానోసు అనే మహిళా న్యూస్ రీడర్ ఉర్దూలో వార్తలు చదివేవారన్నమాట.

ఇంకా మాట్లాడుకుందాం ఆకాశవాణి గురించి. చాలా విషయాలైతే మరికొన్ని క్షణాల్లో మీ అందరి కోసం తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయన్నమాట, అవి వినండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుందాం ఆకాశవాణి గురించి. వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: చెప్పుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికు దక్షిణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లోని సూరత్ లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈవేళ కేరళ రా కర్ణాటక రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లోని సూరత్ లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఆపై మధ్యాహ్నం భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీ ఉతాన్నిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఇది గుజరాత్ మహారాష్టల మధ్య రవాణా అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.

0: గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నెంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో నిన్న ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు.
1: భారత సర్కార్ కే ఆయుష్ మంత్రాలయ నే యోగా 365 అభియాన్ శురూ కియా హై. మే ఇస్ వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ మే భాగ్ లేనే వాలే సభీ ఖిలాడియో సే భీ ఆగ్రహ కరుంగా, జబ్ ఆప్ అప్నే అప్నే దేశో మే లౌటే తో యోగ కే ఇస్ సందేశ్ కో భీ అప్నే సాథ్ లేకర్ జాయే. ఆప్ సభీ అప్నే అప్నే దేశో మే యోగా 365 కే అంబాసిడర్స్ బన్ సక్తే హై. ఆప్కా అనుభవ్ ఔర్ యోగ కే ప్రతి ఆప్కా విశ్వాస్ పూరే విశ్వ కో ఇస్ సందేశ్ సే జోడ్ సక్తా హై.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 నుంచి 8 తేదీ వరకు ఈ పోటీలు జరుగుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈ రోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రెపో రేటును 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
2: హమే బదల్తీ దీర్ఘ ఆర్థిక ఔర్ విత్తీయ పరిస్థితియో తథా భవిష్య కే అనుమానో కి విస్తార్ సే సమీక్షా కి హై. ఇస్కే బాద్ సమితి నే సర్వసమ్మతి సే ఎల్ఏఎఫ్ కే అంతర్గత నీతిగత రెపో దర్ కో 5.25% పర్ హీ బనాయ్ రఖనే కా నిర్ణయ లియా హై.
0: స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ తన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుంచి 6.6% తగ్గించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రపంచ సప్లై చైన్ అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరమైన వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధానమైన ప్రతికూల అంశాలుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేర్కొన్నారు. తన ద్రవ్యోల్బణ అంచనాను కేంద్ర బ్యాంక్ 4.6% నుంచి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితుల్లోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ, పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. విదేశీ క్యాపిటల్ ను ఆకర్షించేందుకు ఆర్బీఐ 15-30 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలు జారీ చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందేశం ఇస్తూ, ఏక్ పేడ్ మాకే నామ్ వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దాదాపు 110,000 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని పెంచడంలో గణనీయమైన తోడ్పాటందించాయని చెప్పారు. ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణపై మక్కువ చూపే వారందరినీ ఆయన అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే స్థిరమైన వృద్ధిని పెంపొందించాలనే నిబద్దతను పునరుద్ఘాటించేందుకు ఈరోజు ఉపయోగపడుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో హరిత పరిధిని విస్తరించడానికి, అనేక జంతు జాతుల జనాభాను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి వరుస సోషల్ మీడియా పోస్టులో వివరించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే సూత్రంతో నడుస్తూ మిషన్ లైఫ్ స్ఫూర్తితో భారత్ మరింత పరిశుభ్రమైన, పచ్చని, స్థిరమైన భూగ్రహం కోసం కృషిని కొనసాగిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సామూహిక ప్రయత్నాలు, పటిష్టమైన విధానాలు, సైన్స్ ఆవిష్కరణలపై నమ్మకం పర్యావరణాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయో దేశ ప్రజలు ఇప్పటికే నిరూపించారని మోదీ పేర్కొన్నారు. ప్రత్యేక జంతుజాతుల పునరుద్ధరణ

సాధించిన విశేషమైన పురోగతిని వివరిస్తూ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, మంచు చిరుతలు, ఎలుగుబంట్లు, చిరుతపుల్ల పరిరక్షణ ప్రయత్నాలు, స్థిరమైన నిబద్దత వన్యప్రాణులను పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి సహాయపడ్డాయని మోదీ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవనం, జీవ వైవిధ్య రక్షణ పట్ల తమ నిబద్దతను మరింతగా బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమై జీవించడాన్ని భారత నాగరికత, సంస్కృతి ఎప్పటి నుంచో తమ పౌరులకు నేర్పుతున్నాయని ఆయన అన్నారు. తమిళ సాహిత్యంలో తిరుక్కురళ్లో ఒక సందేశాన్ని ఉపరాష్టపతి సందర్భంగా ఉటంకించారు. స్థిరత్వం అన్ని రకాల జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం ప్రాథమిక విధి అని ఇది మనకు గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణంలో మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 12 ఏళ్లలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ గొప్ప పురోగతిని సాధించిందన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట అధ్యకుడు కె అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ ఆమోదించారు. అన్నామలై ఇటీవల తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యకుడికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రగతి కోసం యోగి ఆదిత్యనాథ్ చేసిన కృషి ఎంతో గమనార్హమైందన్నారు. ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, సర్వతోముఖాభివృద్దిపైనే దృష్టి పెట్టారని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన రాష్టపతి భవన్లో జరగనున్న 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపదీ ముర్ము 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. గత నెలలో జరిగిన మొదటి ప్రధానోత్సవంలో రాష్టపతి 66 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ ఏడాది 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్టపతి అంతకుముందు ఆమోదం తెలియజేశారు. ఇరాన్తో చర్చలు జరపడంలో అమెరికా ఇంకా నిమగ్నమై ఉందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వతంగా నిరోధించేలాగా ఏ ఒప్పందమైనా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. అణు విస్తరణ నిరోధమే తమ ప్రభుత్వ విధానం ప్రధాన లక్ష్యమని ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందం ప్రకారం కూడా ఇరాన్ అణు ఆయుధాన్ని పొందేలాగా వీలు లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు ప్రకటించిన ద్రవ్య విధానంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేకుండా యథాతథంగా కొనసాగిస్తోంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఆకాశవాణి గురించి. ఇంకా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే గనక 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అనమాట ఏఆర్ నెట్వర్క్ లో కేవలం 6 స్టేషన్లు మాత్రమే ఉండేవన్నమాట. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, లక్నో, ఇంకా తిరుచిరాపల్లి అనమాట. సో ఇక్కడ మాత్రమే 6 స్టేషన్లు మాత్రమే ఉండేవన్నమాట. భారతదేశపు ప్రభుత్వ ప్రసార భారతి యొక్క రేడియో విభాగమైన ఆల్ ఇండియా రేడియో నినాదం బహుజన హితాయ, బహుజన సుఖాయ అనమాట. మరి తన నినాదానికి తగ్గట్టే ఆల్ ఇండియా రేడియో స్థాపించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రోతలకి వినోదాన్ని అందించడానికి, విజ్ఞానవంతుల్ని చేయడానికి నిరంతరం సేవలైతే అందిస్తూనే ఉందన్నమాట. అలాగే లెహ్ వంటి పర్వత ప్రాంతాల్లోని ప్రజలకి ఆల్ ఇండియా రేడియో ఒక మంచి మిత్రుడనే చెప్పాలి. ఎందుకు ఏంటి అవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాళ మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ

మనము మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఆకాశవాణి గురించి. మరి ఇంకా మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇందాకే చెప్పా కదా, లెహ్ వంటి పర్వత ప్రాంతాల్లోని ప్రజలకి కూడా ఆల్ ఇండియా రేడియో ఒక మంచి మిత్రుడనే చెప్పాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఇంటర్నెట్ ఇలాంటివన్నీ కూడా కనెక్టివిటీ చాలా తక్కువగా ఉన్న ప్రాంతంలో విద్య అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా వార్తలు వినోద కార్యక్రమాలు ఇప్పటికీ కూడా అందిస్తూ లెహ్ ప్రాంత ప్రజలకి బయట ప్రపంచానికి దగ్గరగా ఉంచడంలో ఏఆర్ కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. అలాగే ప్రజలచే రాష్ట్ర కవిగా కీర్తించబడిన మైథిలి శరణ్ గుప్తా తన మాటల్లో ఇలా అన్నారన్నమాట. ఇంతకీ ఏమన్నారు అంటే గనక, మానస్ భవన్ మే ఆరిజన్ జిస్కి ఉతారే ఆర్తి, భగవాన్ భర్తవర్షమే గుంజే హమారీ భారతి. అంటే మనసు అనే దేవాలయంలో ప్రజలు ప్రభువుని ఆరాధిస్తారు, భారతదేశంలో మన భాష ప్రతిధ్వనిస్తుంది అని అర్థం అన్నమాట. ఆయన తన భారత్ భారతి అనే ఇతిహాస కావ్యం నుంచి ఈ పంక్తులను తీసుకున్నారన్నమాట. బహుశా ఆ పంక్తుల నుంచే స్ఫూర్తి పొందిన పండిట్ నరేంద్ర శర్మ ఆ ఛానల్కి వివిధ్ భారతి అనే పేరు పెట్టాలి అని చెప్పి సూచించారన్నమాట. దశాబ్దాలుగా భారతదేశ జాతీయ ప్రసార సంస్థ అయిన ఆల్ ఇండియా రేడియో భారతదేశపు స్వరంగా నిలుస్తుందన్నమాట. ఆనాటి జవహర్ లాల్ నెహ్రూ గారి చిరస్మరణీయమైన ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం నుంచి ఈనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం మన్ కీ బాత్ వరకు ఎన్నో కార్యక్రమాలు ఏఆర్ ప్రధాన వనరుగా ఉందన్నమాట. ఇవన్నీ కూడా మీ అందరికీ అందించడంలో ఇంకా అంటే ఇప్పటి వరకు ఒకలాగా ఇంతమందిని అలరిస్తూ, మరి ఇప్పటి నుంచి ఇంకా ఫ్యూచర్లో కూడా మరెన్నో వినోద కార్యక్రమాలని మీ అందరికీ కూడా అందిస్తూ మీ సంతోషంలో బాధలో మీకు తోడుగా ఉంటూ మీ మనసుకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది మీ అందరి ఆకాశవాణి అన్నమాట. మరి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి గురించి అంటే ఈ విషయాలన్నీ కూడా మీ అందరితో పంచుకున్నందుకు నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇవాళ మీకు తెలుసా కూడా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తో అనమాట. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. ఇప్పుడైతే మీ అందరి కోసం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: विविध भारती FM 101.3।
1: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్పై ప్రయాణించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో నెట్ జీరో మరియు హెల్తీ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ విశాఖలో సైక్లింగ్ వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై విశాఖపట్నంలోని నోవోటల్ వేదికగా 2 రోజుల జాతీయ వర్క్షాప్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ జాతీయ వర్క్షాప్ను కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, రామ్మోహన్ నాయుడులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. బాలల అభివృద్దిలో ఆలస్యాలను ముందుగానే గుర్తించి సకాలంలో జోక్యం చేసుకునేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖలు సమన్వయంతో నవచేతన అనే మొబైల్ ఆధారిత అభివృద్ది స్క్రీనింగ్ సాధనాన్ని రాష్ట వ్యాప్తంగా అమలు చేస్తున్నామని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. నిన్న ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా నంద్యాల జిల్లాలో అటవీశాఖ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు, మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించారు.

ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా తయారీలో బూత్ లెవెల్ అధికారులు చురుకుగా శ్రద్దగా పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై రేపల్లె పురపాలక సంఘ కార్యాలయంలో కలెక్టర్ బూత్ స్థాయి అధికారులతో ఈ రోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు నిర్వహించే పనితీరును ఆయన పరిశీలించారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తిరుపతి జంతు ప్రదర్శనశాల క్యూరేటర్ అనురాగ్ మీనా అన్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూ పార్కులో 1000కి పైగా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సమాచారం అందించినట్లు, మొత్తం 14 ప్రధాన సబ్జెక్టుల్లో సవరించిన నూతన సిలబస్ ను ఈ ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి డైరెక్టర్ సెక్రటరీ పి రంజిత్ బాషా తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు రాష్టంలో వానలు పడే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవచ్చని పేర్కొంది.

వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 8 నిమిషాలు దాటి 24 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. ఇందాక మీరు విన్న సాంగ్ ఏంటి అంటే ఫ్రమ్ ద మూవీ జెర్సీ అనమాట. మరి జెర్సీ నుంచి సూపర్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ ధీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ ధీరాలో మనం మాట్లాడుకోబోతున్న ధీర ఎవరు అంటే కనుక ఎవరు అంటే మీరా షెనాయ్ అంట. సో మీరా షెనాయ్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అసలు మీ అందరితో పంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక మీరా షెనాయ్ తన జీవితాన్ని అంటే ఆల్మోస్ట్ తన జీవితంలో ఎక్కువ భాగం నిరుపేద వికలాంగ యువతకి శిక్షణ ఇవ్వడానికి అంకితం చేశారట. సో ఇలాంటివన్నీ విన్నప్పుడు నిజంగా వాళ్ళకి వాళ్ళ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అనిపిస్తుంది కదా. మరి అలాగే అసలు ఆలోచన రావడం అనేది చాలా గ్రేట్. అలాగే యూత్ ఫర్ జాబ్స్ అనే ఒక సంస్థని స్థాపించి నిరుపేద యువతకి శిక్షణ ఇచ్చి, ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు వికలాంగ యువతకి శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించడమే ఆమె జయంగా చూస్ చేసుకున్నారనమాట. మరి ఏదైనా ఒక జయం, అది కూడా నలుగురికి ఉపయోగపడే జయం గురించి ఇలా పనిచేస్తూ, అలాగే వాళ్ళ జీవితంలో కొంత భాగాన్ని వాళ్ళ కోసం కేటాయిస్తూ, సో ఎదుటి వాళ్ళ సక్సెస్ కి కారణమైన వాళ్ళ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. మరి మీరా షెనాయ్ గురించి ఇంకా కొన్ని విషయాలు ఇవాళ ధీరాలో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ యశోద అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము మీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా మీరా షెనాయ్ గురించి. మరి ఇందాకే చెప్పాను తన జీవితాన్ని నిరుపేద వికలాంగ యువతనికి శిక్షణ ఇవ్వడానికి అంకితం చేశారు అని చెప్పాను. అలాగే ఒక సంస్థ ద్వారా చాలా మందికి ఉద్యోగాలు కల్పించారు అని చెప్పాను. అలాగే వికలాంగుల పట్ల అవగాహన కల్పించడానికి వారికి చేయూత ఇవ్వడానికి మీరా అనేక కంపెనీలు బోర్డులతో కూడా కలిసి పనిచేస్తున్నారన్నమాట మెంబర్గా. అలాగే తన సంస్థ ద్వారా మీరా ఇప్పటి వరకు 23,000 మంది దివ్యాంగులకి విజయవంతంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారన్నమాట. మీరా షెనాయ్ తన కృషికి గాను దేశంలోని అంతర్జాతీయంగా అనేక పురస్కారాలను గెలుచుకున్నారు. అంటే జాతీయంగా అలాగే అంతర్జాతీయంగా ఇప్పటి వరకు ఆవిడ చేసిన అన్ని మంచి పనులకి కూడా అనేక పురస్కారాలను గెలుచుకున్నారన్నమాట. స్వయంగా రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారన్నమాట. మరి నిజంగానే ఎటువంటి లాభాపేక్ష లేకుండా మంచి పని చేయాలి అనుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మనకి దక్కాల్సిన టైంలో గుర్తింపు అనేది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. మరి మీరా షెనాయ్ గురించి మీతో పంచుకున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం 8 వసంతాలు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
3: మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరొక దిక్షణంలో ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ నుండి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. విత్తన బంతుల ద్వారా విస్తృతంగా మొక్కల పెంపకానికి చర్యలు చేపడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. వార్తల వివరాలు. విశాఖపట్నంలో రెండు రోజుల జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, కింజారపు రామ్మోహన్ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యశాలలో రొయ్యల సాగు, ఆక్వాకల్చర్ రంగ అభివృద్ది, పరిశోధనలు, అభివృద్ది కార్యక్రమాలపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే మార్కెట్ విస్తరణ, ఉత్పత్తి వ్యయాల తగ్గింపు, విద్యుత్ ఖర్చులు, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై వివిధ రాష్టాల ప్రతినిధుల నుంచి సూచనలు స్వీకరిస్తున్నారు. అనంతరం సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ది

అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా తిరుమలలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు.

0: కేంద్రమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకీ నామ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. తిరుమలలో తల్లి పేరిట మొక్కను నాటడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ,
1: Prime Minister Narendra Modi has encouraged us to plant one tree in the name of our mother, Ek Ped Ma Ke Naam. It is truly a divine blessing for me that I could plant a tree in my mother name in the Tirumala Balaji Hills, and I am indeed sure that across the country the awareness of environment, awareness of importance of greenery.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయానికి అవసరమైన విద్యుత్ను 100% క్యాంపస్లోనే ఉత్పత్తి చేసుకునేలా చర్యలు చేపట్టామని సూచించారు. వ్యర్థాల నిర్వహణ, బయోగ్యాస్ ఉత్పత్తి, మురుగునీటి శుద్ది, నీటి పునర్వినియోగం వంటి చర్యలను అమలు చేసి నెట్ జీరో క్యాంపస్గా తీర్చిదిద్దామని సూచించారు. మొక్కలు నాటిన అనంతరం జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో పాల్గొనేందుకు సైకిల్పై వెళ్లారు. విత్తన బంతుల ద్వారా మొక్కలను సులభంగా నాటవచ్చునని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్ఫ్లై పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో కలిసి విత్తన బంతులను తయారు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బంతులు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల్లో వీటిని చల్లుతామని ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం.
0: అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైట్ టు సైట్ సొసైటీ పాలక మండలి సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. పారా మెడికల్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సుల నిర్వహణ, రిజిస్ట్రేషన్ అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పారా మెడికల్, ఆప్తాల్మిక్ సిబ్బంది ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే జాతీయ అంధత్వ నియంత్రణ, దృష్టిలోపాల నివారణ కార్యక్రమాల అమలు పురోగతిని మంత్రి సమీక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన నేత్ర వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టంలో పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు, మొక్కలు నాటడం, సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా మంగినిపూడి బీచ్లో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ స్వచ్చ మంగినిపూడి కార్యక్రమం నిర్వహించారు. అనంతపురంలో నిర్వహించిన పర్యావరణ అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ సూచించారు. విజయవాడలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొని సైకిళ్లు, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, సామాజిక బాధ్యతని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన గాలి నాణ్యత పర్యవేక్షణ డిజిటల్ బోర్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పునర్వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సహకరించాలని తెలియజేస్తూ,
3: పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకి కూడా మనం ఇదే రకంగా అందించాలి, ఇంకా మెరుగుపరచాలి, దాన్ని కాపాడుకోవాలి, చెట్లు నాటే కార్యక్రమం కూడా విస్తృతంగా చేయాలని ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపునిచ్చారు. ముఖ్యంగా 15,000 చెట్లు ఈ రోజు నాటాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం గాని అలాగే

0: ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గానీ కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన స్కూల్స్ ని నెట్ జీరో చేయాలని ఈ రోజు మన జిల్లాలో సుమారు 59 స్కూల్స్ ని మనం ఎంచుకొని అక్కడ సోలార్ పెట్టించడం, మొక్కలు నాటించడం, అలాగే పిల్లల్ని కూడా మోటివేట్ చేసి కార్యక్రమం వైపు ముందుకు అడుగులు వేసే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
1: రానున్న గోదావరి పుష్కరాలను మహాకుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పుష్కరాల ఏర్పాటుపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో పుష్కర ఘాట్లు అభివృద్ది, ఆలయాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి, రవాణా వంటి సౌకర్యాలను ముందస్తుగా సిద్దం చేయాలని ఆదేశించారు. 2 తెలుగు రాష్ట్రాల సమన్వయంతో గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అవగాహన శిక్షణ కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి పెన్ని వెంకటరామయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొని ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించడం అవసరమని అన్నారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో ఆకాశవాణి వాకథాన్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ సోమేశ్వరరావు మాట్లాడుతూ ఆకాశవాణి ప్రజా ప్రసార సేవల 90 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. విత్తన బంతుల ద్వారా విస్తృతంగా మొక్కలు పెంచడానికి చర్యలు చేపడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్టవ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి నేనైతే సందడి చేయడానికి రెడీగా ఉన్నా, అలాగే మీరు కూడా నాతో పాటు కలిసి సందడి చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించారనమాట, మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కామర్తి శంకర్ రాజోలి నుంచి హాయ్ అంటున్నారు, అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. ఎవరు అంటే మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుండి, అలాగే పెడన జోగానందరావు కాలి నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు అప్పలరాజు గారు అనమాట. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ రాజు, గణేష్, శ్రీవత్స వీళ్ళందరూ కోణాపూర్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ అయితే పంపించేశారనమాట. మరి నాకు తెలుసు మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక కొంచెం జనరల్ నాలెడ్జ్ వైపు మీరు ఇప్పుడు ఆలోచించాల్సింది అనమాట. సడన్ గా మీరు డైవర్ట్ అయిపోవాలి, సో ఆలోచించాలి, ఆ తర్వాత మెసేజ్ చేయాలి. అవన్నీ మీరు చేయాలి అంటే ముందు నేను క్వశ్చన్ అడగాలి కదా, సో క్వశ్చన్ అడగకుండా అవన్నీ ఎలా చేస్తామని మీరు అనుకుంటూ ఉంటారని నాకు తెలుసు. సరే మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయం ఏది, ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను దొంగోడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. ఈ సాంగ్ విన్న తర్వాత అసలు ఈ సాంగ్ ప్లే చేసి ఆ తర్వాత క్వశ్చన్ అడిగితే బాగుండేది కదా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటలన్నీ కూడా ఈ సాంగ్ లోనే ఉన్నాయి. సో ఎన్ని ఆటలు ఉన్నాయని అడిగితే బాగుండేది కదా. సో అప్పుడప్పుడు అలా జరిగిపోతూ ఉంటాయి. ఎనీవే మనమైతే దొంగోడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మరి ఇందాక అడిగిన క్వశ్చన్స్ కి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి అవన్నీ చదవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా చూసేద్దాం. నమస్తే అండి అంటూ మెసేజ్ చేశారు మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తన్రావు గారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా, ఆన్సర్ కోసం వెయిటింగ్ ఇక్కడ. అండ్ అలాగే కార్యక్రమ సమర్పకులకు సహ శ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతులు బుచ్చయ్య, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి మెసేజ్ చేశారనమాట. ఆన్సర్ ఇక్కడ. అలాగే ముజాఫర్ నగర్ నుంచి మదన్ అనమాట, మదన్ కుమార్ ఇంకా అనురాధ వీళ్ళందరూ పంపించారు. మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అబ్దుల్ కలాం పెద్దపరిమి నుంచి అనమాట. మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ ఇప్పుడే ఫస్ట్ ఆన్సర్ కూడా వచ్చేసింది. అలాగే గూడూరు నుంచి, ఎక్కడి నుంచి అనమాట, సుకుమార్ అనమాట గూడూరు నుంచి మెసేజ్ చేశారు. తేజశ్రీ వీళ్ళందరూ అనమాట ఆన్సర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడన్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ఇంకా హాయ్ అండి, ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు ఎక్కడి నుంచి అంటే అక్కరపాక నుండి రమా గారు అనమాట. మరి ఆన్సర్ మీరు ఇంకా పంపించలేదు, వెయిటింగ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సింగ్ ఓకే నా చేత అలా ఆన్సర్ బయటికి తెప్పించబోయారనమాట వివి రెడ్డి గారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నేను ఆన్సర్ లాస్ట్ లో చెప్తాను కదా. శేషు ఫ్రమ్ కాకినాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ మేడం అంటూ కుసుమ అమ్మటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిలుక నారాయణ అనుసూయ వీళ్ళందరూ జాన్కొంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కొంతమంది క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఓకే, ఎవరైతే క్వశ్చన్ ఒక్కసారి ఆన్సర్ చేయకుండా ఉన్నారో వాళ్ళందరి కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నా. స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయం ఏది అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0862433814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించండి. అండ్ క్వశ్చన్లోనే ఉంది కదా ఒక క్లూ, ప్రపంచంలోనే అన్న అంటే మన భారతదేశంలో కాకుండా మొత్తం ప్రపంచంలో ఏంటి అనేది మీరు ఆలోచించి ఆ తర్వాత మెసేజ్ చేయాలన్నమాట. మరి ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఇంకొకసారి అంటే ఇందాక ఒక మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కంటిన్యూ చేసి గోపాల గోపాల మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమున్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే తాడేపల్లి నుంచి నాగమణి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వీళ్ళందరూ అనమాట. థ్యాంక్ యూ. కానీ క్వశ్చన్ కి ఆన్సర్ ఎక్కడా? అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే నంజాల డిస్ట్రిక్ట్ నుంచి అన్నారు హరికృష్ణ అనమాట. మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు, ఓకే ప్రకాష్ ఇంకా శ్యామల అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనమాట మదన్ కుమార్ అనురాధ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ

ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనెక్క, ఓకే ఆన్సర్ కరెక్టే పంపించేశారు, అక్కరపాక నుండి రమా గారు అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనెక్క, అచ్యుత విశ్వనాథ్ ఫ్రమ్ అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాయికృష్ణ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి అనమాట. అండ్ అలాగే మురిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, అలాగే గంగా భవానీ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు, క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించి ఆ తర్వాత కరెక్ట్ ఆన్సర్ తెలుసుకొని పంపించిన ఆన్సర్ ఏంటి ఇంతకీ అంటే కనుక మీ అందరూ పంపించింది అనమాట, సింగపూర్ చాంగీ ఎయిర్పోర్ట్ అనమాట. మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్ 2026 ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయం ఏది అంటే కనుక సింగపూర్ ఆ ఛాన్స్ కొట్టేసింది. సో ఎవరైతే క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే డెడికేట్ చేసేస్తున్నాం మీ అందరి కోసం. సో ప్రేమతో రా మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేద్దాం అనుకుంటున్నా. మరి దానికంటే ముందు ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట జాప, భూమేశ్వర్, భూలక్ష్మి వీళ్ళందరూ వెల్లుల్లు నుంచి. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి ఆ క్వశ్చన్ అయిపోయింది, ఆన్సర్ చెప్పేశాను, కంగ్రాచులేషన్స్ చెప్పేశాను. దాని తర్వాత ఒక సాంగ్ కూడా ప్లే చేసేసాను కదా నాకు తెలుసు. ఇప్పుడు అందరూ నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు, ఈ డైలాగ్ ఏ మూవీలోది అనేది క్వశ్చన్ అనమాట. సో దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662433814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరికోసం మిస్సమ్మ మూవీ నుంచి క్లౌలీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్పై ప్రయాణించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో నెట్ జీరో అండ్ హెల్తీ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ విశాఖలో సైక్లింగ్ వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైట్ టు సైట్ సొసైటీ పాలక మండలి సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పారామెడికల్ ఆప్థాల్మిక్ సిబ్బంది ఖాళీలను జీరో వేకెన్సీ విధానంలో భర్తీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట ఆక్వారంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆక్వా మెరైన్ రంగాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో ఆకాశవాణి వాకథాన్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించేందుకు గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో 50 లక్షల వ్యయంతో 17 అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనులకు రాష్ట ప్రభుత్వం గ్రామీణ నీటి పారుదల సంస్థ ద్వారా నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అధునాతన స్టెల్త్ సామర్థ్యాలు కలిగిన సుఖోయ్ ఎస్యు 57 యుద్ధ విమానాలను భారత్తో కలిసి సంయుక్తంగా అభివృద్ది ఉత్పత్తి చేయడానికి అలాగే కీలక సాంకేతికతలను పంచుకోవడానికి రష్యా సుముఖంగా ఉందని ఆ దేశ అధ్యకులు పుతిన్ వెల్లడించారు. సెయింట్ పీటర్స్బర్గ్ లో అంతర్జాతీయ వార్తా సంస్థల అధినేతలతో మాట్లాడిన సందర్బంగా అధ్యకుడు ఈ ప్రతిపాదన చేశారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితవాణిలో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. టైం ఆల్రైపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

నీకు నేను నాకు నువ్వు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిద్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. అసలు చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు. ఎవరి నుంచి? ఓకే, కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పెడన జోగానందరావు కాలి నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఎక్కడి నుంచి అంటే కనుక గూడూరు నుంచి అనమాట. తేజశ్రీ, అమూల్య వీళ్ళందరూ, సుకుమార్ వీళ్ళందరూ కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి మదన్ కుమార్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ అనమాట. కొల్లిపల్లి నుంచి మౌలాలి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ పాను జైనుద్దీన్ అనమాట, ఉమ్మడి నుండి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సుమతి గారు మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఇంకొకసారి ఆలోచించండి. ఆ తర్వాత సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ ఇంకా ఎవరు పంపించారు అంటే శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. సరే, మరి ఇప్పుడే ఫోన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు అనే డైలాగ్ ఏ మూవీలోది అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662433814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పటి వరకు పంపించిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట, ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం, సో ఇందాక తెలుగు భాష గురించి ఒక మంచి సాంగ్ ఎలా అయితే ప్లే చేశానో, ఇప్పుడు కూడా మన సంస్కృతి గురించి తెలియజేస్తూ చక్కగా లిరిక్స్ రాసేశారనమాట. ఇంతకీ ఎవరు ఈ సాంగ్కి లిరిక్స్ రాశారు అంటే గనక చంద్రబోస్ గారు లిరిక్స్ అందిస్తే ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేశారనమాట. మరి ఆ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీ అందరి కోసం ప్లే చేసేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ పల్లకిలో పెళ్లి కూతురు అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫినాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మనం ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూద్దాం ఎవరు ఎక్కడి నుంచి పంపించారు, కరెక్ట్ పంపించారా లేదా అని చెప్పి. భద్రాద్రి కొత్తగూడెం నుంచి షాకీర్ నజీర్ జాకీర్ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అచ్యుత విశ్వనాథ్ అనమాట అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అంకయ్య గడ్డం అనమాట బందర్పల్లి నుంచి అనమాట నెల్లూరు డిస్టిక్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ అమ్మటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ అండి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు సుధా కొత్తగూడెం నుంచి అనమాట. అండ్ ఇంకా చిలుక నారాయణ అనుసుగ వీళ్ళందరూ యమునా జాన్కంపేట నిజామాబాద్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రం ఒడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మొర్రిపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు గంగభవాని గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి అనమాట కృష్ణ సంతోష్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అక్కరపాక నుండి రమ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సురేష్ అనమాట కమ్మూర్ విలేజ్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక కర్నూలు నుంచి జయ గారు జయ జ్యోతి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మంగళగిరి నుంచి నందు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కనుక ఎవరు ఎవరు ఎక్కడి నుంచి మీరా అమీదా అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే గోర్లకు ఎక్కడి నుంచి గోర్లకాందొడ్డి నుంచి అనమాట పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సామ్రాట్ అనమాట దుద్దునూరు విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా తెనాలి నుంచి కేపి అంటున్నారు. ఓకే మీరు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఆ డైలాగ్ ఏంటి, ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే కనుక మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు అనే డైలాగ్ ఏ మూవీలోది అని చెప్పి ఇందాక అడగడం జరిగిందనమాట. మరి ఆల్మోస్ట్ ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప అందరూ ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంతకీ మరి అసలు ఆన్సర్ ఏంటి, ఆ మూవీ నేమ్ ఏంటి అంటే కనుక మీ అందరూ పంపించింది సన్ ఆఫ్ సత్యమూర్తి అనమాట. మరి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ దాంతో పాటు నిజంగా తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగమ్మాయి అంటే ఇలా ఉంటుందా అనేలాగా ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ రచించేశారనమాట. నాకు తెలిసి ఇంత మంచి పాటలు మనకి ఇంకా ఎవరు ఇవ్వగలరు చంద్రబోస్ గారు లిరిక్స్ అందిస్తే. ఉన్ని కృష్ణన్ ఇంకా చిత్ర పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ పరదేశి అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనముందాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. నాకు తెలుసు మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే గనక వృద్ధుల అనుభవం జ్ఞానం సమాజాభివృద్ధికి ఉపయోగపడాలని, వారి అనుభవాలని పంచాలని సిల్వర్ డివిడెండ్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం రూపొందించింది? క్వశ్చన్ మీ అందరి కోసం ఇంకొకసారి నేనే మళ్ళీ అడుగుతున్నా, మీరు అడగకుండా. వృద్ధుల అనుభవం ఇంకా జ్ఞానం సమాజాభివృద్ధికి ఉపయోగపడాలని, వారి అనుభవాలని పంచాలి అని సిల్వర్ డివిడెంట్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం రూపొందించింది? ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243884 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. నాకు తెలిసి మీరు చాలా ఈజీగా పంపించేస్తారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను చూడాలనుంది మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ ఆలోచిస్తూ ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: Jyoti FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మనము నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఆన్ లియాన్ 101.3 వివిద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జి ప్రసన్నా. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే మెసేజ్లు పంపించారనమాట. చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి అంటే చాలా మెసేజ్లు అయితే వచ్చేసాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు క్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుంచి అనమాట మదన్ కుమార్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కనకరావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజాబ్ రద్దటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హయతి హంసిత వీళ్ళందరూ అనమాట పట్టమట విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పాలాది మాధవరావు అనమాట పెద్దమోదుగుపల్లి నుంచి అనమాట. అందరికీ గుడ్ ఈవినింగ్ లిజనర్స్ అంటున్నారు, ఆన్సర్ అయితే పంపించలేదు మీరు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కేపీ ఫ్రమ్ తెనాలి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక లలిత మురళి వీళ్ళందరూ అనమాట తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గోర్లకాన్ దొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట ఆన్సర్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ముద్దునూరు నుంచి కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే అక్కరపాక నుండి రమా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి

వీళ్ళందరూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి అనమాట, కరెక్ట్ ఆన్సర్. అలాగే కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ బిజిలీ నుంచి వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. అలాగే ఎవరు అంటే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రదటూరు నుంచి కృష్ణ సంతోష్, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మొరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవానీ గారు అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ బాగున్నారా అంటూ మీ ప్రశ్నకి జవాబు అని చెప్పి అలా వదిలేశారంటి, ఆలోచించలేదా తెలియలేదా ఇంతకీ మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే కనుక హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్క అని వీళ్ళందరూ అనమాట. ఆన్సర్ కూడా పంపిస్తే ఇంకా బాగుండేది కదా. అండ్ అలాగే కామర్తి శంకర్ రాజోలి నుంచి అనమాట, ఇందాక అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ పంపించేశారు. మరి ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే మీ అందరూ పంపించింది అనమాట, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అయితే చెప్పేస్తున్నా. బట్ దానికంటే ముందు క్వశ్చన్ అడిగి సాంగ్ ప్లే చేయొచ్చు కదా అని మీరు అనుకుంటూ ఉంటారు కదా, సో అందుకే క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. సరే ఇంతకీ మీ అందరూ ఎదురు చూస్తున్నారు కదా, సో ఇంతకీ అసలు ఈ క్వశ్చన్ అడగకుండా అసలు ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేసింది ప్రసన్న అని చెప్పి, అట్లాంటిది ఏం లేదు, కొంచెం ఈసారి లాస్ట్లో అడుగుదాం అని చెప్పి అలా గ్యాప్ ఇచ్చాను అనమాట. మరి ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక మనలో ఉంటాను వనంలో ఉండను, ఓకే, జాజిలో ఉంటాను జామలో ఉండను, లిల్లీలో ఉంటాను వల్లిలో ఉండను, నేనెవర్ని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను స్నేహం ఎంత గొప్పదో కదా, సో దాని గురించి మాటల్లో చెప్పడం ఎందుకు, పాట రూపంలో వినిపించేస్తే పోలా, అందుకే మీ అందరి కోసం సుబ్రహ్మణ్యపురం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం 2 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

ఇద్దరు మిత్రులు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. స్నేహం గురించి ఎంత మాట్లాడుకున్నా చాలా చాలా తక్కువ అన్నమాట, పదాలు కూడా సరిపో. నిజంగా అలాంటి స్నేహితులు మన లైఫ్ లో ఉంటే మనం చాలా చాలా అదృష్టవంతులు అని అనుకోవాలి. సో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చాలా థీమ్స్ అయితే ప్లే చేశాను, స్నేహం గురించి ప్లే చేయలేకపోయాను అని ఇప్పుడు అనుకున్నా. బట్ ఏం పర్లేదు, ఈసారి ఖచ్చితంగా మనం స్నేహం పాటలు అయితే ప్లే చేసుకుందాం. ఇప్పుడైతే మాత్రం ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్లు అయితే మెసేజ్లు పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అసలు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారా లేదా ఇవన్నీ చూసేద్దాం. కేదర్ వీరేష్ రాజోల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కుసుమ అమ్మటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే సిరిగిరి హరికృష్ణ అనమాట నంజాల డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంజయ ప్రదటూరు కడప జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అచ్యుత విశ్వనాథ్ అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎవరు సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా యశ్వంత్ కుమార్ నుండి అంటున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అక్క అంటున్నారు. ఓకే, కానీ ఎక్కడి నుంచి ఏంటి ఆన్సర్ అవేమీ పంపించలేదనమాట. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హాయ్ అండి అంటున్నారు. క్వశ్చన్ ఏంటి అంటే గనక మనంలో ఉంటాను వనంలో ఉండను, ఓకే జాజిలో ఉంటాను జామలో ఉండను, లిల్లీలో ఉంటాను వల్లిలో ఉండను, నేనెవర్ని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి అని చెప్తాను. మీరు కూడా పంపిస్తూనే ఉన్నారు, మరి ఇంకా ఎవరు పంపించారు అనేది చూసేద్దాం. నమస్కారం అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్ కూడా మీరు కరెక్టే పంపించేశారు అనుకుంటున్నాను. ఓకే, ఇంతకీ అసలు కరెక్ట్ పంపించారా లేదా అంటే కనుక పంపిలేదు, బట్ ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక ఓకే ఎగ్జాక్ట్లీ మొత్తం మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత మధ్యలో మీ ఆన్సర్ అలా కలిసిపోయిందనమాట. ఎనీవే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే గోర్లకొందొడ్డి నుంచి అనమాట పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ కూడా అనమాట. ఇంతకీ ఆన్సర్ ఎక్కడ, నో ఆన్సర్. అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొదటూరు నుంచి అనమాట కృష్ణ సంతోష్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చిత్యాల రామకృష్ణ శ్రీదేవి వీళ్ళందరూ కరీమాబాద్ వరంగల్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం, చాలా బాగున్నాయండి రుదమిక్ గా. అండ్ ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ అలాగే మనోహర్ లీలావతి వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, కప్పలదొడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ముద్దునూరు కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్.

హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్క వీళ్ళందరూ అనమాట. ఆన్సర్ తెలియలేదనుకుంటా. ఏం పని లేదు, అందరికీ అన్ని తెలియాలని లేదు, తెలుసుకోండి చక్కగా తెలియని వాటికి. అలాగే వేటపాలెం నుంచి వేటపాలెం దగ్గర రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆన్సర్ కూడా నేనే చెప్పేస్తున్నాను. అండ్ ఇంతకీ ఉరవకుండా నుండి ఈశ్వరయ్య గారు మీరు మళ్ళీ రాంగ్ ఆన్సర్ పంపించారు. సరే, మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, అలాగే ఆన్సర్ ఏంటి అంటే కనుక, మనంలో ఉంటాను వనంలో ఉండను, జాజిలో ఉంటాను జామలో ఉండను, లిల్లీలో ఉంటాను వల్లిలో ఉండను అనే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే గనక మజిలీ అనమాట. సో మజిలీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతో పాటు మీ అందరి కోసం మరి మజిలీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మజిలీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తూ ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ కి కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, Voice of the Nation.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ಚದುವುತ್ತುನ್ನದಿ ಎಂ ವಿನತಿ. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్పై ప్రయాణించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో నెట్ జీరో అండ్ హెల్తీ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పచ్చదనం పర్యావరణానికి ఏయూ క్యాంపస్ ఆదర్శంగా మారాలని సూచించారు. ఏయూకు 450 ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెట్టాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు లోక్ భవన్ లో ఆవరణలో ఎర్ర జామ మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు పర్యావరణ క్షీణతను తగ్గించడానికి చర్యలను వేగవంతం చేయడంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయ ఆవరణలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తన తల్లి పేరిట ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క అనే నినాదం ప్రజా ఉద్యమాన్ని సృష్టించిందని అన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూళ్ళలో ఈరోజు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అందజేశారు. గ్రామానికి చెందిన 950 మంది రైతులకు పాసు పుస్తకాలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. రీసర్వే నిర్వహించి తప్పులు లేకుండా రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ ఎంతో కీలకమని, పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరమని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేణుగుంట సమీపంలో తుడ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నిర్వహించిన అనంత అరణ్య కార్యక్రమంలో భాగంగా దర్శి నియోజకవర్గంలో ఆయన మొక్కలు నాటడంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల సమస్యలను గ్రామ స్థాయిలోనే గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమం ఈ రోజు కురుపం మండలం వత్తాడ గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి గ్రామ సభల్లో పాల్గొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

నమో వెంకటేష మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఇంటర్ అయిపోతున్నాం. ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఒకే హీరో అనమాట. మరి ఎవరి సాంగ్స్ ప్లే చేయబోతున్నాను అంటే ఆల్రెడీ ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, వెంకటేష్ అనమాట. విక్టరీ వెంకటేష్ యాక్ట్ చేసిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ముద్దుల ప్రియుడు, దాని తర్వాత ఘర్షణ, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్ యూన్ టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: PFM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మనము నోం వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఒకే హీరో అనమాట. వెంకటేష్ గారు యాక్ట్ చేసిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి వెంకీ మామ అంటారు, లేదంటే విక్టరీ వెంకటేష్ అంటారు. సో ఎలా పిలిచినా అంటే అందరి ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే వెంకటేష్ మూవీ అనగానే ఇక సూపర్ హిట్ అని చెప్పి డిసైడ్ అయిపోతారనమాట. సో ఇప్పుడు అప్పట్లో చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆ సాంగ్ అసలు ప్రతి ఒక్కళ్ళకి చాలా మనసుకి నచ్చి, కొన్ని కొన్ని పాటలు అంతే కదా వినడానికే కాదు మనసుకి హత్తుకుని ఇలా ఉంటాయన్నమాట. మరి అలాంటిదే ఈ సాంగ్ కూడా. నేను జస్ట్ మూవీ నేమ్ చెప్తే మీరు ఐడెంటిఫై చేసేయగలరు. కొన్ని సాంగ్స్ అయితే అలాగే ఉంటాయి. సుందరకాండ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత దృశ్యం మూవీ నుంచి, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేడియం టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: FM 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. ఇప్పుడైతే యాక్చువల్ గా ఇవాళ వివిధాల థీమ్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, ఇవాళ ఫ్రైడే కాబట్టి ఒకే హీరో అనమాట వెంకటేష్ యాక్ట్ చేసిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బాబు బంగారం, దాని తర్వాత బాడీ గార్డ్, దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఈ త్రీ సాంగ్స్ తో ఇవాళ వివిధ ప్రోగ్రామ్ కి కూడా సైనింగ్ ఆఫ్ అయితే చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి ఈ సాంగ్స్ వినండి. దాని తర్వాత ప్రతిరోజు అనమాట 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వస్తుంది కదా వెన్నెల, మీ అందరికీ తెలిసిందే, అది కూడా వినండి. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే అనమాట, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.

మానసిక ఆరోగ్య సమస్యలు లక్షణాలు ఏంటివి అని అడుగుతారా? సో కీప్ లిస్నింగ్ టు వినలవ్ చేతన్. మానసిక ఆరోగ్య సమస్యలు, దాని లక్షణాలు ఏమిటి? మానసిక పరమైన లేక ప్రవర్తనాపరమైన కలత, రుగ్మత అన్నది సంస్కారపరమైన విశ్వాసాలు, పద్ధతులు, నమ్మకాలు మరియు ఆదర్శాలకు విరుద్ధంగా ఉంటూ ఆలోచన ధోరణిలో, ప్రవృత్తిలో, మానసిక వ్యవస్థలో లేక ప్రవర్తనా సరళిలో సంభవించే గందరగోళ పరిస్థితి ద్వారా తెలుపబడుతుంది. చాలా సందర్భాలలో దీని లక్షణాలు దుఃఖం, మానసిక వ్యక్తిగత విధులలో కలిగే దుస్థితి, అంతరాయం, అడ్డంకులతో కూడుంటాయి. అర్థం చేసుకోవడంలో ఉండే సమస్యలు ఏంటంటే, ఏకాగ్రతను నిలుపుకోవడంలో ఇబ్బంది, అలాగే సులువుగా దృష్టి మరలిపోతూ ఉండడం, మనసును దేనిమీద లగ్నం చేయలేకపోవడం, సమాచారాన్ని జ్ఞాపకం ఉంచుకోలేకపోవడం, సమాచారాన్ని నెమ్మదిగా సంగ్రహించుకునే ప్రక్రియ లేక గందరగోళంలో పడ్డం, సమస్యలను చక్కబెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి రావడం, సంక్షిప్తంగా గూఢంగా ఆలోచించలేకపోవడం, ఆలోచనలు పరిగెడుతున్నట్లు గాని లేక నిస్సత్తువగా, స్తబ్దుగా, నెమ్మదిగా ఉన్నట్టు కనిపించడం, ఆలోచనలు అంతగా అర్థం లేకుండా ఒక విషయంపై నుండి మరొక దానివైపు ఉరుకులు వేస్తూ ఉండడం, లేదా శబ్ద ప్రయోగాలను చూస్తూ ఉండడం, బయట శక్తులతో ప్రభావితమవుతూ ఉన్నట్లుండే, అలాగే అసాధ్యమైన, అసంబంధమైన ఆలోచనలు. ప్రతి ఒక్కరికి శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. దీర్ఘకాలికంగా ఉండే శారీరక సమస్యలు కొన్నిసార్లు మెదడుపై ప్రభావం చూపుతాయి. అలాగే మానసిక అనారోగ్యం మనిషిని శారీరకంగా క్షీణింపజేస్తుంది. కనుక అటు శారీరకంగానూ ఇటు మానసికంగానూ దృఢంగా ఉండడం ఎవరికైనా అవసరం. మానసిక రోగం పేరు చెప్తే చాలు, అందరికీ భయం. పొరపాటున అలాంటి వ్యాధి సోకితే జబ్బు తీవ్రత కంటే ఎక్కువ తల్లడిల్లిపోతారు. అనేక ఇతర కారణాలతో పాటు సహనం లేకపోవడం రకరకాల మానసిక వ్యాధులకు దారితీస్తుంది. మరో సంగతి ఏమిటంటే, పని లేకపోవడం కూడా మానసిక వైకల్యానికి ప్రేరణ ఇస్తుంది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కల్పించిన సౌకర్యాలను సుఖంగా అనుభవించలేకపోతున్నారు. మానసిక ప్రశాంతత, ఆత్మసంతృప్తి అందని వస్తువులు అవుతున్నాయి. ప్రస్తుత సమాజంలో 70% మంది వత్తిళ్లతో సహజీవనం చేస్తున్నారు. అందులో 20% మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నారు. వీరిలో కొద్దిమంది మాత్రమే సలహాలు, చికిత్సలు పొంది మానసిక వ్యాధుల నుంచి బయటపడుతున్నారు. మానసిక వ్యాధులు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఆయా లక్షణాలను బట్టి వీటిని వైద్య పరిభాషలో డిప్రెషన్, యాంగ్జైటీ, యాంగ్జైటీ న్యూరోసిస్, బైపోలర్ డిసార్డర్, సోషల్ యాంగ్జైటీ డిసార్డర్, పానిక్ డిసార్డర్, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్, ఫోబియా, మేనియా, స్కిజోఫ్రీనియా, డెల్యూషనల్ డిసార్డర్, స్లీప్ డిసార్డర్, ఇన్సోమ్నియా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇల్యూషన్, అడిక్షన్ లాంటి మానసిక వ్యాధులుగా గుర్తిస్తారు. స్థూలంగా చెప్పాలంటే, మానసిక ఉద్రేకాలను నిగ్రహించుకోలేకపోవడమే రుగ్మతను తెచ్చిపెడుతుంది. బాహ్య పరిస్థితుల కారణం

కారణంగా ఎలాగైతే శారీరక ఆరోగ్యం ప్రభావితమవుతుందో మానసిక ఆరోగ్యం కూడా అదేవిధంగా ప్రభావితమవుతుంది. వాతావరణ కాలుష్యం, ప్రకృతి విపత్తులు, వైరస్ బ్యాక్టీరియాలు, వ్యాయామం లోపించడం, పౌష్టికాహార లోపం, వయసు పెరగటం వంటి అనేక అంశాలు మనిషి శారీరక ఆరోగ్య పరిస్థితులను నియంత్రించినట్టే సామాజికంగా వ్యక్తి ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఒత్తిడి, పోటీ, జీవితాశయాలను చేరుకోలేకపోవడం, వైఫల్యాలు వంటి అనేక అనుభవాలు, సామాజికంగా వ్యక్తి ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఒత్తిడి, పోటీ, జీవితాశయాలను చేరుకోలేకపోవడం, వైఫల్యాలు వంటి అనేక అనుభవాలు మానసిక ఆరోగ్య స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. మానసిక లోపాలు, బలహీనతలు, సమస్యలు, రుగ్మతలకు ప్రత్యేకించి ఒక కారణాన్ని చెప్పలేం. పలు అంశాల సమిష్టి ప్రభావం వల్ల పలు మానసిక సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అవి ముదిరి ఇలాంటి రుగ్మతలకు దారితీస్తూ ఉంటాయి. శారీరక, జన్యుపర, వంశానుగత అంశాలు కొన్నిసార్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పెరిగిన వాతావరణం, కుటుంబ పరిస్థితులు, చెడు స్నేహాలు కారణాలవుతూ ఉంటాయి. వృద్ధుల్లో వయసు కారణంగా వచ్చే అల్జైమర్స్, డిప్రెషన్, నిద్రలేమి, ఆందోళన, డిమెన్షియా వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మానసిక శారీరక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి కనుక ఒకదానికి చికిత్స తీసుకునేటప్పుడు రెండో దాన్ని కూడా తీసుకోవడం మంచిది. కొన్ని కాంప్లికేటెడ్ లేదా క్రానిక్ కేసులు నర్సింగ్ హోంలో చేరి డాక్టర్ నిరంతర పర్యవేక్షణలో చికిత్స జరిపిస్తే తగిన ఫలితం ఉంటుంది. మానసిక రోగులకు మందులతో పాటు మనోవేదన తగ్గించే చేయూత, ఆత్మీయత అవసరం. అందువల్ల ఆయా వ్యాధి లక్షణాలను, స్థాయిలను అనుసరించి ముందుగా కౌన్సిలింగ్, ఆ తర్వాత మందులతో చికిత్సలు నిర్వహిస్తారు. మానసిక అనారోగ్యాన్ని అశ్రద్ధ చేసినా, చికిత్స మధ్యలో ఆపేసినా పరిస్థితి మరింత అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. మానసిక ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తీసుకోవడం అన్ని విధాలా మంచిది. మన రోజువారీ ఆహారంలో కొద్ది మొత్తంలో ఆలివ్ ఆయిల్ కలిపి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉంచుతుంది. ముఖ్యంగా మెదడుకు రక్తంతో పాటు ఆక్సిజన్ ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తృణధాన్యాలతో పోషకాలు ఎక్కువ. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఉదయం పూట తృణధాన్యాలు పొడితో చేసిన జావ తీసుకుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. వీటిలో క్యాలరీలు కూడా తక్కువే. మెదడుకు మేలు జరుగుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా లభించే చేపల్ని తరచూ తీసుకోవాలి. ఇవి మెదడుకు మేలు చేసే సెలీనియాన్ని అందిస్తాయి. ఫలితంగా ఒత్తిడి దూరమవుతుంది. విద్యార్థులకు ఇవ్వడం వల్ల వారి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ లవ్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ బోత్ ద బాడీ అండ్ ద మైండ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద మూమెంట్. ఐ విల్ గెట్ బ్యాక్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. Till then, bye.

0: ఈ ప్రోగ్రాంపై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.
1: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 to 2026. It's a sixer. Akashavani.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. నిలయంలో సమయం సాయంత్రం 5 గంటలు. ఇప్పుడు మరి ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నాం. ఈ సాయంత్రం ప్రసారంలో ముందుగా చెమ్మ చెక్క చారడే స్మొగ్గ నాటకం వింటారు.
1: ఆకాశవాణి రేడియో నాటకోత్సవంలో భాగంగా చెమ్మ చెక్క చారడేసి మొగ్గ నాటకం. రచన శ్రీ కెబిఎస్ కుమార్. నిర్వహణ శ్రీ కెజే ఆనంద్ బాబు. సహకారం శ్రీ ఏ బాలకృష్ణ. ఇందులో కుమారి కెజే శ్రీదేవి శర్మ, ఆర్ మంజుల, శ్రీమతి ఎంఎస్ శకుంతల సుబ్రహ్మణ్యం, సర్వశ్రీ కె పురుషోత్తమరావు, ఎం గురుస్వామి, కుమార్ జీవి స్వామి, ఈ లింగేశ్వర గౌడ్ పాల్గొంటున్నారు. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ నాటకం.

0: ചമ്മചെക്ക
1: ചമ്മചെക്ക
0: ചാരടേസി മൊഗ്ഗ
1: ചാരടേസി മൊഗ്ഗ
0: ആ തപ്പു തപ്പു ചേരടേസി മൊഗ്ഗ അനുകൂടോ మా నాయనమ్మ మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళంతా ఇలాగే ఆడుకున్నారు. నీ చెప్పినట్టే చెప్పండి. చెమ్మ చెక్క
2: మిత్ర విన్నా వసే మిత్ర, అప్పుడే మొదలైంది పని పాట లేకుండా ఈ వేలప్పుడు ఏమిటి ఆటలు? వాళ్ళనైనా పనులు చేసుకొని అటు చిన్న పిల్ల కాదు, ఇటు పెద్ద పిల్ల కాదు, దీంతో వేగలేక చస్తున్నాను.
3: ఏమిటి వేగలేక చస్తున్నానంటున్నావు? ఎవరు వేయిస్తున్నారు నిన్ను? వేగరాదు, కమ్మగా ఉంటావు.
2: ఏడ్చినట్టే ఉంది ఈ టైంలో మీ సరస. అవును, మీరింకా పోలేదు?
3: ఇప్పుడప్పుడే పోతాను అనుకుంటున్నావా? అదేం కుదరదు. మిత్రవింద పెళ్లి చేయాలి, మనవణ్ణో మనవరాలను.
2: నేనన్నది అలా కాదండి.
3: ఎలా అన్నావో ఆ టైంలో చెప్తూ గాని
2: చాలండి. ఈడొచ్చిదే కూతురున్నా ఇంకా కొంటె బుద్ధులే. సరే కాని నేను పిలిస్తే వినిపించుకోవటం లేదు, కాని కాస్త మీరన్నా పిలవండి దాన్ని.

0: అమ్మా మిత్రా, మీ అమ్మ పిలుస్తుంది, ఒకసారి ఇలా వచ్చిపోమ్మా.
1: అలాగే నాన్న.
2: మళ్ళీ రేపాడుకుందాం, వస్తాను.
3: ఏమండి, ఎన్నో శుభకార్యాలు చేశారు, ఎంతమందికో మీ చేతుల మీదుగా వివాహాలు చేశారు, మరి మన అమ్మాయి?
0: దానికి ఇప్పుడే పెళ్ళేమిటే, చిన్నపిల్ల ఆడుకొని.
3: ప్రతి ఆడపిల్ల తన తల్లిదండ్రుల దృష్టిలో చిన్నపిల్లేనండి, కాని మనం లోకుల దృష్టితో చూడాలి.
0: మొదలయ్యింది సోది.
3: అంతేలేండి, నేనేం చెప్పినా మీకు సోదిలాగే వినిపిస్తుంది. వచ్చే నెలతో దానికి 18 ఏళ్ళు నిండుతాయి.
0: నువ్వు చెబుతున్నది దాని వయసు గురించి, నేను చెబుతున్నది దాని మనసు గురించి.
3: ఏమిటో, ఇంత వయసు వచ్చినా ఇంకా పిల్ల చేష్టలు, అమాయకత్వం పోలేదు. ఎలా బ్రతుకుతుందో నా పిచ్చి తల్లి.
0: ఓసి పిచ్చిదాన, ఇప్పుడు బాధ పెడితే ఏం ప్రయోజనం? మేనరికాలు చేసుకోవడం వల్ల ఇలాంటివి జరిగే అవకాశం ఉందని మన కాలంలో హెచ్చరించేవారు లేకపోయారు. సరే ఓకే, అలాగని జిగులు పడుతూ కూర్చుంటామేమిటి? నవ్వాలి నవ్వాలి అలివేలు, నవ్వాలి.
3: ఏమండి?
0: నవ్వాలి, నవ్వించాలి, నవ్వుతూ ఉంటే ఆనందించాలి. అందుకే నేనెప్పుడూ నవ్వుతాను, నవ్విస్తాను, నవ్వే వాళ్ళని చూసి ఆనందిస్తాను. నవ్వు 4 విధాల చేటు అంటారు, కానీ నేనేమంటానో తెలుసా? నవ్వు 4 విధాల చేవ. ఒక్క జీవితకాలంలో అనుభవించిన బాధల్ని కష్టాలని ఒక్క చిరునవ్వుతో ఎగరగొట్టి పారేయొచ్చు.
1: పిలిచావా నాన్నా?
0: అవునమ్మా. ఆడుకుంటున్నావా?
1: అవునన్నా.
0: ఇది ఆడుకునే టైం కాదమ్మా.
3: ఆడుకునే వయసు కూడా కాదని చెప్పండి.
1: అమ్మెప్పుడు ఇంతే నాన్నా, అసలు ఆమెకి ఏం తెలీదు. ఎప్పుడు ఆడుకున్నా సరే ఆడుకునే వయసు కాదని చెప్తుంది. అవును, ఆడుకునే టైము, పాడుకునే టైము, ఏడ్చే టైము, ఏడ్పించే టైము, ఇలా వేర్వేరుగా ఉంటాయి నాన్నా.
0: ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంటుందమ్మా.
1: మరి అయితే టీవీలోను రేడియోలోను వాళ్ళు పగలు కూడా ఆడుకుంటారు కదా, తప్పు కాదా?
3: సరే కాని లోపలికెళ్ళి కాళ్ళు మొహం కడుక్కొని
0: ఎందుకే మధ్యలో తుంచేస్తావు?
3: మరి లేకపోతే మీ తండ్రి కూతుళ్ళ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసేసరికి సూర్యుడు పడమటికొస్తాడు.
0: చూసావా అమ్మా, మీ అమ్మ నాకు వాగుడు కాయా అని పరోక్షంగా బిరుదు ఇచ్చేసింది. సరే ఏం చేస్తాం, భరించక కాదు కాదు, ధరించక తప్పదు కదా. ఆ కండువా నా మొహం తగిలి అలా బయటికి వెళ్ళొస్తాను.
1: అలాగే నాన్నా.
0: అమ్మాయికి ఏదైనా చెప్పేటప్పుడు అలా అడ్డు రాకు అలివేలు, నొచ్చుకుంటుంది.
3: ఎందుకు నొచ్చుకుంటుంది? అయినా దాంతో అంత వివరంగా చెప్పాల్సిన అవసరం ఏమిటి? రా అంటే రావాలి, పో అంటే పోవాలి, అంతే. వసే మిత్రా. నాన్నగారు కండువా కదా అడిగారు.
1: అవును. ఏ
3: దొరికిందిగా, భుజం మీద వేసుకుని ఇంకా దేనికోసమో వెతుకుతున్నామేమిటి?
1: అబ్బ ఉండమ్మా, అన్నిటికి తొందరే నీకు. కండువా దొరికితే సరా, అగ్గిపెట్టు దొరకొద్దు.
0: అగ్గిపెట్టు దేనికమ్మా?
1: నువ్వేగా కండువా నీ మొహాన్ తగలేమన్నావు.
4: పది, 20, 30, 40, 50, 100, ఈ 100 కూడా కలిపితే మొత్తం 200. అవును, లెక్క ప్రకారం 300 మిగిలాలి కదా. యాండి యాండోయ్, ఏం చేస్తున్నారు?
5: వంట చేయడం పూర్తయింది. అనవసరంగా గిన్నెలన్నీ మురిగ్గా పడుంటేను తోముతున్నా.
4: తర్వాత తోముకోవచ్చు, ముందులా రండి.
5: అలాగే.
4: ధరలు అసలే మండిపోతున్నాయి, కాస్తన్నా పొదుపు చేయకపోతే ఎలా? గట్టిగా చెప్పాలి.
5: పని మీద ఉన్నప్పుడే పిలుస్తావు, ఏ ఇక్కడ ఏమైనా కొంపలు అంటుకున్నాయా?
4: నీకసలు బుద్ధి ఉందా?
5: బుద్ధి లేదు, జ్ఞానము లేదు. ఆ రెంటిలో ఏ ఒక్కటున్నా ఆనాడు నువ్వు నా మెళ్ళో తాళి కట్టుండేదానివి కాదు. నేనిలా వంట చాకరీ, ఇంటి చాకరీ చేస్తూ అంట్ల విధవలా పడుండేవాణ్ణి కాను.
4: అవన్నీ ఇప్పుడెందుకు గాని?
5: కడుపు మండిపోతోంది, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? పెళ్లి కాకముందు కులపతిని, ఇప్పుడో వ్యాకులపతిని అయిపోయాను. కర్మ, ఇదంతా నా కర్మ.
4: ఎవరి కర్మకెవరు కర్తలు?
5: ఇంకెవరు, నేనే.
4: అలా అన్నారు, బాగుంది.
5: మరేమంటాను, అయినా నిన్నని ఏం లాభంలే. మనిద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టి మంత్రాలు చదివిన ఆ పరబ్రహ్మ శాస్త్రిని అనాలి. వెతుకుతున్నా వెతుకుతున్నా ఎప్పుడో ఒకప్పుడు దొరక

0: పోతాడా నిలదీసి అడక్కపోతానా? ఏమయ్యా శాస్త్రి, నన్ను ఇలా అభాసుపాలు చేయడానికి నీకు మనసెలా ఒప్పింది అని చెప్పి బోరున ఏడవకపోతే నా పేరు వ్యాకులపతే కాదు. అయ్య బాబోయ్, ఏమిటలా చూస్తున్నావు?
1: ఏమిటి కదా, ఇందాకటి నుంచి చూస్తున్నాను. మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు, స్వాగతమా?
0: స్వాగతము నా బొంద రెండూను. నీకు భార్యనయ్యాగా, ఇహ నాకు మిగిలింది గతాలు స్వాగతాలే.
1: మీరు స్వాగతం మాట్లాడుకున్నా మీ బొంద మాట్లాడుకున్నా నాకు అభ్యంతరం లేదు, గాని మధ్యలో మా సంస్థ పేరెందుకు వచ్చింది అని.
0: మీకో సంస్థ కూడానా? దాని పేరు నేను కొనిగానా? ఎప్పుడు?
1: మన పెళ్లిలో రభస చేసిన అమ్మాయిలందరూ మా సంస్థ మెంబర్లే తెలుసా. ఇందాక మీ మాటల్లో అదే, మీ స్వాగతంలో అభాసు అన్న పదం నాకు స్పష్టంగా వినిపించింది.
0: వినిపిస్తే
1: మా సంస్థ పేరు అదేగా.
0: అదన్న మాట కథ భలే బాగుంది. ఆహా, ఓహో, ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుంది. మా ఆవిడ ఓ సంస్థలో మెంబరు, దాని పేరు అభాసు.
1: ఏమిటా గెంతులు?
0: ఆనందం రూపాయి, పట్టలేని ఆనందం.
1: నా పేరు రూపాదేవి, రూపాని పిలవండి.
0: పిలుస్తాను. పక్కింటి వాళ్ళని, ఆ పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, వెనకింటి వాళ్ళని అందరినీ పిలిచి
1: చెప్పండి.
0: చెబుతాను, చెబుతాను.
1: మూడు ముళ్లలో మొదటి గుడి వెయ్యగానే మంత్రం ఆపి రహస్యంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కట్నం 100,000 రూపాయలిస్తేనే మావాడు మీ పిల్లమెళ్ళో మిగిలిన 2 ముళ్ళు వేస్తాడు, లేకపోతే లేదు అని మా నాన్న పేచీ పెట్టాడు. అప్పుడు కొందరమ్మాయిలు లేచి మా నాన్నకు నాకు ఇంత గడ్డి పెట్టి నా మెళ్ళో ఆ పిల్ల చేత బలవంతంగా పసుపు కొమ్ము కట్టించారు. ఇది కథ అని చెప్పండి.
0: అలా ఎందుకు చెబుతాను? మా ఆవిడ మెంబర్గా ఉన్న సంస్థ పేరు అభాసట, చూశారా ఎంత బాగుందో అని చెబుతాను. అందరూ పగలబడి నవ్వుతారు.
1: మీరు పప్పులో కాలేసినందుకు.
0: అదెలా వీలవుతుంది? పప్పు కిచెన్ లో ఉంది, నేనేమో ఇక్కడున్నాను.
1: పేలని జోకు చల్లని రూపాయి లాంటిది చీవారు.
0: అదేమిటి, ఎంచక్క శ్రీవారు అని పిలవలేవు?
1: కట్నం అడగకుండా పెళ్లాడిన వాడు శ్రీవారు గాని మీరెలా అవుతారు? మీరు చీవారే.
0: సరే గాని రూపాయి, మీ ఆర్గనైజేషన్ లో మెదడు అనే పదార్థం ఉన్న వాళ్ళు ఒక్కరూ లేరా?
1: ఎందుకా డౌటు?
0: అభాసట అభాసు, అదేం పేరు? అసలు ఆ పదానికి అర్థం తెలుసా? పదాలకు అర్థం తెలియని వాళ్ళు కూడా మెంబర్లే.
1: ఆ అంటే అఖిల, భా అంటే భారత, సు అంటే సురభి, మొత్తం కలిపితే అఖిల భారత సురభి. అసలు సురభి అంటే అర్థం తెలుసా మీకు?
0: ఏమో నాకేం తెలుసు.
1: భూమి, తూర్పు దిక్కు అని మరో అర్థం కూడా ఉంది. అఖిల భారత భూమి అని, అఖిల భారతావనికి తూర్పు దిక్కు అని చెప్పుకోవచ్చు. ముద్దుగా అభాసు అని పిలుచుకుంటాం. స్త్రీజాతిని కించపరిచే మీలాంటి మగాళ్లను అభాసు పాలు చెయ్యడమే మా సంస్థ లక్ష్యం.
0: అలాగా వేశాన్ రూపాయి.
1: ఏమిటి?
0: పప్పులో కాలు.
1: ఇప్పుడు చెప్పులో కాలేసి వెళ్లి కూరగాయలు పట్టండి.
0: అలాగే, తప్పుతుందా?
1: అవును, ఇందాక మిమ్మల్ని ఎందుకో పిలిచాను. ఎందుకబ్బా?
0: ఏమో నాకేం తెలుసు, నువ్విలా పిలిచావు, నేనిలా వచ్చేశాను.
1: గుర్తొచ్చింది.
0: వచ్చింది.
1: పొదుపు చేసి ఈ నెలలో 300 మిగిలించాలని చెప్పాను. 200 ఉన్నాయేమిటి?
0: అదంతా నాకు తెలియదు. నాకు వంట చేయడం సరిగా రాదు, అస్సలు చేయను.
1: అలాగా రేపు అభాసు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉంది.
0: అయ్య బాబోయ్,
1: మీకు నోటీసు పంపిస్తాం.
0: ఏమని?
1: ఎదురు చెప్పకుండా వంట చేస్తూ అంట్లు తోముతూ సంవత్సరం పాటు గడిపేస్తే మన తొలి పెళ్లి రోజు నాడు మళ్లీ మన పెళ్లి జరుగుతుంది. అప్పుడు శాస్త్రోక్తంగా మీ చేత తాళి కట్టించుకుంటాను. ఇలా ఎదిరించారో?
0: ఏం జరుగుతుంది?
1: నోటీసు అందిన రోజు నుండి మళ్లీ సంవత్సరం పాటు మీకు శిక్ష తప్పదు.
0: అంటే మళ్లీ సంవత్సరం పాటు ఈ పసుపు కొమ్ముని మొయ్యాలా?
1: అంతేగా మరి.
0: ఆఫీసులో ఎవరైనా చూస్తారేమో అని చాలా ఇదిగా ఉంది రూపాయి.
1: మన పెళ్లికొచ్చిన మీ కొలీగ్స్ అందరూ చూశారుగా.
0: సగం పరువు అప్పుడే పోయిందనుకో, అయినా అప్పుడేదో అలా జరిగిపోయింది గాని ఆ తర్వాత మా ఆవిడ మెళ్ళో నేనే మంగళసూత్రం కట్టేశాను అని చెప్పేశాను. వాళ్ళు నమ్మేశారు. ఇప్పుడు దాచుకోలేక చస్తున్నాను. పొరపాటున ఎవరైనా నా మెళ్ళో ఈ పసుపు కొమ్ముని చూశారో అంతే సంగతులు. నీ కట్నం డబ్బు నీకు ఇచ్చేశాగా, అందుకని.
1: అందుకని తీసి కొయ్యకు తగిలించి వెళ్లడానికి ఇదేమన్నా రిస్ట్ వాచ్ అనుకున్నారా ఏమిటి? పసుపు కొమ్మండి, వేదమంత్రాల మధ్య

0: సరిగ్గా 2 మాసాల క్రిందట నేను మీ మెళ్ళో కట్టిన మంగళసూత్రం.
1: అప్పా గట్టిగా అనకు, ఎవరైనా వింటే
0: నమ్మిపోతారు. అంతేగా, నమ్మిన వాళ్ళెవరూ చెడిపోరండి. ఏమండి పప్పు?
1: నాకు తెలుసులే, వంటింట్లో పప్పుగాక చెప్పుంటుందా?
0: పప్పు గిన్నె పడిపోయిన చప్పుడొచ్చిందండి.
1: అలాగా ఏ పిల్లో కుక్కు అయి ఉంటుంది, ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం అవుతా.
2: ఆ ఇడ్లీ వడ దోశ పూరి పెసరెట్టు ఊతప్పం ఏం కావాలి సార్?
3: మంచినీళ్ళు.
2: ఆ తర్వాత
3: బిల్లు.
2: అదేంటి సార్? ఏమీ తీసుకోకుండానే?
3: అవును, ఏమీ తీసుకోలేదు కదూ. సరే
2: చెప్పండి సార్.
3: 50 గ్రాములు మల్లెపూలు పట్రా.
2: వాట్?
3: తాజాగా ఉండాలి సుమా.
2: వేడిగా వద్దు.
3: ఉంటే మరీ మంచిది.
2: ఆహా సార్, మనలో మాట, పూలెవరికి సార్?
3: నువ్వెప్పుడైనా ఇంటికి తీసుకెళ్లావా?
2: బోల్డ్ అన్ని సార్లు.
3: ఎవరి కోసం?
2: దేవుడి కోసం, లేదా మా చెల్లెలి కోసం.
3: అలాగా? నేను పక్కింటావుడ కోసం అడిగానులే. ఏమిటా అలా చూస్తావు? వెళ్ళి పట్రా.
2: వద్దు సార్, అనవసరంగా అలరైపోతుంది సార్. మీరు గొడవ పడటం, ఆనక తనులు తినటం నాకిష్టం లేదు సార్.
3: మరి లేకపోతే ఏమిటో, నువ్వు కూడా నన్ను ఆట పట్టించేంతటి వాడివయ్యావా?
2: సార్ చిన్న డౌట్.
3: అడుగు.
2: హోటల్కు వచ్చి మల్లెపూలు అడుగుతున్నారు. హోటల్లో మల్లెపూలు అమ్ముతారని ఊహించే మీతో మీ ఆవిడ గారు కాపురం ఎలా చేస్తున్నారు అని.
3: ఏమిటి ఇది, హోటలా?
2: నో డౌట్ సార్.
3: నువ్వు సర్వరా?
2: అవును, పేరు కూడా సర్వరాయుడు.
3: నేను నిన్ను మల్లెపూలు అడిగానా?
2: జీహా.
3: నాకు పెళ్ళయిందా?
2: యా, నాకు తెలియదు.
3: అయితే మా ఆవిడ ఇంట్లో లేదే, ఎక్కడికెళ్ళింది? ఇంతకీ నాకు పెళ్ళయిందా? అబ్బా నన్ను ఊరికే కన్ఫ్యూజ్ చెయ్యకయ్యా.
2: లాభం లేదు, ఒట్టి పరధ్యానం కేసులా ఉంది.
3: అరే నా పేరు నీకెలా తెలుసు?
2: మీ పేరు పరధ్యానమా? భలే బాగుంది సార్, అతికినట్టు సరిపోయింది. మీ అమ్మ నాన్నల్ని అభినందించాలి సార్.
3: ఎందుకు?
2: మీరున్న ఇప్పటి పరిస్థితిని ఎప్పుడో ఊహించి మీకు ఈ పేరు పెట్టినందుకు.
3: సరే గాని
2: నా ఉద్యోగం పోతుంది సార్.
3: ఎందుకు?
2: మీకేం కావాలో చెబితే తెచ్చి పెట్టి నా డ్యూటీ నేను చేసుకుంటాను సార్ అన్నట్టు ఇది హోటల్ సార్.
3: అలాగా? అయితే మాంచి
2: మాంచి
3: ప్యాంటు పీసులు చూపించబోయ్ అర్జెంటుగా.
4: ఎవరు? పరధ్యానమే నాయనా, పరధ్యానం.
3: ఎవరు మీరు?
4: వస్తున్నా వస్తున్నా, కాస్త కుర్చీ ముందుకు లాక్కో తల్లి, అవతలకెళ్ళాలి. సరే గాని ఎంత హోటల్ అయితే మాత్రం సర్వర్ విగ్రహాన్ని ఇలా కుర్చీల మధ్య పెడతారా ఎవరైనా?
3: ఇదండి.
4: ఏది ఏమైనా ఈ విగ్రహంలో జీవకళ ఉట్టి పడుతుందో. ఎవరు తయారు చేశారో గాని?
3: మీకింకో రహస్యం తెలీదు.
4: ఏమిటది?
3: ఫ్యాంటసీ చిత్రం చూస్తున్నట్టుంది.
4: అంటే?
3: ఈ విగ్రహం ఇంతసేపు నాతో మాట్లాడిందండి, మీరు గమనించలేదు?
4: నాకంత తీరిగెక్కడిది. పెళ్లిళ్ళు, పెళ్లి చూపులు, చావులు, శ్రాద్ధాలును తిరగలేక వస్తున్నాననుకో. అన్నట్టు నీకు మంచి పెళ్లి సంబంధం చూడమన్నావుగా పోయిన వారంలో.
3: నేనా? మీతో చెప్పానా? ఎవరికోసం?
4: ఏడ్చినట్టుంది, నీకోసమే.
3: అమ్మయ్యా, అయితే నీకు సారీ, నాకింకా పెళ్లి కాలేదన్నమాట. అదిగో నేను చెప్పలేదు, ఫ్యాంటసీ పిక్చరు, విగ్రహం మాట్లాడుతోంది.
4: కాదు, ఏడుస్తోంది. నువ్వు ఆపవే.
5: అయ్యా
4: ఆపవా? సరే చెప్పు.
5: మీరు చూడబోతే శాస్త్రుల వారిలా ఉన్నారు.
4: కనపడడం లేదు, పరబ్రహ్మ శాస్త్రిని.
5: పెళ్లిళ్ళు గట్రా చేయిస్తుంటారనుకుంటాను.
4: నీకు పెళ్ళయిందా చెప్పు, కాకపోతే చేసవతల మారేస్తాను.
5: ఈయన గారితో అరగంట, ఒక్క అరగంట మాట్లాడితే చాలు, పెళ్లి పందిట్లో తద్దిన మంత్రాలు చదివేయగలరు. జాగ్రత్త బాబోయ్.
4: అలాంటి ప్రమాదం లేదు గాని నువ్వు వెళ్ళి 2 గ్లాసులు చల్లని మంచినీళ్లు, 2 కప్పులు వేడి పాలు పట్రా.
5: అలాగే 2 గ్లాసులు వేడి నీళ్లు, 2 కప్పులు చల్లని పాలు తెస్తా. ఇప్పుడే తెస్తా, క్షణంలో తెస్తా. 2 గ్లాసులు వేడి నీళ్లు, 2 కప్పుల

0: చల్లని పాలు, చల్లని పాలు, వేడి నీళ్లు, చల్లని పాలు.
1: ఎందుకు అంతగా బాధపడిపోతున్నాడు?
2: తీరిగ్గా తర్వాత చెప్తాను గాని.
1: ఇప్పుడు ఎక్కడున్నావు?
2: అక్కడికే వస్తున్నా. అర్జెంటుగా ఓ 50 పారి.
1: ఎందుకు?
2: చెబుతాగా.
1: రూపాయలేనా?
2: మరి
1: నేనెందుకు ఇవ్వాలి?
2: మళ్ళీ మొదటికొచ్చావా?
1: అబ్బే, మొదటి నుండి ఇక్కడే కూర్చున్నా.
2: బాగా గుర్తు చేసుకో, వారం క్రితం నువ్వు మా ఇంటికి వచ్చావు. నిన్ను నువ్వు పరిచయం చేసుకున్నావు. నీ వయస్సు 26, గోత్రం ఫలానా అని, ఇంకా నీ వివరాలన్నీ చెప్పావు. కట్నం అక్కర్లేదని, పిల్ల మాత్రం రంభలా ఉండాలని, గుణవంతురాలై ఉండాలని అన్నావు. ఖర్చుల నిమిత్తం 100 రూపాయలు అడిగితే అడ్వాన్సుగా 50 ఇచ్చావు.
1: ఇప్పుడు గుర్తొచ్చింది, మీ పేరు పరబ్రహ్మ శాస్త్రి కదూ.
2: అమ్మయ్యా, ఇప్పుడు దారిలో పడ్డావు. ఏది 50?
1: ఇందా
2: ఇదిగో 15 పైసలు.
1: ఇవి దేనికి?
2: నిజాయితీ అని దీన్ని అంటారు. నువ్వు ఖర్చులకు గాని ఇచ్చిన మొత్తం పైకం 100లోంచి ఖర్చులు పోగా మిగిలిందన్నమాట. సరే గాని, బోల్డెంత మందిని కలిశానయ్యి, నీ గురించి అన్నీ చెప్పాను, కొన్ని ఊళ్ళకి ఉత్తరాలు రాశాను, జవాబులు కూడా వచ్చేశాయి.
1: ఏమన్నారు?
2: కన్యాశుల్కం ఇచ్చినా సరే నీకెవడు పిల్లని ఇవ్వనన్నాడు. అయి వేడి పాలు వచ్చేశాయి, తాగు. అబ్బాయి మన్మథనామ సంవత్సరంలో పుట్టాడు, దివ్యంగా ఉంది. సన్యాసిగాడు, లగ్నం మిథునం కాబట్టి మంచి దాంపత్యానికి తగినవాడే అవుతాడు. పుష్యమీ నక్షత్రం కాబట్టి భార్యాపిల్లల్ని బ్రహ్మాండంగా పోషించుకోగలుగుతాడు. తిథి ఎప్పుడు?
3: మీరేదో గొప్ప గొప్ప సంబంధాలు కుదురుస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారనుకుంటున్నాను. ఇదా మీరు చేస్తున్న నిర్వాకం.
2: నేనేం చేశాను?
3: నేను మాట్లాడుతున్నది ఇప్పటి విషయం కాదు, 2 మాసాల క్రితం మీరు చేసిన ఒక పెళ్లి గురించి.
2: వ్యాకులపతి గురించేనా నువ్వు మాట్లాడుతున్నది?
3: అవును. అందరూ చూస్తుండగా పెళ్లి పందిట్లో అమ్మాయి చేత అబ్బాయికి పశువు కొమ్ము కట్టించారట. ఆ గొడవలది మీకెందుకండి? మీరక్కడ పురోహితులు.
2: ఇక్కడ నువ్వు విషయం మర్చిపోతున్నావు. పురోహితుణ్ణి కాకముందు నుండి నేను మనిషిని. నాకు మనసుంది, నాకు ఆడపిల్లంది. పెళ్లి చూపుల నాడు పిల్ల నచ్చిందని చెప్పి, నిశ్చితార్థం నాడు కట్నం వద్దని కూసి, పెళ్లి పీటల మీద ఏకంగా 100,000 కావాలంటే ఎలా?
3: అంత కఠినంగా మాట్లాడారా?
2: ఆ పెళ్లి కూతురు అదేదో సంస్థలో మెంబరట. వాళ్ళంతా పెళ్లికొచ్చారు. పెళ్లి కొడుకు తండ్రి షర్టు పట్టుకున్నారు. నేను చేసిందల్లా ఒక్కటి, అప్పటి సన్నివేశానికి తగినట్టుగా మంత్రాలు మార్చడం.
1: అవును, ఇదంతా నీకు ఎలా తెలుసు?
3: ఆ దంపతులు ఇటీవలే మన కాలనీలో చేరారు.
1: అలాగా?
3: ఉదయం ఆ కుర్రాడు మార్కెట్కెళ్తూ మన ఇంట్లోంచి బయటకెళ్తున్న మిమ్మల్ని చూశాట. మీ ఇల్లు ఇదా పిన్నిగారు అంటూ వచ్చాడు.
2: మార్కెట్ అంటే గుర్తొచ్చింది. ఉదయం సర్వనామం ఇంటికెళ్ళాలి, గుర్తు చెయ్యి.
3: ఏ, మళ్ళీ ఏదైనా మతలవా?
2: చూడు అలివేలు, లౌక్యంతో 4 రాళ్లు సంపాదించవచ్చు గాని బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టే పనెన్నడు చేయడి పరబ్రహ్మశాస్త్రి, గుర్తుంచుకో.
3: మరి కూరగాయలమ్మే సర్వనామంతో మీకేం పని?
2: కూరగాయలమ్మే వాళ్ళిళ్లలో శుభకార్యాలు జరగవాయేమిటి? వాడేదో నాటకాల కంపెనీ ఓపెన్ చేయబోతున్నాట, అందుకని.
4: నానా నానా.
2: ఏమిటమ్మా?
4: ఇవాళ నేను గొప్ప పని చేశాను తెలుసా?
2: అలాగా, ఏమిటమ్మా అది?
3: ఏం చేసావే?
4: నువ్వుండమ్మా, నీకేం తెలీదు.
2: అవునమ్మా, దానికి ఏం తెలియదు. ఒట్టి ముద్దు రాచెప్పు, నువ్వు చెప్పు.
4: మన ఇంట్లో మధ్యాహ్నం చేసినవి 10 పూరీలు మిగిలిపోయాయిగా.
2: అవును, పొద్దున టిఫిన్ కి లేకుండా అన్ని ఇప్పుడే తినేశావా? మరి
4: ఒక్కో పూరి మీద ఒక్కోటి పెట్టేశా.
2: ఏమిటి?
4: కలరా ఉండా.
3: అయ్యో అయ్యో అయ్యో, అదేం పని?
4: చూన్నా అమ్మ, ప్రతిదానికి తప్పుడుతుంది. మొన్న నువ్వే చెప్పలేదు?
3: ఏమిటి, పూరీల మీద కలరా ఉండలు పెట్టాలని నేను చెప్పానా?
4: మొన్న బట్టలు బీరువాలో జిట్టలు పడ్డాయని మధ్యలో అక్కడక్కడ నువ్వే కలరా ఉండలు పెట్టావు. అప్పుడేమన్నావు? కలరా ఉండలు వేస్తే పురుగులు చేరవన్నావు. అన్నావా లేదా?
3: అన్నాను.
4: హాయ్, చూసావా నాన్న, అమ్మ ఒప్పేసుకుంది. మరి వాళ్ళ

0: వంటింటి బీరువాలో పూరిల చుట్టూ బోల్డ్ అని పురుగులు కనిపించాయి. పెట్టేశాను తప్ప.
1: ఏమండి
2: ఊరుకోవాలి, వేలు తప్పేం లేదమ్మా. కానీ దుస్తులు వేరు, పూరీలు వేరు కదా.
0: అవును,
2: పూరీలు తినుబండారాలు కదా.
0: అవును,
2: తినుబండారాల మీద పురుగులు చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరే ఉన్నాయి. అంతేకాని వాటి మీద పురుగుల మందులు కలరాగుండలు వేయకూడదు. తెలిసిందా?
0: తెలిసింది నాన్న. అయ్యయ్యో.
2: ఏమిటమ్మా?
0: అమ్మ కాదు, నేనే మధురా చెప్పను. గొప్ప పని చేశానని గొంతులేశాను, తప్పని చేశానన్నమాట.
2: మరేం పర్వాలేదులే, వెళ్ళి పడుకో. అలివేలు, ఉదయాన్నే వాటిని బయట పారేయి.

0: బ్రహ్మ
1: పిలిచావానాయనా?
0: అబ్బే లేదు, పరబ్రహ్మ పరమేశ్వర
1: ఇక్కడే ఉన్నాయనా?
0: ఎవడుండమన్నాడు? పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ.
1: వినిపించడం లేదా నాయన?
0: కొత్తిగా లేదు. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద.
1: మళ్ళీ అడుగుతున్నాను, పిలిచావా నాయన?
0: పిలిచిన వాళ్లే రాలేదు. నువ్వెవడివయ్యా బాబు?
1: శాస్త్రిని. మాట్లాడితే పరబ్రహ్మ శాస్త్రిని, ఇంకా మాట్లాడితే పరబ్రహ్మ పరమేశ్వర శాస్త్రిని, మరీ మాట్లాడితే పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ శాస్త్రిని, అసలు మాట్లాడకపోయినా పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద శాస్త్రిని.
0: మీరా నమస్కారం.
1: కారం, నీ వాలకము నీ గది వాలకము చూస్తుంటే ఏదో ప్రారంభోత్సవంలా ఉంది. మరో కూరగాయల దుకాణం తెరుస్తున్నావా ఏమిటి? అయినా ప్రారంభోత్సవం అనే తతంగం ఉన్నప్పుడు పురోహితుడు అనే పదార్థం ఉండాలనే జ్ఞానం లేదు.
0: పొరపాటేననుకోండి, ఏదో మధ్యాహ్నం పూట ఖాళీయే కదా, టైం ఎందుకు వేస్ట్ చేయాలని?
1: నాటక సమాజం పెట్టావన్నమాట. అవును, కార్యక్రమానికి ఒకరూ హాజరు కాలేదేమిటి?
0: అవును స్వామి, అదే నాకు అర్థం కావడం లేదు. అందరినీ పిలిచాను.
1: హీరోయిన్ ని పిలిచావా?
0: రానంది.
1: అదన్నమాట కథ. ఎందుకు రానందిట?
0: కిరాయి ఇవ్వాలట.
1: నాటకం కాదుగా.
0: ప్రారంభోత్సవం అయినా సరే కిరాయిచ్చి తీరాల్సిందేనని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది.
1: నీ నాటక సమాజం 3 నాటకాలు 6 డ్రామాలుగా వర్ధిల్లే ఉపాయం నేను చెప్తాను, చెప్పనా?
0: ఆ పని చేయండి స్వామి, చచ్చి నీ కడుపున పుడతాను.
1: నువ్వు రేపు పొద్దుటే మీ హీరోయిన్ ఇంటికి వెళ్ళు.
0: నేనా? దానింటిక చచ్చినా వెళ్ళను.
1: చూడరా అబ్బాయి, నాటక రంగంలో రాణించాలనుకుంటున్నవాడివి, పంతాలకి పట్టింపులకి పోతే ఎలా?
0: అంతేనంటారా? సరే అలాగే వెళ్తాను. వెళ్ళి
1: ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ స్త్రీలకి 30% రిజర్వేషన్ ని అమలు పరుస్తుందిగా.
0: దానికి దీనికి సంబంధం ఏమిటి స్వామి?
1: చెప్పేది వినరా బడుద్దాయ్, ఆ విషయం స్పష్టంగా చెప్పి ఆ స్ఫూర్తితో మా నాటక సమాజంలో నా భార్యని హీరోయిన్ గా పరిచయం చేయాలనుకుంటున్నాను అని చెప్పు. చెప్పులు కూడా వేసుకోకుండా నీ వెంట బయలుదేరకపోతే చూడు.
0: నిజంగా మీరు చెప్పినట్టే గనక జరిగితే?
1: జరిగి తీరుతుంది. ఎందుకంటే చాలా మంది స్త్రీలు పోటీ విషయానికి వస్తే పట్టుదలకిపోతారు. రేపు పొద్దున మీ ఆవిడ తనకి పోటీ హీరోయిన్ అయి కూర్చుంటుందేమోనన్న భయంతో వణుకు పుట్టదు ఈవిడికి.
0: ధన్యోస్మి శాస్త్రి గారు, ధన్యోస్మి. ఏవి మీ కాళ్ళిలా పారేయండి.
1: శుభం భూయాత్. అయ్యి బాబాయ్, ఇలా కొత్తగా దీవించేసేనేమిటి? ఓహో, వచ్చే ముందు రేడియోలో సంస్కృత పరిచయం విన్నాను కదా.
2: పతి గారు, కులపతి గారు, వ్యాకులపతి గారు.
3: ఓహో, మీరా పరధ్యానం గారు? ఏమిటి ఇలా దయచేశారు?
2: ఏదో చెప్పాలని వచ్చానండి. కానీ అవును, మీరు వంటింట్లో నిల్చుని వంట చేస్తున్నారేమిటి?
3: అదే, మరేం లేదండి, రోజు బాత్రూంలోనే చేసేవాణ్ణి. ఇవాళే కాస్త వెరైటీగా ఉంటుందని వంటింట్లో చేస్తున్నాను.
2: అలాగా?
3: మరేనండి, తమ ఆగమనానికి కారణం తెలుసుకోవచ్చా?
2: ఏదో చెప్పాలని వచ్చానండి. కానీ అవును, హాల్లో ఆవిడ ఎవరో కూర్చుని తీరిగ్గా నవల చదువుకుంటున్నారు. అబ్బే మరేం లేదు, ఎక్కడో చూసినట్టుంటేను.
3: భార్య దుంపదేగా, ప్రతిరోజు చూస్తుంటావు, అది నా భార్య అని తెలియదు. ఆవిడ ఆవిడ అమ్మో, నిజం చెప్పేస్తే పెళ్ళాం ఇంట్లో ఉండగా వంట నువ్వెందుకు చేస్తున్నావని అడగడు కదా.
2: ఏమిటి ఆలోచిస్తున్నారు, మీకు గుర్తు రావడం లేదా?
3: అదేం లేదు గాని, ఆవిడ మా బంధువులమ్మాయిలండి.
2: అలాగా?
3: సరే గాని, కాస్త కాఫీ తాగుతారా?
2: ఇస్తే ఎందుకు తాగను.
3: పరధ్యానం గారు, దయచేసి మీరు వచ్చిన పని ఏమిటో చెబితే

0: అవతల నాకు బోలెడంత పనుంది.
1: ఏదో చెప్పాలని వచ్చానండి, కానీ
2: ఏమిటి?
1: అవును, మీ బంధువులమ్మాయి మిమ్మల్ని ఏమండి అని పిలుస్తున్నారేమిటి? అయ్యయ్యో, వ్యాకులపతి గారు గ్లాసుతో సహా కింద పడిపోయారేమిటి? మూర్ఛరోగమా? ఇంతకీ నేనెందుకొచ్చినట్టు? ఏమిటో, అంతా అయోమయంగా ఉంది.
3: అబ్బాసు, రూలంటే రూలే కాబట్టి తప్పదు గాని, మీరంటే నాకు ప్రేమేనండి. ఎందుకంటే వంట చక్కగా చేయడం నేర్చుకున్నారు.
0: ఎంత ప్రేమ ఉంటే ఏం లాభం? అన్ని పనులు నేనే చెయ్యాలంటావు, ఒక్కటి కూడా నువ్వు చెయ్యనే చెయ్యవు
3: అన్నట్టు. ఏమండి,
0: ఏంటి
3: ముచ్చటగా ఉంది, ఈవేళ నేను బేరం చేయనా?
0: అలాగే, ఇక్కడొద్దు, అక్కడికి వెళ్దాం. మన కాలనీలో సర్వనామం లేడు.
3: ఎవరు?
0: అదే, ఆ మధ్య నాటకాల కంపెనీ పెట్టి ఈ మధ్య రెండు నాటకాలు ఆడేశాడు. అదిగో చెవిగోసిన మేకలు అరుస్తున్నాడుగా, అక్కడికి పద.
4: ఏమిటమ్మాలేదు కానీ ఏమిటా?
3: సరే గాని, ఎలా ఇస్తున్నావయ్యా బెండకాయలు?
4: 40 రూపాయలమ్మా.
3: ఉన్నది మేమిద్దరం, పైగా వంట చేయడంలో మా వారు ఎంతో పొదుపు పాటిస్తారయ్యా.
0: రూపాయి,
3: ఇందులో తప్పేముంది? నిజమేగా చెప్పాను.
0: సరదాగా
3: అప్పుడప్పుడు నేను చేస్తుంటాను. అసలు మా వారు వంట చేయాల్సిన పరిస్థితులు ఎలా వచ్చాయి అంటే, బెండకాయలు 40 అన్నావు కదూ, 10 కేజీలు తీసుకుని మేమేం చేస్తాం గాని, 1/2 కేజీ ఇవ్వు చాలు. మై గాడ్, ఏమయ్యా అమ్మే బేరమేనా? వద్దులే, ఆ ములక్కాడ ముక్కలు ఎలా ఇస్తావు?
0: ఇదో సర్వనామం, ఇదేం బాగోలేదు. ఏదో మా కాలనీలో ఉంటున్నావు కదా అని వస్తే
4: నేనేమన్నానండి?
0: నా భార్యని పేరు పెట్టి పిలుస్తావా? ఎన్ని గుండెలు?
4: నేనెప్పుడు పిలిచానండి బాబు? ఆవిడేదో అడిగారు, రూపాయి అన్నారంతే.
0: అదిగో మళ్ళీ మరోసారి అన్నావంటే మర్యాద దక్కదంతే.
4: ఏం చేస్తావయ్యా నువ్వు?
0: నాలిక చీరేస్తాను. చేసిన ఒక్క వెధవ పనికి మా ఆవిడతో పసుపు కొమ్ము కట్టించుకుని ఉండొచ్చు, అంత మాత్రాన చచ్చుదద్దామని అనుకున్నావా?
4: చచ్చుదద్దమ్మవో పుచ్చు పెద్దమ్మో నాకేం తెలుసు.
0: ఏమిటి, చెట్టంత మనిషిని అంత మాట అంటావా?
3: అతడితో మనకేమిటండి?
0: నన్ను పుచ్చొంకాయ అంటావా?
4: ఉరుగుబడిన బెండకాయ అంటారు.
0: మళ్ళీ అనో చూద్దాం.
4: మళ్ళీ అంటారు, మర్యాదగా చెట్టుదులు. నేనొక్క బిజిల్ వేశానంటే మార్కెట్ మొత్తం వేసేస్తుంది. జాగ్రత్త, నిన్ను ములక్కాడ ముక్కల్లో కలిగి మిరియాల చారులు వేసుకుంటారా?
5: ఆగండి ఆగండి ఆగండి ఆగండి. ఏమిటిది, మార్కెటా చేపల మార్కెటా?
0: నువ్వా, నిన్నెవడు పలకరించాడు? నీ దాని నువ్వు పోవయ్యా.
4: మా శాస్త్రి గారిని పట్టుకుని అన్ని మాటలు అంటావా? చూడు నిన్నేం చేస్తాడు.
5: సర్వనామం, ఊరుకో ఊరుకో. ఏమిటి ఆవేశం, ఏం జరిగిందో నువ్వైనా చెప్పమ్మా.
0: ఏం జరిగిందా? గొడవ జరిగింది చాలా.
3: ఏమండి, మన శాస్త్రి గారండి అలా తీసేసినట్టు మాట్లాడతారే?
0: నీకు మీ అభాస్కు అనుకూలంగా మంత్రాలు చదివి పద్ధతికి విరుద్ధంగా పెళ్లి చేసిన వాడు మన శాస్త్రి ఎలా అవుతాడు? మీ శాస్త్రి అను.
5: సర్లే ఓయ్, ఇప్పుడు అంతా ఎందుకు గాని?
4: మీరొక్క నిమిషం అలా పక్కన నుండి శాస్త్రి గారు, వీడు అంతు చూస్తాను.
5: సర్వనామం,
4: ఆనాటి మీ ఐడియా వల్ల ఈవాళ మా నాటక సమాజం లేత బెండకాయల నవనవలాడిపోతుంది. అలాంటి మిమ్మల్ని సొలకం చేసి మాట్లాడతాడా?
5: సబ్జెక్టు దారి మడుతోంది సర్వనామం, విషయం అదే, గొడవకి మూల కారణం చెప్పండి.
3: ములక్కాడ ముక్కలు ఎలా ఇస్తావని అడిగానండి.
4: రూపాయి అని మర్యాదగా చెప్పానండి.
0: అదిగో మళ్ళీ 1 రూపాయి అని చెప్పలేవు.
5: ఆగండి ఆగండి, ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇదిగో అబ్బాయి.
0: అబ్బాయి ఏమిటి? నా పేరు వ్యాకులపతి, సారీ కులపతి.
5: నువ్వు నిజంగా వ్యాకులపతివేనో? నువ్వు నీ భార్యను ముద్దుగా రూపాయి అని పిలుచుకుంటావని, ఆ పదాన్ని ఎవ్వరు ఉపయోగించకూడదంటే ఎలా?
4: అలాగా అదన్నమాట కథ.
3: అయినా ములక్కాడ ముక్క రూపాయి ఏమిటండి బాబు, మరి దారుణంగా లేదు?
5: ఇవాళ సరుకు దిగలేదట, అందుకని నిన్నటివే ముక్కలు చేసి

0: ఒక్కోటి రూపాయి అమ్ముతున్నారు. సరే సరే, గొడవ సర్దు అడిగిందిగా, ఇక పదండి.
1: ఏదైనా మాట్లాడండి. అవును, మీరు నిజంగా మాట్లాడడం లేదా, లేక మీరు మాట్లాడుతున్నా నాకు వినిపించడం లేదా?
2: అవమానం, దుర్భర అవమానం.
1: ఎవరికి, ఎవరి వల్ల?
2: నాకే, శాస్త్రి వల్ల.
1: ఏ శాస్త్రి?
2: పరబ్రహ్మ శాస్త్రి.
1: ఎవరాయనా?
2: నీకేదైనా యాక్సిడెంట్ జరిగి తలకి బలమైన గాయం అయి ఉంటే బాగుండేది.
1: ఎందుకు?
2: చిన్నప్పుడు ఎప్పుడో నీకు ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. అప్పుడు నీ మెదడు అదిరి కదిలి తల్ల కిందులు అయి ఉంటుంది. ఇప్పుడు మరో యాక్సిడెంట్ జరిగిందనుకో, టక్కున సర్దుకుంటుంది. నా మాట విని లారో బస్సో వేగంగా వస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఎదురెళ్ళు.
1: అలాగే. ఎవరో శాస్త్రి గారన్నావుగా, అడ్రస్ చెప్పు, మంచి ముహూర్తం పెట్టమంటాను.
2: బుద్ధి గడ్డి తిని నీ దగ్గరకు వచ్చానయ్యా.
1: గడ్డి పశువులకే చాలడం లేదట, ఎంచక్క అన్నం తినమని చెప్పు.
2: ఇదో పరధ్యానం, బుర్ర కాస్త విదిలించి నేను చెప్పేది వింటావా లేదా?
1: అలాగే.
2: నీకు పెళ్లి సంబంధం చూడమంటే మతిమరుపు పరధ్యానం ఎక్కువని, పిల్లనివ్వడానికెవ్వరూ ముందుకు రావడం లేదని నీ మొహం మీదే నిష్కర్షగా చెప్పేసి నిన్ను కూడా అవమానించిన పరబ్రహ్మ శాస్త్రి గురించయ్యా నేను చెబుతున్నది.
1: ఓ, ఆ శాస్త్రి గారా?
2: ఆ, అతడిపై నీ కసీ కోపం లేవు?
1: ఎందుకు? పాపం అతనొట్టి అమాయకుడు.
2: కాదు, మాయకుడు.
1: అదేం కాదు, అమాయకుడే, నిజాయితీ పరుడు కూడా. అదే మరో శాస్త్రి గారైతే 15 పైసలో పావలో మిగిలిందని తిరిగిచ్చేస్తాడా తీసుకున్న డబ్బులోంచి? అతడు కక్కుర్తి మనిషి కాడు కాబట్టే నాకెవ్వడూ పిల్లనివ్వనన్న విషయం నిర్మోహమాటంగా చెప్పేశాడు. అమ్మయ్యా, నువ్వు చెప్పినట్టు బుర్ర విదిలిస్తే ఫలితం బావుంటుందిలా ఉందే. సరేగాని ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నావు?
2: అతన్ని అన్పాపులర్ చెయ్యాలో.
1: శాస్త్రి గారు నీకేం ద్రోహం చేశారు?
2: మా పెళ్లిలో నా భార్య నాకు తాళి కట్టిందయ్యా. ఈ పెద్ద మనిషి మంత్రాలు చదివి మరీ కట్టించాడు.
1: అలాగా?
2: ప్రపంచ వింతలాంటి వార్త చెబితే అలా చప్పగా కొట్టిపారేస్తావేమిటి?
1: కొంపదీసి నీ భార్య అభాసు ఆర్గనైజేషన్ మెంబరా?
2: అవును, నీకెలా తెలుసు?
1: ఆ సంస్థ ఫౌండరు మా అక్కయ్యేగా.
2: ఏడ్చినట్టే ఉంది, పోయి పోయి నీ దగ్గరికే వచ్చాను, వస్తా.
1: ఆగు వ్యాకులపతి, కాస్త టీ తాగి వెడుదు గాని.
2: అలాగే. ఇవాళ్ళకి మా పెళ్ళై సరిగ్గా 6 నెలలైంది. అభాసు రూలు ప్రకారం మొదటి యానివర్సరీ డే నాడు మంగళవాద్యాల క్యాసెట్టు పెట్టి ఎంచక్క మా రూపాయి మెళ్ళో 3 ముళ్ళు వేయొచ్చు. నా మెళ్ళోని భారం తొలగిపోతుంది. అంతవరకు కళ్ళు మూసుకొని గడిపేయడమా లేక?
1: ఇందటి
2: థ్యాంక్స్. అబ్బా, ఇదేమిటోయ్, నువ్విచ్చింది టీయా పప్పుచారా?
1: ఎందుకలా అనిపించింది? అడ్డడ్డే, పంచదారకు బదులు ఉప్పేసినట్టున్నాను. సారీ, ఇలా ఇవ్వు, మళ్ళీ తెస్తాను.
2: అలాగే. వీడొట్టి మతిమరుపు విధవ కదా, వీణ్ణడ్డం పెట్టుకుని ఆ శాస్త్రిగాడిపై లాఘవంగా దెబ్బ కొడదామనుకుంటే వీడేమో వాడొట్టి అమాయకుడు అంటున్నాడు. కాలనీలోని మిగతా వాళ్లలో ఎవరిని కదిపినా డేంజర్ అయిపోతుంది. ఒక రకంగా వీడు కూడా డేంజరే, ఎందుకంటే వీళ్ళక్కయ్యా. లాభం లేదు, ఈ 6 నెలలు పెళ్ళానికి పెళ్ళంగా బతక్క తప్పదురా వ్యాకులపతి.
1: కింద పంచదార వేసిన కాఫీ.
2: డబుల్ థ్యాంక్స్. కాఫీ కాదు, చాయ్ దివ్యంగా ఉంది. అయితే ఫైనల్గా నువ్వు చెప్పేదేమిటి పరధ్యానం? శాస్త్రి గారు వట్టి అమాయకులు అంతేనా?
1: శాస్త్రి గారా? ఏ శాస్త్రి గారు?
3: మీరొట్టి ఛాందసులండి.
0: ఆ మాట

0: నువ్వు ఇప్పుడనేది ఏమిటి? ఎవరో ఎప్పుడో అనేశారు, ఇంతకీ ఇప్పుడు ఏమైందిట?
1: ఎవరైనా వధువుకి వరుడికి పేరు బలాలు చూస్తారు, సొంత ఇల్లు కట్టుకునే వాళ్లకి వాస్తు బలాలు చూసి చెబుతారు.
0: ఓ అదే, ఉదయం వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించాను, అదేగాని ఏడుపు?
1: వాళ్ళేదో అద్దె ఇంట్లో చేరాలనుకున్నారు, వాస్తు ప్రకారం బాగుందా అని అడగడానికి వచ్చారు. ఆ ఇంటి దిక్కులకి మూలలకి ఆ దంపతుల పేర్లకి ముడిపెట్టి మరో ఇల్లు చూసుకోండి అని చెప్పి పంపించే బదులు అలాంటిది ఏమైనా ఉంటే శాంతి చేయించుకోమని చెప్పొచ్చుగా.
0: తప్పైపోయిందే, సరేనా, ఈసారి నుండి నువ్వు చెప్పినట్టే చేస్తాను.
1: ఏమండి, నా బాధ మీకు అర్థం కాదండి. ఈ నెలలో ముహూర్తాలు లేవు, అప్పుడే 10 రోజులు గడిచిపోయాయి. ఇంట్లో చూస్తే వెచ్చాలు నిండుకున్నాయి, అక్కడికి ఎంతో పొదుపుగా వాడుకుంటూ వస్తున్నాను. ఎక్కడికని సర్దుకోమంటారు చెప్పండి.
0: అలివేరు, ఈ వాస్తు, జాతకాలు, నక్షత్రాలు, ముహూర్తాలు, బలాలు ఇవన్నీ నిజాలని చెబుతుంది శాస్త్రం. మూఢనమ్మకాలంటుంది సామాన్య శాస్త్రం. కొందరు నమ్ముతున్నారు, కొందరు కొట్టిపారేస్తున్నారు. వాళ్ళు సుఖంగానే ఉన్నారు, వీళ్ళు సుఖంగానే ఉన్నారు. నమ్మిన వాళ్ళు సందేహాలు తీర్చుకోవడం కోసం మన దగ్గరికి వస్తారు. వాళ్ళ నమ్మకాన్ని గౌరవించడం మన బాధ్యత. నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నానని నేను నమ్మిన నాడే నేను కడుపు నిండా తినగలను, ఆరోగ్యంగా ఉండగలను. వెచ్చాలు నిండుకున్నాయన్నావు కదా, ఇందా 200. ఆషాఢాలు, అధిక మాసాలు, మౌఢ్యాలు శుభకార్యాలకు పనికి రాకపోవచ్చును, గాని చావడానికేం కాదుగా.
1: ఏమండి,
0: ఆలయం వీధిలో ఎవరో పోయారు, శ్మశానం నుండే వస్తున్నాను, గంట తర్వాత సర్వనామం వస్తానన్నాడు, కావలసినవి తెప్పించు అన్నట్టు అమ్మాయి ఏది కనిపించలేదు. మిత్రమైందా?
1: లేదండి, శివాలయానికి వెళ్ళింది, మండలం పాటు నేనే ప్రదక్షిణలు చేయమన్నాను. ఆ కాస్త పుణ్యమైనా తాని రాతను మారుస్తుందేమోనని ఆశ.
2: ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ డే, మీరు తప్పక రావాలి.
3: అంతేకాదు, మా పెళ్లి మీరే జరిపించాలి.
0: అలాగేనమ్మా, అదేమిటోయ్, నా పేరెత్తేనే రుసరుసలాడిపోయేవాడివి, ఆ కోపమంతా ఏమైంది?
2: అదంతా గతం శాస్త్రి గారు.
4: ఏమండి?
0: రాయా పలద్యానం, రా.
4: ఇక్కడేదో పెళ్లి జరుగుతుందని విన్నాను, ఆ ఛాయలు ఏమీ కనిపించడం లేదే.
3: పెళ్లి శాస్త్రి గారింట్లో కాదండి, ఇవాళ నాకు మా వారికి మా ఇంట్లో సంప్రదాయబద్ధంగా వివాహం జరగబోతోంది. కూర్చోండి, అందరం కలిసి వెళ్దాం.
4: ఇది శాస్త్రి గారిల్లా? ఏ శాస్త్రి గారు?
0: నేనేనోయ్.
4: మీరా? ఇది వరలో ఎక్కడో చూసినట్టుందే.
0: మీ నాన్నగారి పెళ్లి చేయించింది నేనేగా, అప్పుడు చూసింటో. అలివేలు, కాఫీలు పట్టరా. ఎక్కడా ఇది?
5: కాఫీలేగా, నేను తెస్తున్నాలే నాన్న.
0: జాగ్రత్త అమ్మా, మీ అమ్మ ఏం చేస్తుంది? ఒసే అలివేలు, అమ్మాయిగా పంపిస్తున్నావేంటి?
1: ముచ్చట పడిపోతుందండి, నేనేం చెయ్యను.
5: ఏం నాన్న, నేనేం చిన్న పిల్లనా, కాఫీలు తేలేను.
0: అవునవును, తెచ్చేసావుగా.
5: తలా ఒక్కటి తీసుకోండి.
0: తప్పమ్మా, అలా అనొచ్చా?
5: నువ్వుండు నాన్న, నీకేం తెలీదు.
4: ఇంతకీ ఇది కాఫీయేనా అండి?
0: అందుకు సందేహమా?
4: మేమంతా ఇప్పుడు మీ ఇంటికి కదా వచ్చాం.
0: అవును,
4: మరి కాఫీ మీరిస్తున్నారేమిటి?
0: సారిపోయింది అమ్మా. మిత్ర, ఏమిటమ్మా? మిత్ర,
5: కళ్ళు కళ్ళు తిరుగుతున్నాయి నాన్న.
3: మిత్ర,
0: అమ్మా, అలివేలు, అలివేలు, అమ్మా రూపాదేవి లోనికి తీసుకెళ్ళమ్మా.
1: చెప్పు చెప్పు, ఏం మొదలెష్టపుదానా, ఎవడు వాడు?
5: అబ్బా, ఎందుకే అలా కొడతావు?
1: కొట్టడం కాదే, చంపేయాలి నిన్ను.
0: అలివేలు,
1: ఇప్పుడు కూడా దాన్ని వెనికేసుకరండి, ఇప్పుడు కూడా దాన్ని క్షమించండి. ఎందుకో తెలుసా, అమాయకురాలండి అది, ఒట్టి అమాయకురాలు. మొహాన కండువా తగలేయమంటే అగ్గిపెట్టె కోసం వెతుకుతుంది, పూరీలపై పురుగులు చేరుతున్నాయని కలరా ఉండలు పెడుతుంది అది.

0: అమ్మాయికురాలండి.
1: ఎందుకు నాన్న, అమ్మ ఏడుస్తుంది.
2: అమ్మ ఏడుస్తుంది.
1: అమ్మకేం తెలీదు.
2: అమ్మా మిత్ర, ఒకనాడు నువ్వు అడిగే గుర్తుందో, ఆడుకునే టైము, పాడుకునే టైము, ఏడ్చే టైము, ఏడిపించే టైము ఇలా వేర్వేరుగా ఉంటాయా నాన్న అని. ఏడ్చే టైము, ఏడిపించే టైము ఇదేనమ్మా.
3: శాస్త్రి గారు
0: ఇంకా చూస్తారేమిటి, ఎవడో వాడు అడగండి, చెప్పకపోతే నాలుగు తగిలించండి. అదే నిజం చెబుతుంది.
2: అమ్మా మిత్ర, అమాయకురాలివని మరింత అల్లారు ముద్దుగా పెంచాను. నా పరువు తీయకమ్మా, ఆ కుర్రాడు ఎవరో చెప్పమ్మా.
1: ఏ కుర్రాడు?
2: అదే నిన్ను స్థితికి తెచ్చిన కుర్రాడు.
1: ఇప్పుడు నాకేమైంది, బాగున్నాగా? కాకపోతే పావు గంట క్రితం డోక్కున్నాను అంతే. ఇంతకు ముందు ఎన్నిసార్లు డోక్కోలేదు?
2: ఇది వేరమ్మా. చెప్పమ్మా, నా బంగారు తల్లి గారు.
1: అమ్మా, 41 రోజులు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి రమ్మందిగా. అప్పుడు అప్పుడు
0: అప్పుడు
1: ఎందుకు అలా కసురుకుంటావు? నాన్నడితే చెప్తున్నాగా.
2: నువ్వు ఊరుకోవాలి వేలు. చెప్పమ్మా.
1: ఓ కుర్రాడు పలకరించాడు.
2: ఎవరమ్మా?
1: రోజు పలకరించేవాడు. నేను పలకరించేదాన్ని, రోజు మాట్లాడేవాడు. నేను మాట్లాడేదాన్ని. ఓ రోజు
3: శాస్త్రి గారు,
2: అమ్మా
3: మేము వెళ్ళొస్తాం.
2: లేదమ్మా, మీరుండాలి. యాకులపతి, నువ్వు కూడా పరధ్యానం, నువ్వు కూడా ఇవాళ కథ అటో ఇటో తేలిపోవాలి. దయచేసి కాసేపు భోపికి పట్టండి. అమ్మా రూపాదేవి, ఒకవేళ నేను ఏదైనా అవదలుచుకుంటే ఇవాళ మీ పెళ్లి చేశాకేనమ్మా.
3: శాస్త్రి గారు,
2: దయచేసి కాసేపు చెప్పమ్మా. ఓ రోజు
1: గుళ్ళో ఎవ్వరూ లేరు. అవి ఇవి మాట్లాడుకుంటూ గుడి వెనక్కి వెళ్ళాం. నువ్వు రోజు చెమ్మచంక ఆడతావు కదా, అందుకంటే మంచి ఆట చెబుతాను, ఆడుకుందామా అని అడిగాడు. ఓ అన్నాను.
2: అలివేలు, ఊరుకోమన్నారా? చెప్పమ్మా చెప్పమ్మా.
1: ఆ తర్వాతే ఉంది, ఆడుకున్నావు.
2: ఎవడమ్మా వాడు?
1: చెప్పను. చెప్పొద్దన్నాడు.
2: నేను అడుగుతున్నాను, చెప్పమ్మా.
1: చెప్పన్నానా?
0: ఎందుకు చెప్పమే ముదలిష్టముదానా? నా కడుపున చెడ పుట్టావు కదే, పాపిస్తిరానా?
1: అమ్మా ఎందుకే కొడతావు?
3: అలివేలమ్మ గారు, శాస్త్రి గారు ఓర్పుతో వ్యవహరిస్తున్నారు, మీరేమో ఆవేశపడుతున్నారు.
0: అవునమ్మా, నేను కొడుతున్నాను, నేను కొడుతున్నాను మీకే. ప్రేక్షకుల్లా చూసి, శ్రోతలుగా విని న్యాయమూర్తుల్లా తీర్పు ఇవ్వగలరు మీరు. కానీ నేను తల్లినమ్మా, కన్న తల్లిని.
4: ఇలాంటి పరిస్థితుల్లో
5: అది అది ఏమిటబ్బా? అది
3: ఓర్పు.
5: ఓర్పు ముఖ్యం.
4: మీరు కన్నతల్లే కావచ్చు, కానీ వారు కూడా కన్నతండ్రే కదా.
1: అమ్మ నన్ను కొట్టింది. ఆ విషయం చెప్దాం అనుకుంటే నన్ను మాట్లాడినివ్రే. ఇలా చెయ్యని మీరే చెప్తారు, చెయ్యొద్దని మీరే చెప్తారు. ఎలా చచ్చేది? అలాగేలే, ఆ చెట్టు ఎక్కుందో చెప్పు.
0: అది కూడా నేనే చెప్పాలా?
2: ఏమిటా మాటలు, నోరు మూస్తావలేదా? మిత్ర, నువ్వు ఇలా రామ్మా.
1: నువ్వే చెప్పు నాన్న, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలని మీరే చెప్పలేదు. ఆ కుర్రాడు నాకంటే పెద్దవాడు, తన పేరు చెప్పొద్దన్నాడు. చెప్పను, చెప్పనంటే చెప్పనంటే.
2: మా పాఠాలు బాకే అప్ప చెప్తున్నావా తల్లి? అలాగేనమ్మా అలాగే. ఎందరివో పెళ్లిళ్ళు చేశాను,

0: ఎందరివో తగవులు తీర్చాను, ఎన్నో సమస్యల్ని నా సమస్యలుగా భావించి పరిష్కరించాను, ఎందరివో కన్నీళ్లు తుడిచాను, నవ్వుతూ త్రుళ్ళుతూ సంసార సగటాన్ని ఇంతకాలము నల్లేరుపై నడిపించాను. కానీ ఇవాళ ఒక్కసారిగా అది తల్లకిందులైంది. ఈ అసమర్థపు శాస్త్రిని అందరూ ఏలగించుకోండి, చీవాట్లు పెట్టండి, రాళ్లతో కొట్టండి.
1: శాస్త్రి గారు,
0: భగవాన్ ఏ జన్మలో ఏ తప్పు చేశారని నాకు శిక్ష, ఏ పాపం చేశానని ఇలా తల వంచుకునేలా చేశావయ్యా, అది తల వంచుకునేలా చేశావు.
2: ఏ జన్మలోనో చేసిన దానికి అనుభవించాల్సిన పండేదండి, ఈ జన్మదే చాలు. పెళ్లి మంత్రాలు తారుమారు చేసి ఆడదానితో మగవాడి మెళ్ళ మంగళసూత్రం కట్టించారు, బాధపడ్డ వాళ్ళ ముసురు ఊరికే పోదండి.
3: అబ్బే, అలాంటిదేం లేదమ్మా, నేను అలా ఎన్నడూ అనుకోలేదు.
4: అనుకోలేదు, ఒక్క క్షణం ఉండు, బుర్ర విదిలిస్తాను. ఆ గుర్తొచ్చింది శాస్త్రి గారు, దీనికంతా కారణం వ్యాకులపతే.
3: ఓర్నాయనో, ఇదెక్కడి నిందా?
4: ఇప్పుడు ఇంకా బాగా గుర్తొచ్చింది శాస్త్రి గారు. ఓ రోజు నా దగ్గరకొచ్చి శాస్త్రి గారిని అన్పాపులర్ చెయ్యాలి, కోఆపరేట్ చెయ్యి అని అడిగాడండి పెద్ద మనిషి.
3: ఓర్నీ దుంపదెగా,
4: నేనేమో కాదు పొమ్మన్నాను.
3: ఓర్నాయనో, ఇదెక్కడి గొడవరా బాబు. అయినా పరధ్యానం, ఇప్పుడు చెప్పిన మాట 5 నిమిషాల తర్వాత గుర్తుండి చావదు నీకు, ఇదొక్కటే గుర్తుండి చచ్చిందా?
4: బుర్ర విదిలించాగా
5: అంటే పరధ్యానం చెప్పింది నిజమేనన్నమాట. ఏమండే?
3: లేదు రూపాయి, నీ మీదొట్టు. ఇప్పటికే ఒక నేరం చేసి 1 సంవత్సరం పాటు శిక్ష అనుభవించిన నేను ఇంత ఘోర నేరం చేయగలనా? నువ్వే చెప్పు.
5: నేను కాదు చెప్పాల్సింది, మిత్రవింద.
3: అలాగే అమ్మా, మిత్రవింద అమ్మ తల్లి, నువ్వే చెప్పమ్మా. ఏ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూశానో గాని ఇంత పెద్ద నీలాపనిందా? అమ్మో అమ్మా, ఒక బలహీనమైన క్షణంలో మీ నాన్నగారి మీద పగ తీర్చుకోవాలనుకున్న మాట వాస్తవమే, కాని అది తాత్కాలికమే. చెప్పమ్మా, శివాలయం దగ్గర నిన్ను కలుసుకున్న కుర్రాణ్ణి నేనా? నా బుజ్జి కదూ, చెప్పు తల్లి.
6: అబద్ధం చెప్పకూడదని మా నాన్న చెప్పాడు.
3: నిజమే చెప్పు తల్లి.
6: నన్ను శివాలయం దగ్గర కలుసుకున్న కుర్రాడు.
5: చెప్పమ్మా.
0: చెప్పు తల్లి, నా గుండెలు మండిపోతున్నాయి.
2: త్వరగా చెప్పమే తల్లి, ఎందుకు ఇలా అందరిని కాల్చుకుతీసావు?
6: కులపతన్నయ్యా కాడచ్చు.
3: అమ్మయ్యా, నా బంగారు తల్లి.
2: మరి వాడెవడో చెప్పి చేస్తావా, నన్నే చావమంటావా?
6: నన్ను చావమన్నావుగా, నేనే పోతాలే, పోతాన్లే, చచ్చిపోతాన్లే, పోతున్నా, పోతున్నాలే.
0: అలివేలు, అలివేలు.
2: ఏమిటండి
0: కాస్త ఓపిక పట్టాలి, కాసేపు ఉంటే అదే చెబుతుంది.
2: అది చెప్పదండి, అమాయకత్వం ఒక్కోసారి ఎంత మొండితనానికి దారి తీస్తుందో తొలిసారిగా తెలుసుకున్నానండి.
0: బాబు వ్యాకులపతి, నాయన పరధ్యానం, దయచేసి ఈ పూట ఎక్కడికి వెళ్ళకండి. మీరందరూ ఉన్నందుకేనయ్యా మా ప్రాణాలు ఇంకా పోలేదు. లేకపోతే
3: బాధపడకండి శాస్త్రి గారు, అలాగే ఎక్కడికి వెళ్ళదు.
6: అమ్మా వచ్చేసా.
2: అమ్మా
0: ఏమైందమ్మా?
2: అమ్మా
0: ఏమైందమ్మా?
6: అమ్మ తినమందిగా తినేసా.
2: అమ్మా
0: ఎంత పని చేసావమ్మా, ఈ సమాజం నన్ను వెలివేసిన నేను నిన్ను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానమ్మా. అమ్మా ఎందుకు ఇలా చేశావమ్మా?
2: పాపిస్తుంది, నిన్ను అనరాని మాటలు అన్నాను.

0: తప్పు చేసావని దండించానే గాని నువ్వు చావాలని కాదు, నిన్ను చంపుకోవాలని కాదమ్మా. ఎంత పని చేసావు తల్లి.
1: అమ్మా కళ్ళు తిరుగుతున్నాయే, కడుపులో ఎట్లాగో ఉంది.
2: పడిపోతుంది, పట్టుకోండి.
1: అమ్మా
0: చెప్పమ్మా, ఏ కావాలి చెప్పమ్మా.
1: నువ్వు కొడతావు అయినా ఒక్కసారి నా పాట వినాలనుందే.
0: ఏ పాట అమ్మా?
1: చెమ్మ చెక్క
0: అమ్మా,
1: చారడేసి మొగ్గ. మరి మీరు పాడరే?
3: చరణి మొగ్గ అట్లు పోయంగ అరగించంగ ముత్యా.
4: అమ్మాయ్యా వచ్చేశాను.
2: పరధ్యానం
4: ఇక్కడేదో జరుగుతుంటే అవసరం ఉంటుందేమోనని డాక్టర్ని వెంటబెట్టుకొచ్చాను. బయట కూర్చున్నాడు.
5: పర్వాలేదే, బుర్ర విదిలించినట్టున్నావు. అయినా పేషెంట్ హాల్లో ఉంటే డాక్టర్ బయట ఏం చేస్తాడు?
4: అయితే ఇప్పుడెలా?
5: ఎలా ఏమిటి నీ బొంద, ఇక్కడికి రమ్మను.
4: అవును నిజమే, డాక్టర్ గారు ఇక్కడికి రండి.
2: నువ్వు ఆనాడు హోటల్లో విగ్రహంలా నిల్చుండిపోయిన సర్వర్వి కావు.
6: పేరు సర్వారాయుడు, వృత్తి సర్వర్. కానీ నేను డాక్టర్ని కారణం ఎవరు చెప్పారు?
2: అంటే
6: ఎంఏ పిహెచ్డి, ఉద్యోగం దొరక్క సరదాగా సర్వర్ పని చేస్తున్నాను.
5: ఓర్ని దుంపదేగా, పరధ్యానం అన్న పేరు సార్థకం చేసుకున్నావు కదయ్యా. పేషెంట్ చూసే డాక్టర్ని పట్టుకురావాయా మగడా అంటే పుస్తకాలు చూసే డాక్టర్ని పట్టుకొచ్చావా?
6: తప్పకోండి, కాస్త గాలాడనివ్వండి. అరే ఈ అమ్మాయా?
7: హాయ్.
2: అమ్మా మిత్ర.
8: మిత్ర
7: నేను ఇంకా చచ్చిపోలేదు నాన్నా.
8: అమ్మా
7: మాట్లాడకుండా పడుకుంటే చచ్చిపోతానేమోనని అలా పడుకుండిపోయాను. మీ మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయిగా. చెప్పనా? ఆ కుర్రాడు ఇత్తడే నాన్నా.
2: ఏమయ్యా నీకు ఇది న్యాయంగా ఉందా? అమ్మాయి అమాయక రాలని ఇంత దారుణం చేస్తా?
6: మీ అమ్మాయి అమాయకత్వమే నన్ను ఆకర్షించింది శాస్త్రి గారు.
8: అయితే మాత్రం పెద్దవాళ్లం ఉన్నాం, మాతో మాట మాత్రమేనా చెప్పకుండా ముందడుగు వేస్తారా, తప్పటడుగు వేస్తారా?
6: అది మాత్రం తప్పే, అందుకు నన్ను క్షమించండి.
5: క్షమలు శిక్షలు తర్వాత, ముందు అమ్మాయి సంగతి చూడండి.
2: అవును బాబు, అమ్మాయి గన్నేరు పప్పు తినేసింది, వెంటనే డాక్టర్ను పిలవాలి.
9: ఆగండి ఆగండి ఒక్క మాట. మిత్రా,
7: ఓయ్
9: నువ్వు విశ్వనాథం గారింటికి వెళ్ళావా? విశ్వనాథం గారింటికి వెళ్ళావా?
7: విశ్వనాథం గారింటికి. ఏ
9: అయితే ఏ డాక్టర్ అవసరం లేదు.
7: అంటే
9: గన్నేరు చెట్టు ఉండేది విశ్వనాథం గారింట్లో, విశ్వనాథం గారింట్లో ఉన్నది బాదం చెట్టు, సో మిత్రవింద తిన్నది బాదం పప్పు.
8: ఎంత గండం గడిచింది నా తల్లి, ఒక్క అక్షరం తేడా ఇవాళ నీ ప్రాణం కాపాడింది.
2: నేనెవరికి ఏ ద్రోహం చేయలేదని ఆ భగవంతుడే రుజువు చేశాడు బాబు. నీ కులం ఏదని, గోత్రం ఏదని, సంప్రదాయం ఏదని అడగను. నా కూతురు మెళ్ళో తాళికట్టు బాబు, మేం కోరేదదే.
6: శివాలయం పూజారి గణపతి శాస్త్రి గారు మా నాన్నగారండి.
2: వారిని నువ్వు మా గణపతి గారి కొడుకు పెట్రా?
6: నా పేరు సర్వారాయ శాస్త్రి.
8: చాలా సంతోషం బాబు.
5: మనం అందరం ముందుగా మన పరధ్యానం గారిని అభినందించాలండి.
4: నేనేం చేశాను?
5: ఏం చేశావా?
9: డాక్టర్ గారిని డాక్టర్ని సమయానికి తీసుకొచ్చి
5: కథని సుఖాంతం చేసేశావు. అన్నట్టు మా కథ.
10: మంగళవాద్యాల క్యాసెట్ రెడీగా పెట్టుకుని ఓ గంటలో తయారైపోండి, మేమందరం మీ ఇంటికి వస్తాం. బాబు సర్వరాయుడు లోపలికి రానాయనా, కాళ్ళు కడుక్కుందు గాని. ఇవాళ మంచి రోజు, మీ నాన్నగారితో నేను మాట్లాడతాను.
6: అలాగేనండి.
11: రేడియో నాటకోత్సవంలో భాగంగా మీరింతవరకు చెమ్మచెక్క

0: చారడేసి మొగ్గ నాటకం విన్నారు. రచన శ్రీ కేబిఎస్ కుమార్. ఇందులో మిత్రవింద కుమారి కేజే శ్రీదేవి శర్మ, రూపాదేవి ఆర్ మంజుల, అలివేలమ్మ శ్రీమతి ఎంఎస్ శకుంతల సుబ్రహ్మణ్యం, పరబ్రహ్మశాస్త్రి సర్వశ్రీ కె పురుషోత్తమరావు, పరధ్యానం ఎం గురుస్వామి, వ్యాకులపతి కుమార్, సర్వనామం జీవి స్వామి, సర్వరాయుడు ఈ లింగేశ్వర గౌడ్. నిర్వహణ శ్రీ కెజే ఆనంద్ బాబు, సహకారం శ్రీ ఏ బాలకృష్ణ. ఈ నాటకం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు చెమ్మచెక్క చారడేసి మొగ్గ నాటకం విన్నారు.

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. అనంతరం అభిరుచి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన గురించి జూపాడు బంగ్లా ఏఈఓ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ, మార్కెట్ ధరలు, జానపద గీతాలు వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సౌజన్యంతో కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: मुखान मोटीमला
3: सही बोल
2: गज्जा बबला
3: सही बोल
2: नडुबोल कामरा
3: सही बोल
2: బురద పుల్లా
3: సైబాల్
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: ఇక రాత్రి 8 గంటలకు జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ రవీనాథ్ బృందం ఆలపించిన జానపద గేయాలుంటాయి. 8:15 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో. 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి.

0: This afternoon, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said Dr. Jaishankar will hold talks with his Nepalese counterpart tomorrow. And in hockey, India has beat Pakistan 5-3 in the semi-final of the Men's Under-18 Asia Cup 2026 in Kagamigahara, Japan today to set up a title clash against Japan. And that is the end.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంటు బిల్ ని బాబు కడతాడా?
2: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గిరిజన విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని గుమ్మిడి సంధ్యారాణి తెలియజేశారు. వార్తల వివరాలు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు సీ ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్షాప్లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కె రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సముద్ర ఆహార ఉత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ 2వ అతిపెద్ద రాష్టమని, రాష్టంలో 197 లక్షల మెట్రిక్ టన్నుల సీ ఫుడ్ ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. ఆక్వా ఉత్పత్తులను మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న ఆయన, ఆక్వా రంగ అభివృద్దికి కేంద్రం తీసుకునే చర్యలకు రాష్టం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఆక్వా రంగానికి భారతదేశం లైట్ హౌస్లా ఉండాలని, ఆ లైట్ హౌస్కు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా వెలగాలని ఆకాంక్షించారు. ఆక్వా అభివృద్దికి అవసరమైన పర్యావరణాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: Blue economy, it is a reality. Future is with blue economy. If you see here, we are the second largest producer of fish and seafood. Everybody told 197 lakh metric tons we are producing. And at the same time, last year record exports, that is nearly 19.3 lakh metric tons, $8.28 billion.
0: కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72.42 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మత్స్య పాడి పరిశ్రమ పంచాయతీరాజ్ శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. విశాఖపట్నంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్య భూమిక పోషిస్తోందని చెప్పారు. చేపలు రొయ్యల ఉత్పత్తిలో 50 లక్షల టన్నుల 40% వాటాతో దేశంలో ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉందని తెలిపారు. ఈ ఎగుమతులను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
2: నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డ్ విల్ హ్యావ్ ఎ రీజనల్ ఆఫీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు ప్రమోట్ ది ఎక్స్పోర్ట్స్ అండ్ ఫిష్ ప్రొడక్షన్స్. The second thing, Kakinada is a harbor and very old harbor. So we have sanctioned 72.42 crores rupees to convert it and modernize it in a smart harbor.
0: పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనంపై అవగాహన పెంచడానికి నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు విజయవాడలోని లోక్ భవన్ ఆవరణలో ఎర్ర జామ మొక్కను నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలను వేగవంతం చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రకృతి స్ఫూర్తితో, వాతావరణం కోసం, మన భవిష్యత్ కోసం అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నామని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన

0: గాలి నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి దానిని సంరక్షించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏక్ పేడ్ మాకే నామ్ థీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట కనీసం ఒక మొక్క నాటాలన్నారు. మనం నాటే ప్రతి మొక్క మహావృక్షం కావాలని, ప్రతి చెట్టు వాతావరణ మార్పులపై రక్షణ కవచంగా నిలుస్తుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో రాష్టంలోని ప్రతి పౌరుడు ఒక భాగస్వామి కావాలని, ఆరోగ్యకరమైన వాతావరణ మార్పులను తట్టుకోగల ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రెండు అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని, దీని తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సిట్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సిట్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం.
0: గిరిజన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆకాంక్షించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గిరిజన పాఠశాలల విద్యార్థులను, ఉపాధ్యాయులను విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాశాల క్షేత్రంలో ఈరోజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ప్రభుత్వం గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి విద్యార్థిపై దాదాపు 1 లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామని, నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి సూచించారు. రష్యా పర్యటనలో భాగంగా రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్రాన్స్ మ్యాష్ హోల్డింగ్ జేఎస్సీ నిర్వాహకులతో సెయింట్ పీటర్స్బర్గ్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని ఆల్స్ట్రామ్ మెట్రో రోలింగ్ స్టాక్ సదుపాయానికి ఆనుకుని ఒక ప్రధాన రైలు విడిభాగాల అసెంబ్లీ ప్లాంట్ను స్థాపించాలని వారిని ఆహ్వానించారు. అలాగే దక్షిణాసియా అంతటా భారీ పారిశ్రామిక రైలు ప్రాజెక్టులకు సరఫరా చేసేందుకు అధిక సామర్థ్యం గల సరుకు రవాణా లోకోమోటివ్ బోగి తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. కాగా ట్రాన్స్ మ్యాష్ హోల్డింగ్స్ జేఎస్సీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో చెట్ల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఆమె ఈరోజు విజయవాడ రామవరప్పాడు నుండి ఆటోనగర్లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు సైకిల్పై ప్రయాణించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజలు ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడటమే భావితరాలకు మనం అందించే గొప్ప ఆస్తి అని వ్యాఖ్యానించారు. సైకిల్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని హోంమంత్రి పేర్కొన్నారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. అమ్మ పేరుతో ఒక మొక్క ఒక సాధారణ పర్యావరణ కార్యక్రమం మాత్రమే కాదని, పవిత్రమైన ప్రజా ఉద్యమాన్ని సృష్టించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయం ఆవరణలో ఆయన ఈరోజు తన మాతృమూర్తి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

0: గిరిజన విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: రేపటి ప్రసారాల్లో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ప్రసారమవుతుంది. అనంతరం 6:30 సూక్త సుధ కార్యక్రమంలో శ్రీమతి సమ్మిట ఉమాదేవి గారి సూక్తులుంటాయి. 6:35 పొలం పనులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. ఇక 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇక రేపు ఉదయం 7:15 కాంతి రేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం. అనంతరం వికసిత్ భారత్ 2047 పరిశ్రమల అభివృద్ధి సాంకేతిక నైపుణ్యం ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారితో పరిచయం ఉంటుంది. అనంతరం చరిత్రలో ఆ రోజు ప్రాధాన్యత సంతరించుకున్న అంశాల గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. ఇక 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:35 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలుంటాయి. ఇక 9:30 చిత్రాంజలి తెలుగు సినీ గీతాలుంటాయి. 10:00 వసుదైక కుటుంబం. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ఉంటాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 తిరిగి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం వారి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 త్రిపుర విజయం నాటిక ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 ప్రసార వివరాలుంటాయి. 6:05

సమయంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:25 అభిరుచి, 7:00 కుటుంబ సంక్షేమ గీతం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో భాగంగా పాలిచ్చే పశువుల్లో పొదుగువాపు వ్యాధి నివారణ ఈ అంశం గురించి

ఇక 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో భాగంగా పాలిచ్చే పశువుల్లో పొదుగువాపు వ్యాధి నివారణ ఈ అంశం గురించి వేతంచర్ల మండలం సీతారామపురం గ్రామ పశు వైద్యులు డాక్టర్ ఎస్ శంషాద్ బేగం గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం మార్కెట్ ధరల వివరాలు, జానపద గీతాలు, ప్రకటనలు ప్రసారమవుతాయి. 7:45 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు ఈ అంశం గురించి బుగ్గా శ్రావణ్ గారి ప్రసంగం. ఇక 8:00 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఇక రేపు రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 లలిత గీతం ఉంటుంది. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 గజల్స్ కార్యక్రమంలో హరిహరను ఆలపించిన హిందీ గజల్స్ ఉంటాయి. ఇక 10:00 ఏక చిత్రగానం కార్యక్రమంలో చిన్నరాయుడు చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:30 అలనాటి మధుర గీతాలు. రేపు రాత్రి 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, అలాగే 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. మీరింతవరకు రేపు కర్నూల్ ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం అభిరుచి కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: కార్యక్రమంలో ముందుగా

పెళ్లి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం ఇది. ఎస్సి రాజ్ కుమార్ సంగీతం స్వరపరిచారు. ఈ పాటను వినిపించమంటూ వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు, అలాగే కరీంనగర్ జిల్లా అమనకుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శేఖర్, పెరుక కుమరయ్య, గంగాధర శ్రీనివాస్, ఈశ్వర్, లక్ష్మయ్య వారి బంధుమిత్రులంటూ కోరుతున్నారు. వీరందరి కోసం ముందుగా ఈ పాట విందాం.

అభిరుచిలో తర్వాత మను గంగ ఆలపించిన గీతం, సాహిత్యం చంద్రబోస్, సంగీతం రమణ గోగుల. అన్నవరం చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం దగ్గర నుంచి జయన్న, సంధ్య, శ్రీనిధి, దేవాన్శ్వరి మిత్రులు. అలాగే తెలంగాణ జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, శ్రీనిధి, కిషోర్, హరిప్రియ, వేదశ్రీ, నవీన్ గౌడ్, వర్షిణి, అశ్విత, జోగ నర్సయ్య, లక్ష్మి, శ్రీ అద్వైత్ వారి కుటుంబ సభ్యులు అంటూ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎంఎం కీర్వాణి సంగీత నిర్వహణలో చిత్ర ఆలపించిన గీతం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం కోసం పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా కడతల నుండి కనకుల గోపాల్ వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్నూల్ బీ క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, అశ్విన్, యశ్విత, మోక్షిత, గురునందన్, చంద్రశేఖర్, లక్ష్మి, రవిచంద్ర, దివ్య, పావిక, మద్దయ్య, సాలమ్మ వారి, అలాగే రేడియో శ్రోతలందరి కోసం అంటూ కోరారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం నుండి అభిరుచి వింటున్నారు. తర్వాత ఎస్పీ

చరణ్ సుమంగళి ఆలపించిన గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీత నిర్వహణలో వర్షం చిత్రం కోసం పాటను వినిపించమంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు, అలాగే నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

తర్వాత పవిత్ర బంధం చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట వినిపించమంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి నుంచి అనుమల రాజేష్, లలిత, మోక్షిత్, నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మణిదీప్, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు, అలాగే మెడ్చల్ జిల్లా మల్కజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవ్య, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సి, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, భన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, మొహమ్మద్ సన్నతుల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్, వీరంతా కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

ఇక కార్యక్రమంలో చివరిగా ఘంటసాల ఆలపించిన గీతం కేవి మహాదేవన్ సంగీత నిర్వహణలో మూగ మనసులు చిత్రం కోసం పాటను వినిపించమంటూ సికింద్రాబాద్ బురదగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుంచి సక్కుబాయి నరసింహ ఎల్లయ్య, ఎల్లమ్మ గండయ్య ముత్తమ్మ, నిర్మల నరేందర్, శాంతి రేణుక లావణ్య, స్వరూప శిరీష, వివేక్ రజిత, విమల శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరిక మేరకు కార్యక్రమంలో చివరిగా ఈ పాట.

0: చైతన్యలోనే.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం.

0: మగవారికి నిరోధ్, ఆడవారికి కాపర్తి, నోటి మాత్రం. అరే అన్నా ఊరన్నా, ఈ మాట వినరా పెద్దన్నా పెద్దన్నా.
1: శ్రోతలు కుటుంబ సంక్షేమ గతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీ, ఈ కార్యక్రమాలు వృద్దిని వేగవంతం చేయడంతో పాటు ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోని అత్యంత శుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం తనకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచం క్రమంగా పచ్చదనంతో కూడిన భవిష్యత్తు వైపు సాగుతోందని, ఈ మార్పులో భారత్ కూడా చురుగ్గా భాగస్వామ్యం పొందుతోందని ఆయన అన్నారు.
1: దునియా అబ్ హరిత్ యుగ్ కీ తరఫ్, గ్రీన్ ఫ్యూచర్ కీ తరఫ్ బహుత్ హీ సావధాన్ హో చుకీ హై. భారత్ భీ గ్రీన్ గ్రోత్ పర్ బహుత్ అధిక్ కామ్ కర్ రహా హై, ఔర్ ఇస్మే భీ గుజరాత్ రాజ్య హై జిస్నే ఇస్ శతాబ్ది కే ప్రారంభ మే హీ సర్కార్ మే క్లైమేట్ చేంజ్ కా అలగ్ డిపార్ట్మెంట్ బనాయా థా, ఔర్ గుజరాత్ కే చారణ్ కా గావ్ మే భారత్ కా పహలా సోలర్ పార్క్ భీ బనాయా గయా థా.
0: ఈ సాయంత్రం మోదీ దామన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఆరోగ్యరంగం, విమానయాన మౌలిక సదుపాయాలకు సంబంధించినవి ఉన్నాయి. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కారాలు స్థిరమైనవి, వ్యయపరంగా సమర్థవంతమైనవి, దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలను అందించగలిగేవి సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయన అధికార నివాసంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద ఒక మొక్కను నాటారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వాహక అధికారి గౌరవ్ ద్వివేది ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ మురుగన్, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. నీటిని సంరక్షించడం, చెట్లు నాటడం, వాటిని కాపాడడం, పరిరక్షించడం అత్యంత అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.
2: మా కా నామ్ సే ఏక్ పేడ్ లగానే కే లియే మరా ప్రధాన మంత్రి జీ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ అండ్ హీ కాల్ టు ద నేషన్ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే, సో వి ఆర్ ఆల్ అబ్జర్వింగ్ దిస్ డే ఎస్ అండ్ మా కా నామ్ సే ఏక్ పేడ్ లగాయంగే.
0: భారతదేశంలో వాహనాల మార్కెట్ మే నెలలో సుమారు 4.4 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి గత ఏడాదితో పోలిస్తే 23% వృద్ధిని సాధించింది. ఆటోమొబైల్ రంగం పనితీరును ప్రస్తావిస్తూ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విశేష వృద్ది వినియోగదారుల డిమాండ్ను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. భారత్లో తయారైన వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దేశంలోని తయారీ రంగం అభివృద్ది చెందుతోంది అనడానికి నిదర్శనమని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణాన్ని ఆవిష్కరణలు, పారిశ్రామిక స్ఫూర్తి, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు ముందుకు నడిపిస్తున్నాయని గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ

0: పురస్కారాలు ప్రదానం చేస్తారు. గత నెలలో రాష్టపతి భవన్లో జరిగిన మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్టపతి 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఈ సంవత్సరం రాష్టపతి 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి ఆమోదం తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రెపో రేటును 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
1: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से एलएएफ के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: स्टैंडिंग डिपॉजिट फैसिलिटी रेट 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ జీడిపి వృద్ది అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుండి 6.6% తగ్గించింది. అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్దికి ఉన్న ప్రధాన ప్రతికూల అంశాలుగా గవర్నర్ పేర్కొన్నారు. కేంద్ర బ్యాంక్ తన ద్రవ్యాల్బడ అంచనాలను కూడా 4.6% నుండి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితిలోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ తెలియజేస్తోంది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలను జారీ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నైరుతి బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో జరిగిన ఈ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలా ప్రోత్సహించడానికి, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల్లో 60కి పైగా దేశాల నుండి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 నుండి 8 వరకు జరుగుతున్న ఈ ఈవెంట్ యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేయడానికి ఒక మైలురాయి లాంటి ప్రయత్నంగా పరిగణించబడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్ లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. పల్లె సీమలు ఇవాల్టి ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన గురించి జూపాడ్ బంగ్లా ఏఈఓ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారితో పరిచయం ఉంటుంది. సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ, మార్కెట్ ధరలు, జానపద గీతాలు వింటారు. ముందుగా ప్రకటన.

0: అనే నానుడి నేడు నిజమవుతుంది. మన పూర్వీకులు పాటించిన సాంప్రదాయ వ్యవసాయాన్ని మళ్లీ మనం పాటిద్దాం. నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
1: సాంప్రదాయ వ్యవసాయం సాటిలేని జీవన ప్రమాణానికి భరోసా ప్రాయం.
2: ఇప్పుడు వినండి ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన గురించి జూపాడు బంగ్లా ఏఈఓ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారితో పరిచయం.
3: ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారు ఉన్నారు. వీరు వచ్చేసి కర్నూలు జిల్లా జూపాడు బంగ్లాలో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. మరి వీరిని అడిగి ప్రధానమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అనే సెంట్రల్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారు.
4: నమస్కారం అండి.
3: ముందుగా ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ధన్ధాన్య కృషి యోజన గురించి మాకు తెలియజేయండి.
4: అలాగేనండి. ఈ ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అనేది రైతులకు మరింత ఉత్పాదకత అలాగే స్థిరమైన ఆర్థికంగా లాభదాయకంగా ఉండడం కోసం వ్యవసాయం విప్లవాత్మకంగా మార్పులు తీసుకురావడం కోసం ప్రారంభించినటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమం.
3: ఇకపోతే ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు, దీనివల్ల లాభాలు ఏంటో తెలియజేస్తారండి.
4: ఫిబ్రవరి 1, 2025న మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు ఈ పథకాన్ని. అలాగే జులై 16, 2025న కేంద్ర మంత్రివర్గం ఆమోదించారు ఈ పథకము. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన వచ్చేసి వ్యవసాయంలో తక్కువ పంట దిగుబడి, నీటి కొరత మరియు వనరుల పరిమితి ఉన్నటువంటి 100 పనితీరు లేని జిల్లాలను లక్ష్యంగా చేసుకుని 6 సంవత్సరాలకు అంటే 2025-26 నుంచి 2030-31 వరకు 24,000 కోట్ల వార్షిక బడ్జెట్తో మొత్తం 1.44 లక్షల కోట్లతో ఈ పథకం 1.7 కోట్ల మంది రైతులకు, ముఖ్యంగా రైతులు అంటే 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి కలిగినటువంటి చిన్న మరియు సన్నకారు రైతులకు మద్దతు ఇవ్వడానికి లక్ష్యంగా పెట్టుకుని అమలు చేయబడినటువంటి పథకం.
3: అంటే 2 హెక్టార్లు అంటా ఉన్నారండి మీరు, అంటే 5 ఎకరాలు.
4: 5 ఎకరాలు.
3: ఇక ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన గురించి మీరు తెలియజేశారండి, దీని యొక్క అర్థం కూడా తెలియజేశారు. తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయిందో, తర్వాత ఎప్పుడు ప్రవేశపెట్టారో, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టారో కూడా తెలియజేశారండి. దీని యొక్క లక్ష్యాల గురించి కాస్త మా శ్రోతలకు వివరంగా వివరిస్తారా అండి?
4: ఈ పథకం వచ్చేసి మనకు తక్కువ పంట ఉత్పాదకత అలాగే వర్షాకాలంపై ఆధారపడినటువంటి వ్యవసాయము, చిన్న భూములు అలాగే ఆధునిక వనరుల కొరత ఉన్నటువంటివి, పంట కోత తర్వాత నష్టాలు, తక్కువ రైతు ఆదాయము, ఇటువంటి అన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి లక్ష్యాలుగా పెట్టుకుని ఈ పథకం అనేది అమలు చేయబడుతుంది. అధిక నాణ్యత అంటే ఇన్పుట్లు మరియు సాంకేతికం ద్వారా పంట దిగుబడిని 20-30% పెంచడానికి, అలాగే డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల వంటి నీటిపారుదల వసతులతో వర్షాకాలంపై ఆధారపడాన్ని తగ్గించడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి, అలాగే సరసమైన ధరలు ఉపకరణాలు మరియు యాంత్రీకరణకు అందించడాని కోసము, పంట కోత తర్వాత మనకు టమాటా, మామిడి ఇటువంటి ఏవైనా కూరగాయలు వీటిల్లో దాదాపుగా 20% అనేది మనకు నష్టం అనేది గమనిస్తుంటాము. సో పంట కోత తర్వాత నష్టాలను 5% కంటే తక్కువ తగ్గించడానికి, అలాగే నిల్వ వసతులను, సదుపాయాలను నిర్మించుకోవడం కోసం కూడా ప్రధాన లక్ష్యంగా ఈ పథకం కింద తీసుకున్నారు. 2030 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, అలాగే రుణాలు మరియు ప్రత్యక్ష మార్కెట్ అవకాశాలను అందించడం కూడా మరొక లక్ష్యం. నేల అలాగే నీటి వనరులను రక్షించడానికి, సేంద్రీయ వ్యవసాయం వంటి స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడానికి కూడా ఒక లక్ష్యంగా దీంట్లో చేర్చుకోవడం జరిగింది.

0: ఆదాయ వనరులను వైవిధ్యపరచడానికి, అలాగే మహిళలు, యువత మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన, అంటే పాడి, మత్స్యకారులు గాని, కోళ్ల పరిశ్రమ, ఇటువంటి వాటికి కూడా మద్దతు ఇవ్వడం కోసం కూడా ఒక లక్ష్యంగా చేర్చుకోవడం జరిగింది. వీటితో పాటు భారతదేశం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, అలాగే నూనె గింజలలో స్వయం సమృద్ధిని సాధించడానికి కూడా లక్ష్యంగా చేర్చుకుని, మనం ఇందాక పైన చెప్పుకున్నటువంటి సవాళ్లన్నీ ఎదుర్కొని ఇటు ఈ లక్ష్యాలన్నీ చేర్చుకోవడం కోసమే ఈ పథకం అనేది అమలు చేయడం జరిగిందండి.
1: అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఇది ఒక నీటి సౌకర్యం తక్కువ ఉన్న ప్రాంతాల్లో, అంటే ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ అని తెలియజేశారండి, డ్రిప్ ఇరిగేషన్ తర్వాత నీరు తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇది మనకు పనిచేస్తుంది బాగా. అంటే దీని ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ముఖ్య ఉద్దేశము నీటి సదుపాయం లేని ప్రదేశాల్లో దీన్ని ఎక్కువగా వినియోగించుకోవచ్చు అని చెప్పి తెలియజేశారు. అలాగే మీరు ఇందాక మనకు పెరిషబుల్ గూడ్స్ అంటే ఏవైతే కూరగాయలు ఉన్నాయో పండ్లు ఉన్నాయో ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, ఈ నిల్వ శాతాన్ని కూడా మనము ముఖ్యంగా మార్కెట్లో వెంట వెంటనే అమ్ముడుపోయేటట్లా నిల్వ లేకుండా చేసేదానికి, అంటే పెరిషబుల్ గూడ్స్ కాకుండా ఉండేదానికి ఇది ఉపయోగపడుతుందని తెలియజేశారు. పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ గురించి కూడా తెలియజేశారు. అంటే ఈ ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజనలో ఇది కూడా ఒక భాగమే అని చెప్పారు. తర్వాత డ్రౌట్ ప్రోన్ ఏరియాస్ వీటి గురించి కూడా మీరు తెలియజేశారు. ఇకపోతే మహిళలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమంగా మీరు తెలియజేశారు. అంతేకాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా దీన్ని ప్రాముఖ్యత ఎంతగానో ఉంది అని చెప్పి తెలియజేశారు. తర్వాత భారతదేశము ముఖ్యంగా చూస్తే ఒక వ్యవసాయ ఆధారిత దేశంగా ఉంది కాబట్టి, అలాగే మన జనాభా కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఇంపోర్ట్స్ ఎప్పుడైతే మనం చేసుకుంటాం, ఇతర దేశాల నుంచి మనం ధాన్యం కొనుగోలు చేసుకుంటే మనకు ప్రతి భారతదేశ పౌరుడి మీద అధిక భారం పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన ఏదైతే నూనె గింజలు, తర్వాత ఏదైతే పప్పు ధాన్యాలు ఇట్లాంటివి మన దేశంలో మనమే సమృద్ధిగా పండించుకునే ఒక ప్రక్రియను మన ప్రధానమంత్రి గారు ముందు చూపుతో ప్రవేశపెట్టారని తెలియజేశారండి. చాలా సంతోషం అండి డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారు. ఇక ముఖ్య ప్రయోజనాలు అంటే ప్రయోజనాలు తెలియజేశారు, ముఖ్య ప్రయోజనాల గురించి కూడా తెలియజేస్తారండి.
0: సో మనకి ఇప్పుడు వచ్చేసి పంట దిగుబడి అనేది పెరగడానికి 20-30% పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము ఇందులో అధిక దిగుబడినిచ్చే విత్తనాలు కానివ్వండి లేదా బయో ఫర్టిలైజర్ వంటివి మనం ఎంకరేజ్ చేయడం వల్ల మనకు 20-30% పంట దిగుబడి పెరిగే అవకాశము ఉంటుందండి. అలాగే అధిక ఆదాయము, పప్పు ధాన్యాలు మరియు కూరగాయలు వంటి అధిక విలువలు కలిగిన పంటలకు లాభదాయకంగా పెంచుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగే స్థిరమైన వ్యవసాయం కూడా మనకు చేయడానికి అవకాశం, అంటే సేంద్రియ ఎరువులు, నీటి ఆదా చేసుకోవడము, అలాగే నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, దాని ప్రభావం పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. నీటి పారుదల వ్యవస్థలు అంటే డ్రిప్ కానివ్వండి, స్ప్రింక్లర్ వంటివి లభ్యతను నిర్ధారించుకోవచ్చు. దాని ద్వారా 30-50% నీటిని ఆదా చేసుకోవడం ద్వారా మనకు మెట్ట ప్రాంతాల్లో కూడా ఏడాది పొడవునా వ్యవసాయం చేయడానికి వీలు కలుగుతుంది. అలాగే నిల్వ సౌకర్యాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు వంటివి పాడైపోయి 20% వరకు మనకి నష్టం అనేది జరుగుతూ ఉంది. దీన్ని నిరోధించడానికి గ్రామము అలాగే బ్లాక్ స్థాయిలో గిడ్డంగులు మరియు శీతల గిడ్డంగులను నిర్మించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా కూడా మనం నిల్వ సౌకర్యాలను ఇంప్రూవ్ చేసుకుని వాటి నుంచి జరిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. వీటితో పాటు మనకు ఆర్థిక సహాయం కూడా రైతుకు అందించడం జరుగుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డులు లేదా నాబార్డ్ ద్వారా సబ్సిడీలు, ఇన్పుట్లపై 50-80% తగ్గింపు, అలాగే రుణాలు, స్వల్పకాలిక రుణాలైతే 50,000-100,000 రూపాయల వరకు, దీర్ఘకాలిక రుణాలైతే 100,000-10,00,000 వరకు ఆర్థిక సహాయం కూడా అందించడం జరుగుతుంది. అలాగే మార్కెట్ యాక్సెస్, రైతులకు నేరుగా కొనుగోలుదారులతో అనుసంధించడానికి, అలాగే ఈ మధ్యవర్తులను తగ్గించడానికి మరియు లాభాలను పెంచడానికి ఈ ఇనాం కానివ్వండి లేదా PMDDKY, ఈ కొత్తగా ఈ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన యాప్ వంటివి డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా మధ్యవర్తులను చొరవ తగ్గించేసి మనకు రైతుకి నేరుగా రైతులకే లాభాలు పెంచడానికి అవకాశం వస్తుంది. ఇదే కాకుండా శిక్షణ అలాగే నైపుణ్య అభివృద్ధి కూడా ఈ పథకం ద్వారా చేస్తారు. అంటే కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అలాగే ప్రైవేట్ భాగస్వామ్య

భాగస్వామ్యులతో ఆధునిక వ్యవసాయము, ఉదాహరణకు డ్రోన్ వినియోగము, తేనెటీగల పెంపకము వంటివి కూడా వాటి మీద ఉచితంగా వర్క్షాప్లు అనేవి నిర్వహిస్తారు. అలాగే మహిళా సాధికారత అంటే పాడి లేదా సేంద్రియ వ్యవసాయం వంటి కార్యకలాపాలకు శిక్షణ, వాటికి అవసరమైన రుణాలు, అలాగే మార్కెట్ లింకేజీలతో దాదాపుగా 10,000 మహిళా ఉత్పత్తిదారుల సమూహాలకు మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటితో పాటు గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా ఉండేలాగా చేయడం జరుగుతుంది. అంటే ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి బిందు సేద్యం కానివ్వండి, లేదా ఖచ్చితమైన వ్యవసాయం

0: ఈ పథకం ద్వారా అవకాశం ఉంటుంది.
1: చాలా చక్కగా చెప్పారండి. ముఖ్యంగా ప్రధానంగా మన పంట దిగుబడిని పెంచడానికి మనము 20-30% వరకు పంట దిగుబడి పెంచుకోవాలా, అలాగే సాంప్రదాయ వ్యవసాయం, ఇకపోతే భూమాతను మనము ఎప్పటికెప్పుడు అంటే ఈ కెమికల్స్ తక్కువగా వాడి భూమాతను సురక్షితంగా రక్షించుకోవడము, ఇక నేల ఆరోగ్యము, తర్వాత వచ్చేసి నీటిని తక్కువగా ఉపయోగించి ఎక్కువగా పంటను తీసుకోవడము, ఇక నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు, దానికి కావాల్సిన ఆర్థిక సాయము, తర్వాత వచ్చేసి కిసాన్ క్రెడిట్ కార్డులు, తర్వాత వచ్చేసి ఇన్పుట్స్ మనకు, ఇక లోన్లు కూడా చిన్న సన్నకారు రైతులకు లోన్లు ఆర్థిక సాయం చేయడము, తర్వాత మార్కెట్ యాక్సెస్ అంటే ఇది వచ్చేసి మనకు వచ్చేసి దళారి వ్యవస్థ ఎప్పటి నుంచో మన భారతదేశంలో పాతకపోయిందండి. దళారి వ్యవస్థ కాకుండా ఈనాం ద్వారా మనకు డైరెక్ట్ గా మార్కెట్ గవర్నమెంటే మన పండించిన సరుకుని తీసుకొని పోవడము అంటే కొనుక్కోవడం ఇట్లాంటివి చెప్పారు. అదే కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్స్, తర్వాత టెక్నాలజీని మరింత బలోపేతం చేసి, తర్వాత శిక్షణ ఇచ్చి, తర్వాత ఇటీవల కాలంలో డ్రోన్ వినియోగము పంటల్లో ఎక్కువగా చేయడము, దీనివల్ల మనకు లేబరు తక్కువగా ఉపయోగపడ్డము, తర్వాత మహిళా సాధికారత ఎంతో పెంపొందించడము, గ్లోబలైజేషను, గ్రీన్ హౌస్ ఇలాంటి టెక్నాలజీని వాడి మనము అధిక దిగుబడులని పొందే అవకాశము ప్రధానమంత్రి దాన్ దాన్ని కృషి యోజనలో ముఖ్య భాగం అని తెలియజేశారండి. ఇక ఎవరికి ఇది దరఖాస్తు చేసుకోవచ్చు, ఎలా దరఖాస్తు చేయాలా, అవసరమైన పత్రాలు ఏంటి, వీటి గురించి కూడా మా శ్రోతలకు వినిపించండి.
0: అలాగే అండి, ఈ మనకు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కోసం మనకు 100 జిల్లాల నుంచి ఎంపిక చేయడం జరిగింది. ఆ జిల్లాలకు సంబంధించిన వారిలో చిన్న మరియు సన్నకారు రైతులు అంటే 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్నవారు అయి ఉండాలి. ఎలాగో మనకు భారతదేశంలో రైతులు దాదాపుగా 86% చిన్న సన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ పథకం అనేది అమలు చేయడం జరుగుతోంది. అలాగే మహిళా రైతులు అంటే వ్యవసాయము లేదా పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకము, తేనెటీగల పెంపకము లేదా సేంద్రియ కూరగాయల సాగు వంటి అనుబంధ కార్యకలాపాలతో నిమగ్నమైనటువంటి మహిళలు లేదా యువత, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న యువత లేదా సేంద్రియ వ్యవసాయము, విలువ ఆధారిత ఉత్పత్తి వెంచర్లు అంటే ప్యాక్ చేసి సుగంధ ద్రవ్యాలు వంటివి వ్యవసాయ వ్యాపారాలను ప్రారంభించేటువంటి ఈ యువత వీళ్ళందరికీ కూడా అవకాశం ఉంటుందండి. దీనికోసం మనకు దరఖాస్తు ప్రక్రియ మనకి ఆఫ్లైన్ ఉంటుంది, అలాగే ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు, pmkisan.gov.in లేదా www.agricoop.nic.in ఇటువంటి వెబ్సైట్లలో మనము సెర్చ్ చేసి వీటిని మనం దీని ద్వారా మనం నమోదు చేసుకోవచ్చు. ఇది చేసుకోవడానికి మనకు అవసరమైన పత్రాలు వచ్చేసి మనకి ఆధార్ కార్డు ఉండాలి, అలాగే భూమి యాజమాన్య పత్రము, బ్యాంకు ఖాతా వివరాలు ఉండాలి, రైతు ఐడి అంటే మనకి పిఎం కిసాన్ ఐడి కానివ్వండి లేదా కిసాన్ క్రెడిట్ కార్డు ఐడి వంటిది ఉండాలి, అలాగే చిరునామా రుజువు కోసం మనము రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడిది కానీ ఉండాల్సి ఉంటుంది. వీటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే భాగస్వామ్య నిల్వ లేదా రుణాలు వంటివి సామూహిక ప్రయోజనాల కోసము రైతు సమూహాలు అంటే ఎఫ్పిఓస్ ఉండేటువంటి వాళ్ళ సర్టిఫికేటు, అలాగే కుల ధృవీకరణ పత్రము. ఇంకొకటి ఆప్షనల్ వచ్చేసి సాయిల్ హెల్త్ కార్డు, అంటే అది ఆప్షనల్ ఉంటే గిన మనము దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ద్వారా గానీ లేదా సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్లు, సాధారణ సేవా కేంద్రాల ద్వారా మనము దీనిని నమోదు చేసుకోవచ్చు. లేదా ఆఫ్లైన్ గా అయితే అంటే ఆన్లైన్ లో అప్లై చేసుకోలేని వారు ఇది దరఖాస్తు చేసుకోవడానికి జిల్లా ధనధాన్య సమితి లేదా కేవీకే లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి ఈ దరఖాస్తు ఫారం ని సేకరించుకుని పేరు మరియు పండించిన పంట అటువంటి వివరాలు, ఇందాక చెప్పినటువంటి అన్ని పత్రాలను కూడా చూసి అధికారులకు సమర్పించి మరియు దాని ట్రాకింగ్ మనకు అప్లికేషన్ ట్రాకింగ్ చేసుకోవడానికి వాళ్ళ నుంచి రసీదు అనేది తీసుకుని మనం ఈ అప్లికేషన్ ని ఫిలప్ చేసుకోవచ్చు.
1: ఇక చివరిగా అండి, ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో దేశంలోని అన్ని జిల్లాలు అంటే అన్ని జిల్లాలు కాదండి, కొన్ని జిల్లాలు మాత్రమే సెలెక్ట్ చేశారండి, మన రాష్ట్రంలో ఏ జిల్లాలని సెలెక్ట్ చేశారండి?
0: మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురము, అల్లూరి సీతారామరాజు, అలాగే అన్నమయ్య, ఈ 4 జిల్లాలని ఎంపిక చేయడం జరిగిందండి.
1: చాలా సంతోషం అండి డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారు, ఈరోజు ఎంతో

0: విలువైన సమాచారాన్ని, అలాగే ఒక సెంట్రల్ స్కీమ్ని అంటే ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ముఖ్య ఉద్దేశాలను మా శ్రోతలందరికీ తెలియజేసినందుకు మా ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
1: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన గురించి జూపాడు బంగ్లా ఏఈఓ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇప్పుడు సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ వింటారు.
3: భూమి గుండ్రంగా ఉంది అనే నానుడి నేడు నిజమవుతుంది. మన పూర్వీకులు పాటించిన సాంప్రదాయ వ్యవసాయాన్ని మళ్లీ మనం పాటిద్దాం. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
4: సాంప్రదాయ వ్యవసాయం సాటిలేని జీవన ప్రమాణానికి భరోసాప్రాయం.
5: ఏరా చిన్నోడా, పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
6: ఏ లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండా పెడుతున్నా. అందుకే
5: అదేందిరా చిన్నోడా, భూమి సత్వ రానీకే రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదే ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దున వినకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు యా రోజు కూడా పర్ణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. యా రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటాం మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువుల సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు. కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమి వచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళు అంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మండ్లు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమైతుందో ఏమో. నాకైతే భయం అవుతుంటది, బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా. ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది, ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దండి అంటే ఏ వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇళ్ళే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే గానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనల్లకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా. రోజు ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు నేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట. అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకుని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలే దున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికి అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే

0: ఏంటరా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకోటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ల నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి?
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బ ఎరువులు, మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రచిన్నాడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడక ముందే మనకి రక్షక పంట చుట్టూ వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్టే పెద్ద, అది చేస్తే బాగుంటదని అనుకుంటున్నాను నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదా రాసినోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలేదున్నకోవాలా, రసాయనిక మందుల జోలికి పోరాదు. ఇక పురుగులు తెగులు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగుల తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పిదయ, మరి ఈ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పిదయ. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పిదయ. నేను కూడా చేస్తా పిదయ.
0: శుభాశ్రా సిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాం.

సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. కర్నూలు మార్కెట్ యార్డులోని వ్యవసాయ ఉత్పత్తుల ధరలు క్వింటాల్ ఒక్కింటికి రూపాయల్లో తెలుసుకుంటారు. ముందుగా వేరుశనగను గమనిస్తే కనిష్ట ధర 5,400 రూపాయలు కాగా గరిష్ట ధర 7,831 రూపాయిగా ఉంది. ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 6,529. ఇక ప్రొద్దుతిరుగుడు కనిష్ట ధర, గరిష్ట ధర, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర ఈ మూడు కూడా 6,269 రూపాయలు. ఆముదం కనిష్ట ధర 6,029 రూపాయలు కాగా గరిష్ట ధర, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 6,174 రూపాయలు. ఇక వాము 4,450 రూపాయలు కనిష్ట ధర కాగా 24,288 రూపాయలు గరిష్ట ధరగా ఉంది. 19,50 రూపాయలు ఎక్కువగా అమ్ముడుపోయిన ధరగా కనిపిస్తుంది. ఎండుమిర్చి కనిష్ట ధర 5,555 రూపాయలు కాగా గరిష్ట ధర 13,639 రూపాయలు, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 9,619 రూపాయలు. శనగపప్పు కనిష్ట ధర 2,519 రూపాయలు, గరిష్ట ధర 5,672 రూపాయలు. ఇక ఎక్కువగా అమ్ముడుపోయిన ధర కూడా గరిష్ట ధరగా ఉంది. కందిపప్పు కనిష్ట ధర 2,100 రూపాయలు కాగా గరిష్ట ధర 7,797 రూపాయలుగా ఉంది.

ఇక ఎక్కువగా అమ్ముడుపోయిన ధర కూడా గరిష్ట ధరతో సమానంగా ఉంది. మొక్కజొన్న కనిష్ట ధర 1409 రూపాయలు కాగా గరిష్ట ధర 1980 రూపాయలు. ఇక ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 1809 రూపాయలు. మొక్కజొన్న కనిష్ట ధర 1409 రూపాయలు కాగా 1980 రూపాయలు గరిష్ట ధరగా ఉంది. 1809 రూపాయలు ఎక్కువగా అమ్ముడుపోయిన ధరగా ఉంది. మినుములు 6419 రూపాయలు కనిష్ట ధర, 7692 రూపాయలు గరిష్ట ధర. ఇక ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 7532 రూపాయలు. కొర్రలు కనిష్ట ధర 1612 రూపాయలు కాగా గరిష్ట ధర ఎక్కువగా అమ్ముడుపోయిన ధర కూడా కనిష్ట ధరతో సమానంగా ఉంది. సోయాబీన్స్ కనిష్ట ధర 3900 రూపాయలు కాగా గరిష్ట ధర ఎక్కువగా అమ్ముడుపోయిన ధర కూడా కనిష్ట ధరతో సమానంగా ఉంది. ఇవి కర్నూలు మార్కెట్ యార్డులోని వ్యవసాయ ఉత్పత్తుల ధరలు క్వింటాలు ఒక్కింటికి రూపాయల్లో తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం.

వానగాలిలేశ నీ వాకిలు తప్పుకుని పడితే ఆ ధాన్య రెండు ఉదిడితే దాని మన చెబుతో కొడితే ఆ ధాన్య రెండు ఉదిడితే దాని మన చెబుతో కొడితే ఆహా.

0: పొట్టిదాని పొందు, ఆహా పొట్టిదాని పొందు, ఆ పొట్టిదాని పొందు, అది ఎట్లా దొరికిన సందు, అదేమో పెట్టిన మందు నేనెట్లా కొట్టుకుందు, అదేమో పెట్టిన మందు నేనెట్లా కొట్టుకుందు.
1: జానపద గీతం వింటున్నారు. ఇంతటితో పల్లె సీమలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మరి సౌజన్యంతో వెలువడుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంశం గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి.
3: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
4: సో చాలామంది, చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులములకు అయితే ఫ్రీ ఇస్తామని, ఇట్లా కొన్ని ఉచిత పథకాలని ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ములు లేకుండా అన్నీ చేసి తిను తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తా ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయిందనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించడం, దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తా ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంకు లోన్ రూపం లోపల కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ, ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీ కష్టం ఉన్నా ఇష్టం ఉన్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 గంటల దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యు ఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈరోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 December 31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతా ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పి పోవడానికి సూర్యగారు ముఫ్తీ బిజ్లీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుంది అని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతారు.
3: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
4: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతలో వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే ఈ స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారు, అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది.
3: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
4: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, బొగ్గు నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలి నుంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి. దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
3: ప్రధానమంత్రి సూర్యాగర్ ముఫ్తీ బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
4: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ ని, బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారత్

0: దేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేయడం, మీరేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ బల్కలు పెట్టుకుంటున్నారు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకొని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2000 పెన్షన్, 1000 రూపాయల పెన్షన్ కంటే ఇంటెనక పెరడు ఉందనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతా ఉన్నారు.
1: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
0: సి, ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు. 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమం గా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌస్, ఒక హౌస్ హోల్డ్ కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలని బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
0: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్కు ఫ్రీగా ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్కు ఫ్రీ ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్ష ఇచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పల్కలు పెట్టుకుని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఆత్మ గౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: సి, అందరు అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానో, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశంకి వెళ్ళి ఇల్లీగల్గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకొని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతామనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మౌల్డ్ అవడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: సి, జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేసినారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ని ఆన్లైన్లో పెట్టొచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పల్కలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు ఫామ్లు నింపిపోవడానికి అని చెప్పి ముందుకు వస్తా ఉన్నాం.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గ్రామాల లోపల ఉండేటువంటి పబ్లిక్ని అందరినీ ఇచ్చేస్తా ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటివరకు.
1: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్యమిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్ర శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానెల్స్ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడటం నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతుంది.

0: ఉన్నటువంటి అల్ట్రా వైలెట్ రేస్ ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: ఇంతవరకు మీరు పీఎం సూయఘర్ ముఫ్తి బిజిల్ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు జానపద సంగీతం కార్యక్రమంలో భాగంగా శ్రీ రవీనాథ్ బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు. ముందుగా ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి శ్రీ రవీనాథ్ బృందం ఆలపించిన జానపద గీతాలు.

మీరింతవరకు శ్రీ రవీనాథ్ బృందం ఆలపించిన జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి సంగీత జానపద సంగీతం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు చిత్రసీమ. ఇవాళ కార్యక్రమంలో ముందుగా హారిష్ జయరాజ్ ఆలపించిన గీతం ఇది, నీవల్లే నీవల్లే చిత్రం కోసం వినండి.

వింటున్న పాట ఆశ ఆశ ఆశ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత ఆలపించింది. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం దేవా.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా అపరిచితుడు చిత్రం కోసం కేజీఎస్ దాస్ హరిని ఆలపించిన గీతం హారిస్ జీరస్ స్వరకల్పనలో వినండి.

వింటున్న పాటతో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: లో ఒకటైన సూరత్ లో ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచం క్రమంగా హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోంది అన్న ప్రధానమంత్రి, ఈ పరివర్తనకు భారతదేశం చురుకుగా దోహదపడుతోందని పేర్కొంటూ,
1: ఆజ్ భారత్ కి రిన్యూవబుల్ కెపాసిటీ 250 గిగావాట్ హై. హమారే దేశ్ మే కభీ మెగావాట్ సే ఆగే సోచా హీ నహీ జాతా. ఆజ్ గిగావాట్ కి చర్చా హో రహీ ఔర్ ఇస్మే 50 గిగావాట్ కా యోగదాన్ అకేలే గుజరాత్ కా హై. యానీ దేశ్ కి గ్రీన్ ఎనర్జీ కా పాంచవా హిస్సా అకేలా గుజరాత్ ప్రొడ్యూస్ కర్తా హై.
0: సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే ముందుగా దేశాన్ని సురక్షితంగా భద్రంగా ఉంచడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. త్రిపురలోని భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న లంకమురా బోర్డర్ అవుట్పోస్ట్ వద్ద జరిగిన ప్రహరీ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు, పశువుల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను పూర్తిగా నిర్మూలించాల్సి ఉందని స్పష్టం చేశారు. నకిలీ కరెన్సీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అన్ని ప్రయత్నాలను అడ్డుకోవడం కూడా కీలకమని వ్యాఖ్యానించారు. సరిహద్దు స్మగ్లింగ్, చొరబాట్లను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ఖరారు చేస్తోందని అమిత్ షా వెల్లడిస్తూ,
2: ऐसी स्मार्ट सुरक्षा ग्रिड बनाने का काम अब भारत सरकार ने हाथ में लिया है. मैं स्मार्ट बॉर्डर की परिकल्पना जब रखता हूं तब मवेशी तस्करी से लेकर हर प्रकार की तस्करी स्मार्ट बॉर्डर को परिकल्पना में समाहित होती है. ये सभी चीजों से देश को सुरक्षित करना चाहिए और मैं मानता हूं कि हम सब की साझी जिम्मेदारी है.
0: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ సారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 2వ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఈరోజు ప్రకటిస్తూ, స్వల్పకాలిక రెపో రేట్ను 5.25% వద్ద కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.9% నుండి 6.6% తగ్గించింది. అదేవిధంగా సిపిఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కూడా 4.6% నుంచి 5.1% పెంచింది. కాగా రెపో రేట్ను 5.25% యథాతథంగా ఉంచాలన్న ఆర్బీఐ నిర్ణయం వృద్ధిని, వ్యాపార సెంటిమెంట్లను బలోపేతం చేస్తుందని పారిశ్రామిక సంస్థ అసోచామ్ పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాల్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలన్న ఆ దేశ ప్రణాళికలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంతో సహా జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ భారతదేశంలో అంతర్భాగమని భారత్ తన వైఖరిని పునరుద్ఘాటించింది. పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాల్లో నెలకొన్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి సమస్యలను ఇటువంటి ప్రయత్నాల ద్వారా ఆ దేశం కప్పిపుచ్చలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. మత్స్య జల వనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ జాతీయ సెమినార్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆక్వా రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరముందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన సీఫుడ్ బ్రాండ్గా భారతదేశాన్ని నిలబెట్టాలని పేర్కొంటూ,
3: Prime Minister Narendra Modi's vision of Viksit Bharat 2047 being actually implemented with the whole of the government approach, breaking down silos or departments with the state, the fisheries ministry, commerce ministry, food processing ministry, aviation ministry, all working as one team with one goal, and that goal is to make our fishermen, our farmers, our exporters reach the world, reach the skies and achieve, make India the envy of the entire world.
0: పర్యావరణ పరిరక్షణ చర్యలలో

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రపంచం హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోందని, ఈ పరివర్తనకు భారతదేశం కీలకంగా దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంపూర్ణ అభివృద్దిని సాధించాలంటే దేశ భద్రత అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. మత్స్య జల వనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, రహదారి, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన ఈ కార్యక్రమాలు అభివృద్దిని వేగవంతం చేస్తాయని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు. పర్యావరణ దినోత్సవం రోజున దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాలు

0: భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి నగర వ్యాప్తంగా 18 నమో ఆక్సిజన్ పార్కులను ప్రారంభించారు. అలాగే ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారంలో భాగంగా పలు పర్యావరణ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వాతావరణ మార్పు, జీవ వైవిధ్య నష్టం, భూక్షయం అనే 3 ప్రధాన పర్యావరణ సవాళ్లను నేడు మానవాళి ఎదుర్కొంటోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సౌర విద్యుత్ సామర్థ్య పెంపులో ప్రపంచంలో అగ్రగామి దేశాలలో ఒకటిగా నిలవడం, పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేయడం, అంతర్జాతీయ సౌర కూటమిని స్థాపించడం వంటి మైలురాళ్లను సాధించిందని కేంద్ర మంత్రి వివరించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్దతను మరింత బలోపేతం చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమం పోస్టులో, ప్రకృతితో సామరస్యంగా జీవించాలని మన దేశ నాగరికత విజ్ఞానం బోధిస్తోందని పేర్కొన్నారు. వనరులను వివేకవంతంగా పంచుకోవాలని, సకల జీవులను రక్షించాలని తమిళ సాహిత్య గ్రంథం తిరక్కురళ్ సూచిస్తోందని, సుస్థిరత అన్ని జీవరాశుల పట్ల కరుణ అనేవి ప్రాథమిక విధులని ఇది మనకు గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్మూలోని కన్వెన్షన్ సెంటర్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆర్ఎంసీని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈ కొత్త ఆర్ఎంసీ జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్లకు వాతావరణ సూచన సేవలను బలోపేతం చేస్తుందన్నారు. వాతావరణ అంచనా, పర్యవేక్షణ, విపత్తుల సంసిద్ధతను మెరుగుపరిచేలా ఈ కేంద్రం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు. ఉత్తర్ప్రదేశ్లోని బల్లియాలో జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం సుర్హాతాల్ను దేశపు 100వ రామ్సర్ సైట్గా ప్రకటించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సహజ పరిసరాలను, ప్రత్యేకించి చిత్తడి నేలలను పరిరక్షించడంలో భారతదేశ నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు. ఈ చిత్తడి నేల వైవిధ్య భరితమైన పక్షి జాతులతో సమృద్దిగా ఉంటూ అనేక వలస పక్షులకు, స్థానిక పక్షులకు నెలవుగా నిలుస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాల ద్వారా చిత్తడి నేలల పరిరక్షణ, పునరుజ్జీవన ప్రయత్నాలు దేశంలో గణనీయంగా పెరిగాయన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు రానున్న తరాలకు పచ్చని భవిష్యత్తును అందించడంలో ఈ ప్రయత్నాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచం హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోందని, ఈ పరివర్తనకు భారతదేశం కీలకంగా దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంపూర్ణ అభివృద్దిని సాధించాలంటే దేశ భద్రత అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. మత్స్య జలవనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడు లలిత గీతం వింటారు. ముందుగా ప్రకటనలు.
2: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధ

0: ఒక శ్రీ చైతన్య నుండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 8:09 ఆంగ్లంలో వార్త ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో కర్నూల్ ఎఫ్ఎం.
4: హలో నమస్తే మేడం.
3: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
4: పాన్గల్ నుంచి మీరం పాష మేడం.
3: మీరం పాష గారు చెప్పండి, ఏ సినిమా నుంచి? బాగున్నానండి. మీరందరు బాగున్నారా?
4: మేడం సింహరాశి సినిమాలో పాట.
3: సింహరాశి
4: అమ్మా పిలిచి పిలిచి గుండె.
3: ఓకే అండి, పాట విందామా మరి.
4: మీ పేరేంటి మేడం?
3: సువర్ణ అండి.
4: సరే మేడం.
3: ఓకే అండి, అందరికోసం పాట.
4: సరే మేడం.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం అండి. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు, మీ పేరండి?
1: నా పేరు అనుముల మోహన్ మేడం. మాది ముసరాయి గ్రామ, వరంగల్ జిల్లా.
0: వరంగల్ జిల్లా. చెప్పండి. మరి
1: మాకు దండోరా సినిమా ఒక పాట.
0: అందులో
1: ఏదైనా ఒక పాట?
0: ఏదైనా పర్లేదా. ఓకే అండి, పాట వచ్చేస్తుంది, వినేద్దామా?
1: మేడం కుటుంబ సభ్యుల పేరు చెప్తాను.
0: చెప్పండి.
1: సుభద్ర, రాజ్ కుమార్, రచన, మహిర, మానస, అనిలు, అనువిత, హరిత, మన రేడియో శ్రోతలందరి కోసం.
0: ఓకే అండి, రేడియో శ్రోతలందరి కోసం, మీ కుటుంబ సభ్యులందరి కోసం పాట చేస్తుంది, వినేద్దామండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. గుడ్ నైట్.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: లక్ష్మీబాయి.
0: లక్ష్మీబాయి గారు ఎక్కడి నుంచి చేస్తున్నారండి?
1: శ్రీరామ్ నగర్.
0: కర్నూల్?
1: అవును మేడం.
0: ఓకే అండి. ఏ సినిమా నుంచి వింటారండి పాట?
1: భాగ్యచక్రం మేడం.
0: భాగ్యచక్రం పాడండి.
1: అంతే వస్తున్నా.
0: వింటుంటారండి రేడియో?
1: వింటుంటామండి. కార్యక్రమాలు వింటుంటామండి. టైలరింగ్ చేసుకుంటూ
0: అవునవును
1: 11 గంటల వరకు వింటున్నాం.
0: ఓకే అండి, మంచి టైం పాస్ పని అవుతుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.
1: మా రేడియో కార్యక్రమం కూడా అవుతుంది.
0: ఎవరిని మనం డిసప్పాయింట్ చేయకూడదు అన్నమాట.
1: ఎవరికి ఏం లేదు మేడం.
0: ఓకే అండి, పాట వినేద్దాం. మరి వచ్చేస్తుంది.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, వెల్కమ్.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం.
0: లాస్ట్ కాలర్ అండి, త్వరగా చెప్పాలి.
1: బల్లార్ చౌరస్తా షేక్ మొహమ్మద్
0: అహ్మద్ గారు. చెప్పండి సినిమా పాట పేరు.
1: ఆత్మబలం.
0: ఆత్మబలం. అందులో
1: సీతాపట చినుకులు పడుతూ ఉంటే.

0: మీరు విన్న ఈ పాటతో ఈనాటి హలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఏక చిత్రగానం. ఈనాటి ఈ కార్యక్రమంలో ఆర్బి చౌదరి ప్రజెంట్స్ వారి సీను చిత్రం నుంచి పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు మణి శర్మ, గాయని గాయకులు శంకర్ మహదేవన్, పార్థసారథి, సుఖవీందర్ సింగ్, స్వర్ణలత, సంగీత్ సజ్జిత్, హరిహరన్, చిత్ర, సుజాత, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం. వినండి ఆర్బి చౌదరి ప్రజెంట్స్ వారి సీను చిత్రం నుంచి పాటలు.
1: ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్.

మీరు ఇంతవరకు ఆర్బి చౌదరి ప్రజెంట్స్ వారి సీను చిత్రం నుంచి పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు మణి శర్మ, గాయని గాయకులు శంకర్ మహదేవన్, పార్థసారథి, చిత్ర సుఖవిందర్ సింగ్, స్వర్ణలత, సంగీత్ సజ్జిత్, హరిహరన్, సుజాత, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం. మరి ఇంతటితో ఏకచిత్రగానం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడు అలనాటి మధుర గీతాలు. ముందుగా ప్రకటనలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ముందుగా వినండి సంఘం చిత్రం నుంచి ఈ పాట.

ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఘంటసాల పీసుసీల ఆలపించిన గీతం విన్నారు ఎస్ రాజేశ్వరరావు సంగీత నిర్వహణలో. అలనాటి మంత్రగీతాలు కార్యక్రమంలో తర్వాత పాతాల భైరవి చిత్రం కోసం ఘంటసాల లీల ఆలపించిన ఈ గీతం వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత పెళ్లి సందడి చిత్రం కోసం ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో ఆర్ బాల సరస్వతితో కలిసి ఆలపించిన ఈ గీతం

తల్లా పిల్లమ్మ చిత్రం కోసం ఘంటసాల బృందం ఆలపించిన గీతం విన్నారు టీవీ రాజేశ్వర్ కల్పనలో. తర్వాత వినండి రామచిలుక చిత్రం కోసం పి సుశీల బృందం ఆలపించిన వేటూరి గీతం సత్యం సంగీతం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా రాత్రి 11:45. ఇంతటితో నేటి మా ప్రసారాలు ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 5:53 నూట 102.4 MHz పై